శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 19వ రోజు అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 9వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6 గంటల 5 నిమిషాల ఆంగ్లంలో వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీభూవినాయక దయాది గుణామృతాబ్ధే దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ అనంత గరుడాదిభిర

కోటి వృత స్మర కోటి సమాత్ రతివల్లవికాభిమతా సుఖదా వసుదేవ సుతాన్న పరం కలయే అభిరామ.

ఇంద్రరాజతమోమిహిరం మహనీయమహం రఘురామమయే సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశర.

నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల

మీరింతవరకు శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు గానం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. భక్తి నుంచి ఈ కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని భక్తి గీతాలు.

0: భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తి రించిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. సూక్తి సుధ ఈనాటి కార్యక్రమంలో ఏ రామ్మోహన్ శర్మ గారు శ్రోతలకు అందించే హితోక్తులు వింటారు.
1: క్షమాదయోస్తేయం శౌచమింద్రియ నిగ్రహ ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణం. ధర్మలక్షణములుగా చెప్పిన వాటిల్లో క్షమ రెండవ సద్గుణంగా చెప్పబడింది. భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ తనకు ఎవరైనా దుఃఖం కలిగించినప్పుడు కోపగించకుండుట, ప్రతీకార బుద్ధితో అపకారం చేయకుండుట క్షమాగుణం. క్షమాగుణం కలవాడు క్షమి. క్షమి అంటే క్షమించువాడు, ఓర్చువాడు, సమర్థుడు, హితుడు, యోగ్యుడు అనే అర్థాలు చెప్పబడ్డాయి. మహాత్ముల స్వభావాన్ని గురించి తెలుపుతూ విత్తేత్యాగః క్షమాశక్తౌ దుఃఖే ధైన్య విహీనత నిర్బంధత సదాచారే స్వభావో మహాత్మనాం. మహాత్ములు ధనం ఉంటే దానం చేస్తారు, శక్తి ఉంటే క్షమాగుణాన్ని కలిగి ఉంటారు, దుఃఖంలో దైన్యం లేకుండా ఉంటారు, సదాచారం అనుసరిస్తున్నప్పుడు డంభం లేకుండా ఉంటారు అని వర్ణింపబడింది. మహాభారతంలో విధుర నీతిలో క్షమ అనేది కవచంతో సమానమైనది. పరాక్రమవంతులకు అది అలంకారము మరియు ఉత్తమ గుణంగా తెలుపబడింది. తల్లిదండ్రులు పుత్రుల ఎడల, భర్త భార్య ఎడల, అత్త కోడలి పట్ల, గురువు శిష్యుల పట్ల, యజమానులు కార్మికుల పట్ల, పరిపాలకులు ప్రజల పట్ల క్షమాగుణంతో వ్యవహరిస్తే అశాంతి అనేది సమాజంలో ఎక్కడా లేకుండా పోతుంది. అయితే క్షమశీలత అంటే అవతలి వ్యక్తిలో నేర ప్రవృత్తిని ప్రోత్సహించటం కానే కాదు, క్షమించటం అంటే అవతలి వాడి పాపంలో మనం కూడా భాగస్వాములం అవటం కాదు, క్షమించటం అంటే సోమరితనం కాదు, అసమర్థత కాదు, అధర్మాన్ని పెంచి పోషించటం కాదు, స్వయంగా తాను ధర్మశీలుడే ఉండి కఠినమైన అనుశాసనాన్ని పాటించేవాడే ఉండి యోగ్యత కలిగిన వాడే క్షమించే అధికారం కలిగి ఉంటాడు. తన చేతకానితనం వల్ల ఇతరుల దోషాలను చూసి సహిస్తే అది క్షమాగుణం అనిపించుకోదు. తన విషయంలో తాను వజ్రం కంటే కఠినంగా నియమాలు పాటించాలి, ఇతరుల విషయంలో కుసుమము కంటే మృదువుగా ఉండాలి. ప్రహ్లాద బలీంద్ర సంవాదంలో క్షమ గురించి ఇట్లు చెప్పబడింది. సంతత క్షముండు సంతత తేజుండునగుట దోషమందురు. క్షమ పరాక్రమము రెండు పరస్పర విరుద్ధ గుణాలు. ఈ రెండింటినీ ఏది ఎప్పుడు ప్రదర్శించాజన్యంగా స్నేహంగా వ్యవహరించడం వల్ల విశ్వ కుటుంబ భావన వృద్ధి చెంది శాంతి పరిడ వెళ్ళుతుంది.
0: రామ్మోహన్ శర్మ గారు తెలియజేసిన హితోక్తులు మీరు ఇంతవరకు విన్నారు సూక్తి సుధ కార్యక్రమంలో. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోలో సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలు అరికట్టడం

0: అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సాంకేతికత, సీసీ కెమెరాలు, ఇంటెలిజెన్స్, పహారా వంటి చర్యలతో పోలీసులు ప్రత్యక్షంగా లేకపోయినా వారి ప్రభావం కనిపించాలని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ
1: డెవలప్మెంట్ సింక్ అవుతూ పోలీసులు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎస్పీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే ప్రజలకు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే, ఎంత దూరంగా ఉంటే అంత ఇంపాక్ట్ వస్తుందనుకుంటాం. ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండాలి, యాంటీ సోషల్ మెడ్స్ భయం ఉండాలి. అది ఎక్కడికక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుడ్ గవర్నెన్స్ అనేది ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ ఉండాలి. మనం డీల్ చేసే ప్రతి ఒక్క ఇష్యూలో ఎంపతి ఉండాల్సిన అవసరం ఉంది.
0: ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కళాశాలల్లో నైపుణ్యాభివృద్ది, ఏఐ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్లోని సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక విద్య అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతిభ కలిగిన మైనారిటీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ఇమామ్లు, మౌజన్లకు ఇచ్చే గౌరవ వేతనం క్రమం తప్పకుండా విడుదల చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల క్యాలెండర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, శంకుస్థాపనల గడువులను వెల్లడించారు. ఈ ఏడాది జూన్లో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గేట్ల ఏర్పాటు పనులకు, జులైలో గుంటూరు కాలువ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. నవంబర్లో నేరడి బ్యారేజ్, వచ్చే ఏడాది జనవరిలో మద్దువలస రెండవ దశ పనులకు శంకుస్థాపన, జూన్లో పోలవరం ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయనున్నట్లు పేర్కొన్నారు. సాగునీటి రంగంపై ప్రభుత్వ నిబద్దతను చాటేలా మొత్తం 25 ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించిన పనుల పూర్తి తేదీలు, శంకుస్థాపనల సమయాలను ఖరారు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి ద్వారకా తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం 12.50 కోట్ల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు. అదేవిధంగా మరో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన మండపాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కొండపై ఉన్న శివాలయంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన 5 అంతస్తుల రాజగోపురాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు ద్వారకా తిరుమల నుండి విజయవాడకు చేరుకుంటారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. టెండర్ ద్వారా ఎంపికైన ప్రైవేటు సంస్థలు వచ్చే 3 నెలల్లో వీటి నిర్వహణా బాధ్యతలు చేపట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 61 డయాలసిస్ కేంద్రాలు ఉండగా కొత్త కేంద్రాలతో ఈ సంఖ్య 73కు చేరనుందని తెలిపారు. భీమవరం, పీలేరు, జమ్మలమడుగు, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట, రైల్వే కోడూరు, కొండేపి, కోవూరు, మైదుకూరు, నందిగామ, వినుకొండ ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో కేంద్రంలో 5 డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేసి సుమారు 1500 మంది రోగులకు ఉచిత సేవలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి విద్యే కీలకమైన అంశమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులను ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. విద్యపై దృష్టి పెడితే వచ్చే తరానికి పురోగతి వస్తుందని పేర్కొన్నారు. ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి వంటి సంస్థల్లో రాష్ట్రానికి చెందిన 500 మంది ఎంపిక కావాలనే లక్ష్యంతో పనిచేయాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: ఐఐటి, ఐఐఎం నా పిల్లలు వచ్చారని చెప్పిన రోజున మళ్ళీ ఒకసారి మనం అభినందిస్తాం. అంతవరకు ఏం చేస్తారో రికార్డ్ చేసుకోండి. అవుట్ ఆఫ్ ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్. ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ కూడా ఈ క్రాస్ సెక్షన్స్ అందరూ కూడా మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీస్ మీరందరూ కూడా దీని మీద ఫోకస్ చేయాలి. ఆ కమ్యూనిటీ

0: కూడా ఎక్కడికక్కడ సెగ్మెంటేషన్ కాకుండా యూనిటీ కూడా తీసుకురావాలి. అట్ ది సేమ్ టైం జస్టిస్ చేయాలి.
1: వచ్చే ఖరీఫ్ సీజన్ కు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ సిద్దం చేసిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమయానికి అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026-27 సంవత్సరానికి 294 కోట్ల రూపాయలతో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్కు అవసరమైన 93,000 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను 50% రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30,000 క్వింటాళ్ల విత్తనాలు రైతు సేవా కేంద్రాల్లో సిద్దంగా ఉంచినట్లు చెప్పారు. ఈ ఏడాది 2,20,000 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను 40% రాయితీపై ఈ నెల 20 నుంచి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 162,000 క్వింటాళ్ల వరి విత్తనాలను ఈ నెల 15వ తేదీ నుంచి రైతులకు అందించనున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమంలో భాగంగా 287 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల పనులు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్ తెలిపారు. ఈ పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్ల రూపాయల విలువైన కొత్త ప్రతిపాదనలు కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. ఇమామ్లు, మౌజన్లు, పాస్టర్లకు గౌరవ వేతనాలు, హజ్ యాత్రికులకు ఆర్థిక సహాయం, మసీదుల నిర్వహణ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని శ్రీధర్ తెలియజేశారు. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. కొమరిన్ ప్రాంతం నుండి విదర్భ, మరట్వాడ, అంతర్ కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనార్టీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్టంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: సంప్రతి వార్తాశ్రూయంతాం ప్రవాచక పునీత త్రిపాఠి. अथ वार्ताः. सुवेन्दु अधिकारी अद्य पश्चिम बंगाल राज्यस्य प्रथमस्य भाजपेति दलस्य मुख्यमंत्री रूपेण शपथ ग्रहणं करिष्यति. कोलकाता नगरस्य ब्रिगेड परेड ग्राउंड इत्यत्र शपथ ग्रहण समारोहः आयोज्यते. प्रधानमंत्री नरेन्द्र मोदी, गृहमंत्री अमित शाह, भाजपाध्यक्ष नितिन नवीन, केन्द्रीय मंत्रिणः, एनडीए शासितानां राज्यानां मुख्यमंत्रिणः च शपथ ग्रहण समारोहे भागं ग्रहीष्यन्ति इत्यपेक्षा अस्ति. पूर्वं ह्यः श्री अधिकारी वर्यः राज्य भाजपा विधायिका दलस्य नेता निर्वाचितः अभवत्. कोलकाता नगरे गृहमंत्रिणः अमित शाहस्य उपस्थितौ विधायक दलस्य सभा अभवत्. सभायाः अध्यक्षः श्रीशाहः अवदत् यत् सर्वे प्रस्तावाः सुवेन्दु अधिकारिणः पक्षे एव प्राप्तानि. भाजपा विधायिका दलस्य नेतृत्वे निर्वाचनानन्तरं श्री अधिकारी पश्चिम बंगस्य राज्यपाल

ప్రసార విశేషాలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ రోజు మీరు వినబోతున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనతో పాటు 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పక్షవాతం రావడానికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు అందించే సలహాల సూచనలు వినవచ్చు. 7:58 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రక్తపోటు రావడానికి గల కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కార్డియాలజిస్ట్ డాక్టర్ ఈ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు అందిస్తారు. ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

8:30 మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలోని శ్రీ హరిహర దేవాలయ విశేషాలు వింటారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం శ్రీ ఎర్రం రాజు గారు మరియు ఎస్ మాధురి గారు, నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రం రాజు గారు. హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటలు వింటారు. ఈ ఉదయం 10 గంటల వరకు 10 గంటలకు 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ప్రసారమవుతాయి విద్యార్థి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక మధ్యాహ్నం 12 గంటలకు వింటారు హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. అలాగే 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి. సాయంకాలం 5 గంటలకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు అభిరుచి కార్యక్రమంలో. 5:30 లలిత సంగీతం ప్రసారమవుతుంది. 5:45 సినీ రంజిని. 6 గంటలకు హిందీలో వార్తలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:30 రంగస్థలి కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర జననం చింది యక్షగానం వినిపిస్తారు చిందుల రాజేశ్వర్ బృందం గారు. 6:50 వ్యవసాయ సూచనలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ఈ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 7:00 ప్రసార విశేషాలు వింటారు. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 చిత్రసీమ. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటలు వినవచ్చు. 8:30 లలిత సంగీతం వింటారు. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. 9:30 ఆకాశవాణి

సోని ఏఆర్ 34 ద్వారా ఈ రోజు మీరు వినబోతున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయం సమయం 7:05 కు వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యకుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. కాగా అంతకుముందు నిన్న సువేందు అధికారి రాష్ట బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కోల్కతాలో శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా సువేందు అధికారికి అనుకూలంగానే అన్ని ప్రతిపాదనలు అందినట్లు తెలియజేశారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైన అనంతరం సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిసి రాష్టంలో తొలి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి 15 ఏళ్ల టీఎంసీ పాలనకు ముగింపు పలికింది. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన స్వగ్రామమైన పూర్వా మేదినీపూర్, నందిగ్రామ్ నియోజకవర్గాల్లో సంబరాలు మిన్నంటాయి. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకేకు మద్దతు ఉందని వస్తున్న వార్తలను ఐయుఎంఎల్ ఖండించడంతో ఈ విషయంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. కాగా అంతకుముందు నిన్న విజయ్ గవర్నర్ను మరోసారి కలిసి తనకు మెజార్టీ సంఖ్యబలం ఉందని చెబుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే సిద్దంగా ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రొఫెసర్ ఖాదర్ మొహమ్ముద్దీన్ నేతృత్వంలోని ఐయుఎంఎల్ పార్టీ తమిళంగా వెట్రి ఖజానికి తమ పార్టీ మద్దతు లేక ఇవ్వలేదని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి గవర్నర్ చర్యలు తీసుకోవాలని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కోరినందున తమ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇస్తుందని ఐయుఎంఎల్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు టీవీకే సీనియర్ నాయకులు ఐయుఎంఎల్ను మద్దతు కోసం 2 సార్లు సంప్రదించారు. మరోవైపు రాష్టంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగబద్దమైన ప్రక్రియలను ప్రారంభించాలని డీఎంకే అధ్యకుడు ఎంకే స్టాలిన్ గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను మరోసారి కలిశారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారాన్ని ఆలస్యం చేయడం ద్వారా రాష్టపతి పాలన విధించే ఎలాంటి ప్రయత్నాలైనా ముందుగానే అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా పోస్టులో స్టాలిన్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేసినందున ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది రాష్ట సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కాకుండా ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్య బాధ్యత అని కూడా ఆయన పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం కోసం జరిగి 70 వేలు పూర్తయిన సందర్బంగా సోమనాథ్ అమృత్ పర్వ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీన సోమనాథ్లోని ప్రభాస్ పటంలో జరిగే ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్బంగా రాష్ట మంత్రి జీతూభాయ్ వఘాని విలేకరులతో మాట్లాడుతూ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్లో భాగంగా దేశ సుసంపన్నమైన సంస్కృతి సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ విగ్రహం వరకు 1 కిలోమీటర్ మేర మెగా రోడ్ షో నిర్వహిస్తారని తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు రోడ్ షోలో తమ ప్రదర్శనలతో అలరిస్తారని ఆయన తెలియజేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న గుయానా ఆరోగ్య మంత్రితో సమావేశమయ్యారు. భారత్ గుయానా దేశాల మధ్య ఆరోగ్య సంబంధాల పురోగతిపై వారు చర్చించారు. కరేబియన్లోని 3 దేశాల పర్యటనలో ఉన్న జయశంకర్ గుయానాలోని జార్జ్ టౌన్లో ఆరోగ్య మంత్రి డాక్టర్ ఫ్రాంక్ ఆంటోనీతో సమావేశమయ్యారు. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకెన్నా ఈరోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు

0: భారత్లో పర్యటిస్తారు. ఢిల్లీలో రేపు నిర్వహించే ఒక కార్యక్రమంలో మెకెన్నా పాల్గొంటారు. సోమవారం నాడు ఫోరం ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ అసోచామ్ నిర్వహించే వ్యాపార కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమై సీఐఐ అలాగే సీఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026 నిర్వహించే ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో మెకెన్నా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో కూడా చర్చలు జరుపుతారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం కంటే తలసరి జీడీపీ గణనీయంగా ఎక్కువగా ఉన్నా అభివృద్ది చెందుతున్న దేశాలతో గత 4 ఏళ్లలో భారత్ 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని జనవరి 30వ తేదీన గోయల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ యెమెన్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ యెమెన్ మంత్రి మొహమ్మద్ అల్ ఖదిమి నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్ యెమెన్ మధ్య సన్నిహిత ప్రజా సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచే మార్గాలపై వారు చర్చించారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఆర్థిక భాగస్వామి ఒప్పందం అమలును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అలాగే వాణిజ్య పెట్టుబడి సహకారాన్ని బలోపేతం చేసేందుకు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ నెల 6-7 తేదీల మధ్య స్విట్జర్లాండ్లో పర్యటించారు. ఈ పర్యటన సందర్బంగా ఆయన స్విస్ ఆర్థిక వ్యవహారాల రాష్ట కార్యదర్శి బుడ్లిగర్ ఆర్టిరాతో సమావేశమై ఈ ఒప్పందం పురోగతిని సమీక్షించి వాణిజ్య పెట్టుబడి నియంత్రణ సహకారాన్ని విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సంస్కరణలు, విస్తరిస్తున్న డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, పెరుగుతున్న ఉత్పాదక రంగం ద్వారా భారతదేశ ఆర్థికాభివృద్దిని కూడా ఆయన ఈ సందర్బంగా ప్రముఖంగా ప్రస్తావించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఈ ప్రతిపాదన రాజకీయ ప్రేరేపితమైనదని ఇరాన్ విమర్శించింది. ఈ తీర్మానం వివాదాన్ని పరిష్కరించడానికి బదులుగా చట్టవిరుద్దమైన చర్యలను సమర్థించేలా ఉందని టెహ్రిన్ వాదించింది. యుద్దాన్ని ముగించడం, ఇరాన్ ఓడరేవులపై అమెరికా సముద్ర దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, హర్ముజ్ జలసంధి గుండా సాధారణ నౌకాయాన్ని పునరుద్దరించడమే శాంతి స్థిరత్వానికి ఏకైక మార్గమని ఇరాన్ తెలిపింది. ప్రతిపాదిత తీర్మానానికి మద్దతు ఇవ్వవద్దని టెహ్రాన్ ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలకు విజ్ఞప్తి చేసింది. కాగా అమెరికాతో పాటు బహ్రెయిన్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతర్ల మద్దతు ఉన్న ఈ ముసాయిదా తీర్మానం ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన కారిడార్లలో ఒకటైన జలంతర్గామిలో నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించాలని కోరుతుంది. ఇరాన్ చర్యల కారణంగా వాణిజ్య నౌకాయానికి ముప్పు వాటిల్లుతోందని, సముద్ర రవాణా అస్థిరపడుతుందని వాషింగ్టన్ ఆరోపించింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా యుక్రెయిన్ల మధ్య 3 రోజుల కాల్పుల విరమణను ప్రకటించారు. 2వ ప్రపంచ యుద్దంలో అప్పటి సోవియట్ యూనియన్ పోషించిన పాత్రను స్మరించుకుంటూ రష్యా జరుపుకుంటున్న విజయ దినోత్సవ వేడుకలతో ఈ తాత్కాలిక సంధికి ఏకీభవిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నుండి నెల 11వ తేదీ వరకు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని, ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య అన్ని రకాల సైనిక కార్యకలాపాలను నిలిపివేస్తామని ట్రంప్ తెలియజేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇరువైపుల నుండి 1000 మంది ఖైదీలను కూడా పరస్పరం మార్చుకోవడం కూడా ఉంటుందని ట్రంప్ తెలియజేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ నెల 14-15 తేదీలలో 2 రోజుల పాటు జరిగే విస్తృత చర్చలతో ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు సంప్రదింపులను తిరిగి ప్రారంభించనున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రధాన ఆందోళనలను పరిష్కరించే ఒక సమగ్ర శాంతి భద్రతా ఒప్పందాన్ని రూపొందించడానికి ఇరు దేశాల ప్రతినిధి బృందాలు సమావేశమవుతాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల విజయ లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ 14.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఫిన్ అలెన్ ప్రకటించారు. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు ఇది వరుసగా 4వ విజయం. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కాగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

طيبات الهري. విభిన్న కార్యక్రమాలను మీకు వినూత్నంగా అందిస్తున్న ప్రభాత లహరి కార్యక్రమానికి ఈరోజు కూడా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో మీరు వింటారు ప్రభూత గీతం. ఇంకా 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పక్షవాతం రావడానికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు అందించే సలహాలు సూచనలు, అలాగే ఈ ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రక్తపోటు రావడానికి గల కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు అందిస్తారు. కార్యక్రమంలో ముందుగా విందాం ప్రభుత్వ గీతాన్ని.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:30. ఇప్పుడు వినండి ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పక్షవాతం రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు అందించే సలహాలు, సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
1: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
3: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుధీర్ బాబు, న్యూరో ఫిజిషియన్ ని నిజామాబాద్ అండి. ఇవాళ మనము పక్షవాతం గురించి తెలుసుకుందాం. అంటే పక్షవాతం అనేది ఏంటిది, అది ఏ వయసులో కామన్, వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం అండి. మామూలుగా ఇప్పుడు పక్షవాతం అనేది ఏంటిది అంటే మీరు చూస్తూనే ఉంటారు, కొందరికి ఒక చెయ్యి ఒక కాలు అనేది బలం తక్కువ అయిపోయి పడిపోతుంది. సో వాళ్ళు ఇంకా జీవితాంతం, దాదాపుగా జీవితాంతం అదే పరిస్థితితో కుంటుకుంటూ నడుస్తుంటారు. ఇది ఏంటిదంటే, ఇది మామూలుగా మనకి ఇప్పుడు నరాలకు అనేది రక్తం పోవడము చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలం తీసుకున్నాం అనుకోండి, ఆ పొలంకి నీళ్ళు ఎంత ఇంపార్టెంటో మన నరాలకి రక్త సరఫరా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ రక్త సరఫరా అనేది జరగక బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు నీళ్లు పోకపోతే పొలం ఎండిపోయి పంట చనిపోతుంది కదా. అదే రకంగా నరాలకు రక్తం అనేది పోలేదు అనుకోండి, నరం పనిచేయడం ఆఫ్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుందండి. సో అంటే నరం అనేది చనిపోతుంది. ఆ చనిపోయినప్పుడు దాని వల్లనే మనకు ఇప్పుడు ఒక సైడ్ చెయ్యి కానీ లేదంటే కాలు కానీ మూతి వంకర పోవడం కానీ ఇవన్నీ చాలా కామన్. ఇవి జనరల్గా ఏంటిదంటే మనకు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మోస్ట్ కామన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది జనరలీ షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, తర్వాత 50 ఏండ్లు 40 ఏండ్లు పైన వాళ్ళకే జనరల్గా చూస్తుంటాం. కానీ ఇది ఈవెన్ చిన్న వయసులో కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే 20 ఏండ్ల వాళ్ళకి, 30 ఏండ్ల వాళ్ళకి కూడా రావడానికి అనేది ఆస్కారం ఉంది. వాళ్ళకి మాత్రం సపరేట్గా వేరే కారణాలు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో, ఫ్యామిలీ పర్సన్స్కి ఎవరికైనా ఉండడం కానీ, అట్లా హెరిడిటరీ అంటాం మనం జనరల్గా, అంటే తదనంతర, అంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకు ఉంటే మళ్ళీ చిన్నపిల్లలకు రావడం వంశపారపరం. సో వంశపారపరకంగా అది మనకు వచ్చడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో కానీ ఎవరిలో ఎక్కువ కామన్ అంటే పెద్దవాళ్ళలో, 40 పైన ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది కూడా షుగర్ ఉండి, బీపీ ఉండి, కొలెస్ట్రాల్ ఉండి, తర్వాత వ్యసనాలు అంటే స్మోకింగ్ చేయడం కానీ, అదే సిగరెట్ కాల్చే వాళ్ళకి, బీడీ కాల్చే వాళ్ళకి, లేదంటే మత్తు పదార్థాలు మందు తాగే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో అలాంటప్పుడు మీరేం చేయాలి? సపోజ్ మీరు ఎప్పుడన్నా మీ వాళ్ళు నైట్ పడుకొని ఉంటారు, పొద్దున్న లేసేసరికి వాళ్ళకి ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ పనిచేయదు, అలాంటి టైంలో మీరు ఏం చేయాలి అంటే టైం వేస్ట్ చేయకుండా విత్ఇన్, అంటే మీరు చూసినప్పటి నుంచి ఆయనకు, అంటే ఒకరు చూశారు వాళ్ళకి పక్షవాతం జరిగింది, చెయ్యి కాలు అనేది లేవడం లేదు, సో అక్కడ నుంచి 4.5 గంటల లోపల మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అమృత ఘడియలు అంటే అందరికి తెలుసుంటుంది, అదే ఘడియలు వీటికి. 4.5 గంటల లోపల కనుక మీరు దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే

అక్కడ ఉన్న డాక్టర్ చూసి ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉంటుంది. ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటిదంటే, తీసుకెళ్లిన తర్వాత స్కాన్ చేస్తాము, స్కాన్ చూసి అన్ని చూసే చెప్తాం. కానీ కొందరికి ఈ ఇంజెక్షన్ ఇచ్చే పరిస్థితి ఉండొచ్చు. అది 4.5 గంట లోపలనే మనం ఒక ఇంజెక్షన్ ఇవ్వగలుగుతాం. ఇట్లా మీరు హాస్పిటల్కి వెళ్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్, అలాంటప్పుడు ఎందుకు ఇంజెక్షన్ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే, ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళకు జీవితాంతము ఆ పక్షవాతంతో, అంటే బలం, ఒకసారి పక్షవాతం జరిగింది అంటే కొందరికి జీవితాంతం అలా ఆ చెయ్యి కాలు అలానే పడిపోయి అలా కుంటుకుంటూ నడచడం అనేది చాలా కామన్. కానీ మనం ఈ 4.5 గంటలో గనక మీరు గనక తీసుకొస్తే ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్ గా కాకపోయినా వాళ్ళకి కనీసం ఒక వారం రోజుల్లో, ఒక 3 రోజులు వారం రోజుల్లో మళ్ళీ చెయ్యి కాలు అనేది ఇంప్రూవ్మెంట్ రావడానికి, ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. సో అందుకే నేను 4.5 గంట అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇది అన్ని అంటే ఏజ్ని బట్టి, వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ లోపల నరం ఎంత బ్లాక్ అయింది అని బట్టి, అంటే స్కాన్ చేసి చూసిన తర్వాత ఇవన్నీ చూసుకొని మేము ఇచ్చే ఇంజెక్షన్ అది. అది చాలా ఇంపార్టెంట్. ఒకసారి గనక ఆ గడియలు దాటిపోయినాయి అంటే ఆ తర్వాత ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉండదు. తర్వాత ఏం చేసినా కూడా మాత్రలు పెట్టి, గోళీలు పెట్టి చూడాల్సింది ఉంటుంది. గోళీలతో కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కాకపోతే మనకు ఇంజెక్షన్తో అయినంత ఇంప్రూవ్మెంట్ గోళీలతో రాకపోవచ్చు. సో ఎందుకంటే ఆ గోళీలు అనేవి మళ్ళీ జీవితాంతం వేసుకుంటూ ఉండాలి. అప్పుడు గంగ ఆ వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా మీరు 70% వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా రాకపోవచ్చు. ఇంకా ఏ 30% 40% వస్తుంది అంతే. ఈవెన్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా గోళీలు ఇస్తాం, కానీ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక ఎవరికన్నా అతి వయసులో, లైక్ 40 నుంచి 60 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళని ఎక్కడన్నా చూసినా ఇమీడియట్గా 4.5 గంటలలోపు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకొకటి, ఈ పక్షవాతం వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు. జనరల్గా పక్షవాతం వచ్చే వాళ్ళకి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉంటాయి. వాళ్ళకి జనరల్గా ఇవన్నీ కంట్రోల్లో ఉండవు. సో ఇది రాకుండా చూసుకోవడానికి మీరు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, అంటే గోళీలు కరెక్ట్గా సమయానికి వేసుకోవాలి. తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ చెక్ చేయించుకోవడము, తర్వాత కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవడము. బీపీ అనేది కూడా ఎక్కువ ఫ్లక్చువేషన్ అవ్వదు, ఎక్కువ ఉండకూడదు. అంటే మీకు 40 ఏళ్ళు దాటిన తర్వాత బీపీ 130/80 లేదా 140/90 ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి బీపీ గోళీలు అనేది కరెక్ట్గా వాడాలి. తర్వాత రోజు మీరు వ్యాయామాలు చేయాలి, రోజు నడచడం కానీ లేదంటే బయటికి వెళ్ళి వాకింగ్ చేసుకోవడం. వాకింగ్ కూడా ఒక 45 నిమిషాలు కరెక్ట్గా వాకింగ్ చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, అంటే చెడు కొలెస్ట్రాల్ అనేది ఒకటి ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఉంటుంది. ఇట్లా వ్యాయామం చేయడం వల్ల, రెగ్యులర్గా 45 మినిట్స్ వ్యాయామం చేయడం వల్ల మీకు చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది బాడీలో. తగ్గిపోవడం వల్ల మనకు ఈ స్ట్రోక్, అంటే అదే పక్షవాతం రావడం అనేది తక్కువ ఛాన్సెస్. సో ఇలాంటివి అంటే వ్యాయామము, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. ఇంకొకటి మెయిన్, మెయిన్ చూస్తున్న వాటిలో ఇవేమీ ఉండవు, కొందరికి షుగర్ ఉండదు, బీపీ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, కానీ వాళ్ళు పక్షవాతంతో వస్తూ ఉంటారు. వాళ్ళలో చూసింది ఏంటిది అంటే వాళ్ళు వ్యసనాలకు అలవాటు పడి ఉంటారు. ఒకటి సిగరెట్ కాల్చడం కానీ, బీడీలు కాల్చడం కానీ, రోజుకు ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్ చొప్పున కాలుస్తూ ఉన్నారు, మేము చూసిన వాళ్ళలో కాలుస్తున్నారు. అవి తగ్గించాలి, అవి తగ్గించడం కాదు పూర్తిగా స్టాప్ చేసేసేయాలి. ఈవెన్ మందు, ఆల్కహాల్ తీసుకోవడం కూడా తీసుకోకూడదు, దానివల్ల కూడా పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వ్యసనాలను కూడా బంద్ చేయాలి, స్టాప్ చేసేసుకోవాలి. ఈ వ్యసనాలు అనేవి మనకు కేవలం నరాల బలహీనతగా కాకుండా, అదే పక్షవాతమే కాకుండా, ఈవెన్ గుండెకు కూడా రిస్క్ ఉంటుంది, గుండెకు రిస్క్ ఉంటుంది, లివర్కి రిస్క్ ఉంటుంది, అవన్నీ కూడా చెడిపోవడానికి ఆస్కారం ఉంది. సో ఈ వ్యసనం ఉన్న వాళ్ళకి దయచేసి కనీసం మీరు తగ్గించుకొని, మెల్లమెల్లగా తగ్గించుకొని స్టాప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పక్షవాతం అనేది మీరు కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఒక పేషెంట్ని 4.5 గంటల లోపల తీసుకురావాలంటే మీరు గుర్తించడం అనేది, ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా చూసిన వాళ్ళు గుర్తించడం చాలా ఇంపార్టెంట్. జనరల్గా పక్షవాతం జరిగిందంటే ఎవరికైనా మూతి అనేది వంకర పోతుంది, ఒక సైడ్కి వెళ్ళిపోతుంది, ఇంకొక సైడ్ చెయ్యి కాలు అనేది పడిపోతుంది అనమాట. అంటే వాళ్ళు ముందు రోజు కానీ అంత ముందు రోజు ఉన్నంత బలం ఉండదు, చేతుల్లో కదిలిస్తూ ఉండొచ్చు కానీ బలం అనేది అంటే ఒక సైడ్ మాత్రమే, కుడివైపు అయి ఉండొచ్చు లేదంటే ఎడమ వైపు అయి ఉండొచ్చు, ఏదో ఒక సైడ్ మాత్రమే మీకు బలహీనత అనేది తెలుస్తుంది. ఇంకొక సైడ్తో చూస్తే అంత స్పష్టతగా ఉండదు, బలం అనేది అంత ఎక్కువ ఉండదు, అంత తక్కువ అయిపోతుంది. అది ఒకటి లక్షణం. ఇంకొకటి, కొందరికి మాట వంకరబోతుంది. మీరు

వాళ్ళని గమనించే వస్తుంటే ముందు రోజు చూసినప్పుడు కానీ, లేదంటే ఒక గంట ముందు చూసినప్పుడు కానీ అప్పటికి కానీ మాట అనేది వ్యత్యాసం, తుత్తర తుత్తరగా అంటారు, స్పష్టంగా ఉండదు, తుత్తర తుత్తరగా వస్తుంది అనమాట. అది కూడా పక్షవాతం అనే లక్షణం. ఇంకొకటి, కొందరికి అధికమైన వామిటింగ్స్ రావడము, నడిచేటప్పుడు ఒక బ్యాలెన్స్ తప్పిపోయి ఒక సైడ్కి వెళ్ళిపోవడము, సెకండ్స్ అంటే సడన్ గా జరిగిపోతుందండి. ఏది ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు అదే నడిచే వాళ్ళు ఒక సైడ్కి ఎడమ వైపుకి కానీ కుడివైపు కానీ బ్యాలెన్స్ అనేది పోవడము ఎప్పుడో సంవత్సరాల నుంచి ఉంది అంటే అది పక్షవాతం కాదు. సెకండ్స్లో అంటే మీరు ఒక గంట ముందు చూస్తుంటారు, ఇప్పుడు గంట తర్వాత ఆయన ఒక సైడ్కి వెళ్ళిపోతున్నాడు, కుడివైపు కానీ ఎడమ వైపు కానీ అట్లా వెళ్ళిపోవడం అనేది కూడా ఒక రకమైన లక్షణమే, పక్షవాత లక్షణం. ఏదైనా సడన్ గా జరుగుతుంది అనమాట, మీరు ఒక గంట కానీ అర్ధ గంట కానీ ముందు చూసినప్పుడు ఇప్పటికి ఆయనకి ఇది వచ్చేసింది అంటే అది చాలా చాలా ఛాన్సెస్ వాళ్ళకి ఉంటుంది అనమాట, పక్షవాతం జరగడానికి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ జరిగిందని పక్షవాతం జరిగిపోయినచ్చు కూడా. అది వాళ్ళని మాత్రం వెంటనే పట్టుకొని వచ్చి మీరు హాస్పిటల్కి తీసుకురావాల్సింది ఉంటుంది. దాంతోపాటు ఇవి కాకుండా లైక్ కొందరైతే స్పృహ తప్పి కింద పడిపోతారు, పూర్తిగా స్పృహ పోతుంది. కొందరికి మాత్రం ఫిట్స్ రావడానికి ఉంటుంది, అంటే రెండు చేతులు కాళ్ళు కొట్టుకొని స్పృహకి కింద పడిపోయి నాలుగు కొరుక్కుంటారు. సో కొందరికి మాత్రం ఫిట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటివన్నీ మనకు గమనించాలి. ఇలాంటివి గమనించి వాళ్ళకు వెంటనే హాస్పిటల్కి తీసుకురాగలిగితే ఏమైనా చేయడానికి మాకు కానీ మీకు కానీ ఆస్కారం ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి గమనించుకోండి. టైం వేస్ట్ చేయకూడదు, ఇలాంటివి చూసిన వెంటనే మీరు తీసుకురావాలి, ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. టైం అనేది 4.5 గంట అనేది చాలా అమృత గడియాలండి. అవి తీసుకొని వస్తే ఏమైనా చేయడానికి ఆయనకు ఉపయోగపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్లు ఈ పక్షవాతం అనేది దానికి మనకు కారణాలు ఎక్కువ మందిలో చూసేది షుగర్. సో ఇప్పుడు మనం షుగర్ని కంట్రోల్ చేయాలి అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మీరు కనీసం రోజుకి 45 నిమిషాలు వాకింగ్ చేయాలి, కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్సర్సైజెస్ అవి కూడా చేసుకోవాలి. దీంతోపాటు షుగర్ అనేది గోళీలు వేసుకోవాలి, గోళీలు ఉంటే గోళీలు, కొందరికి కంట్రోల్ అవ్వకపోతే ఇన్సులిన్ తీసుకుంటారు అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి, అంటే మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనేది. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక రోజులో 3 పూట్ల తింటారు, కానీ అదే 3 పూట్ల తిండి మీరు 5 పూట్ల తినచ్చు కొద్ది కొద్దిగా. ఇప్పుడు 7 గంటలకు తిన్నారు కొద్దిగా, తర్వాత 11 గంటలకు, తర్వాత 2 గంటలకు, తర్వాత 7 గంటలకు, మళ్ళీ నైట్ 9 గంటలకు అట్లా. సో తిని 5 పూట్ల తినచ్చు కానీ కొద్ది కొద్దిగా తినాలి. ప్లస్ దీంతోపాటు అంటే తిన్న వెంటనే పడుకోవడం కానీ ఎక్కువ రెస్ట్ తీసుకోవడం కానీ తగ్గించుకోవాలి. మెయిన్ ఏంటిదంటే షుగర్ ఎక్కువ అవడానికి కారణం ఏంటిదంటే, ఒకటి వయసు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోవడం వల్ల షుగర్ పెరుగుతూ ఉంటుంది. దానికి తోడు మనకు లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళకి, అంటే రోజులో కనీసం వ్యాయామం లేదు, మనం కష్టపెట్టట్లేదు, మన శరీరాన్ని కొంచెం కష్టపెట్టాలి రోజుకి, అది కూడా మినిమం లేని వాళ్ళలో ఎక్కువ ఈ షుగర్ అనేది లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అనేది జమ అవుతూ ఉంటుంది, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ బాడీలో చేరడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి తగ్గించుకోగలిగితే మనకి ఇప్పుడు ఈ స్ట్రోక్ అంటే నరాల బలహీనత కానీ లేదంటే గుండెకి స్ట్రోక్ అంటారు కూడా, అది కూడా తగ్గుతుంది. ఇప్పుడు స్ట్రోక్ అనేది ఎక్కడైనా జరగచ్చు, బ్రెయిన్కి జరిగితే మనం పక్షవాతం అంటున్నాం, గుండెకి జరిగితే హార్ట్అటాక్ అంటాం. సో అలాంటి వాటిని తగ్గించుకోవాలంటే రోజుకి మినిమం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, దాంతోపాటు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఇంకోటి బీపీ. బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ఒకటి గోళీలు అందరు వేసుకుంటారు, కానీ మీ సైడ్ నుంచి ఏం చేయాలి అంటే ఉప్పు అనేది ఎక్కువ తినకూడదండి. ఒక రోజుకి జనరల్గా 2 గ్రామ్స్ అనేది అలౌడ్, బట్ కానీ ఈ బీపీ ఉన్న వాళ్ళకి ఉప్పు అనేది పూర్తిగా స్టాప్ చేయాలి. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, మినిమం 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు అనేది ప్రతిరోజు ఒకరు తింటారు, ఒక మనిషికి అనేది అవసరం, కానీ ఈ బీపీ ఉన్నవాళ్ళు అది కూడా తినకూడదు. తర్వాత ఉప్పు అనేది ఏ రకంగానూ, లైక్ అంటే మీరు పచ్చళ్ళలో వాడుతుంటారు లేదంటే అప్పడాల్లో కూడా ఉప్పు ఉంటుంది కొందరికి, వాటిలో తక్కువ చేసుకోవాలి. తక్కువ చేసుకొని వాడుకుంటే చాలా మేలు ఉంటుంది, బీపీ అనేది ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. ఇంకొకటి, కొందరికి కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, సో అప్పుడప్పుడు ఆ కిడ్నీకి సంబంధించిన పరీక్షలు, కిడ్నీకి సంబంధించినవి కూడా చేసుకుంటూ ఉండాలి. అలాంటివి చేసుకుంటూ ఉంటే ప్లస్ వ్యాయామం చేయడం వల్ల, నడచడం వల్ల ఈవెన్ బీపీ కూడా తగ్గుతుంది. సో ఇలాంటివి రోజు చేసుకోవడం వల్ల ప్లస్ టాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకుంటే మీ షుగర్ కానీ లేదంటే కొలెస్ట్రాల్ కానీ లేదంటే బీపీ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటే అటువంటి వాళ్ళకి మనకు స్ట్రోక్ రావడం అంటే పక్షవాతం రావడం అనేది చాలా అరుదు, తక్కువ. వాళ్ళకి అసలు మ్యాక్సిమం రాకపోవచ్చు కూడా, ఈవెన్ బ్రెయిన్ స్ట్రోకే కాదు ఈవెన్ హార్ట్ స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్ కూడా రాదు. సో ఇలాంటివి మీ సైడ్ నుంచి చేసుకోవాలి, దాంతోపాటు మేము ఇచ్చిన టాబ్లెట్స్ కరెక్ట్గా రెగ్యులర్గా వాడితే సరిపోదు. సో నేను చెప్పినటువన్నీ కొద్దిగా తప్పకుండా పాటించి ప్లస్ ఎవరికి హెల్త్

0: ఇష్యూస్ రాకుండా మీ హెల్త్ మీరు కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
1: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. శ్రోతలు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పక్షవాతం రావడానికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ MR సుధీర్ బాబు గారు తెలియజేసిన సలహాల సూచనలు విన్నారు. శ్రోతలు టీం చేశారు 103.2 MHz వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
3: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
6: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
5: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1454 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
6: ప్రకటిని విన్నారు శ్రోతలకి మరో కమనిక. ఈ ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రక్తపోటు రావడానికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ట్యూన్ చేసి ఉంచండి 103.2 MHz. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని సినిమా పాటలు. ముందుగా యజ్ఞం సినిమా కోసం SP బాలసుబ్రహ్మణ్యం శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాట.

ప్రభాత లహరి వింటున్న శ్రోతలకి మరో గమనిక. రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు రేపు ఉదయం 7:30 గమనిక విన్నారు. కార్యక్రమం తర్వాతి పాట ఎస్పీ చరణ్ ఉషా గానం చేసింది అవునన్న కాదన్న సినిమా నుంచి.

పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. స్టూడియోల సమయం 7:58 దాటి 45 సెకండ్లు. ఇప్పుడు వినండి ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో రక్తపోటుకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు అందించే సలహాలు, సూచనలు.

0: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
1: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
0: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
1: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
0: ప్రూడెన్స్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
0: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
2: డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, మీరు నిజామాబాద్ లో గుండె వ్యాధుల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు. సహజంగా గుండెకొచ్చే వ్యాధులకి రక్తపోటు కూడా ఒక కారణమని చెబుతారు. అంటే ఆరోగ్యవంతుడు ఆరోగ్యంగా ఉన్నంతకాలం గుండె కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. మనుషులో రక్తపోటు పెరిగినప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్న మాట. అసలు ఈ రక్తపోటు ఎందుకు వస్తుంది? ఏ వయసులో వస్తుంది? ఏం చేస్తే వస్తుంది? ఏం చేయకపోతే వస్తుంది? ఇది రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
3: రక్తపోటు అనేది మనకు సర్వసాధారణమైన జబ్బు. ఆల్మోస్ట్ 100లో కనీసం 30-40% మందికి ఉండే జబ్బు ఒక వయసు వచ్చిన తర్వాత. సో రక్తపోటు, మీరు అన్నట్టుగానే రక్తపోటు అనేది ఏంటంటే ఏజ్లోన్న మొదలు కావచ్చు. ఖచ్చితంగా 50 ఏళ్లలోనే రక్తపోటు వస్తుంది, 20 ఏళ్లలో ఉండకపోవచ్చు, 25 ఏళ్ల వాళ్ళకు ఉండకపోవచ్చు అన్నట్టుగా లేదు. సో ఈ రక్తపోటులో కూడా రకాలు ఉంటాయి. అందులో ఏంటంటే మెయిన్గా ప్రైమరీ హైపర్టెన్షన్ అంటాం. అంటే ఇది ఏ కారణం లేకుండా మనకు కొన్ని జన్యు రకమైన కారణాలు లేకపోతే వయసు రీత్యానో ఓవర్ టైం వస్తుంది అన్నట్టు. అంటే వేరే ఏ ఆర్గాన్ అనేది, వేరే ఏ అవయవాలు డ్యామేజ్ కాకుండా వచ్చే రక్తపోటు అన్నట్టు. రెండో రకం ఏంటంటే సెకండరీ హైపర్టెన్షన్ అంటాం. దీనికి పలు కారణాలు ఉంటాయి. సెకండరీ హైపర్టెన్షన్ అంటే మనం శరీరంలో జరిగే కొన్ని మార్పుల వల్ల వాళ్ళు కొన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ బీపీ రావడం అనేది. అందులో ప్రధానమైనది ఏంటంటే కిడ్నీల డ్యామేజ్ వల్ల. మనం చాలా మందికి చూస్తుంటాము కిడ్నీ సమస్య మొదలు కాకుండా ముందు, కొన్ని సంవత్సరాల ముందు, కొన్ని నెలల ముందు అలా ఫస్ట్ బీపీ డిటెక్ట్ అవ్వడము, మళ్ళీ మనం టెస్ట్లు చేసుకుంటుంటే కిడ్నీ సమస్య ఉన్నట్టు బయటపడడం, ఇది కిడ్నీల వల్ల వచ్చే బీపీ. అందులో కూడా ఏంటంటే కిడ్నీలో ప్యారెంకైమ అంటే కిడ్నీ మెయిన్ భాగము, దానికి సప్లై చేసే రక్తనాళము, ఈ రెండిట్లలో ఏవైనా అబ్నార్మాలిటీ ఉన్నా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది.
2: అంటే కిడ్నీ ఫెయిల్ అంటే కిడ్నీ చెడిపోవడం మూలంగా బీపీ వచ్చే అవకాశం
3: ఖచ్చితంగా ఉంటుంది. మనం అందుకే కిడ్నీలో జబ్బు ఉన్న చాలా మందిలో ఆల్మోస్ట్ 100-90% మందిలో బీపీ చూస్తాం అన్నట్టు. అలాగే అది కాకుండా ఇంకోటి ఏంటంటే హార్మోనల్ బీపీస్ అని అంటాం. అంటే శరీరంలో కొన్ని రకమైన హార్మోన్లు సెక్రేట్ చేసే కొన్ని రకమైన గడ్డలు ఉన్నా కూడా కొంతమందికి బీపీ ఉండే అవకాశం ఉంటుంది. సో అదన్నట్టు. ఇది కాకుండా ఇంకా వయసు రీత్యా వచ్చే బీపీని జనరల్ గా ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటాం. మనం జనరల్ హైపర్ టెన్షన్ అనేది దాన్ని అన్నట్టు. ఇది ఏ వయసు నుంచి స్టార్ట్ కావచ్చు అన్నట్టు, అంటే ఏ వయసు నుంచి అన్నా స్టార్ట్ కావచ్చు. ఆల్మోస్ట్ 30లో 30లో 40లో కూడా స్టార్ట్ కావచ్చు. సో బీపీ ఏంటంటే ఇది చాలా సైలెంట్ జబ్బు. మనం రెగ్యులర్ గా బీపీ చెక్ చేసుకోకపోతే మనకు బీపీ ఉన్నట్టుగా చాలా మందికి తెలియకపోవచ్చు. అంటే మరి చాలా రావడమే బాగా 200-180 బీపీ వస్తే వాళ్ళకి ఏదైనా లక్షణాలు ఉండి వాళ్ళకి బీపీ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కాన్స్టెంట్ గా 140, 150, 160 ఈ లోపల బీపీ మెయింటైన్ చేసే వాళ్ళను జనరల్గా వాళ్ళు రెగ్యులర్ చెకప్ చేస్తే తప్ప ఈ లక్షణాలతో బీపీ వస్తుంది, ఈ లక్షణాలు ఉంటేనే బీపీ ఉంటుంది అన్నట్టు ఏముండదు. అంటే బీపీ ఏ లక్షణం లేని జబ్బు. కొంతమందిలో మాత్రమే కొంచెం తల తిప్పినట్టుగా అనిపించడము, హెడ్ ఏక్ లాగా ఉండడము, ఇట్లా కొంతమందిలోనే ఉండే అవకాశం ఉంటుంది. చాలా మందిలో సింప్టమ్స్ ఏమి లేకుండానే ఉంటుంది. సో బీపీ అనేది ఒక సైలెంట్ కిల్లర్. దాన్ని మనం ఎంత ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి, ఎంత ప్రాపర్గా ట్రీట్ చేసి, ఎంత ప్రొలాంగ్డ్గా మనం బీపీ అనేది నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేసుకుంటే బీపీ తాలూకా జరిగే డ్యామేజ్ను మనం అంతవరకు
2: అరికట్టవచ్చు. ఆహార నియమాలు ప్రభావితం చేస్తాయా బీపీని?
3: ఖచ్చితంగా. మన బీపీలో ఏంటంటే ఆహార నియమాలు ప్లస్ మన లైఫ్ స్టైల్ కూడా ఖచ్చితంగా బీపీకి కారణాలు అయి ఉండే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలు ఏంటంటే మనము మన ఇండియన్ డైట్స్లో జనరల్గా ఉప్పు, సాల్ట్ అనేది బాగా ఎక్కువగా వాడుతుంటాం. సాల్ట్ ఒక మోతాదుకు మించి వాడడం అనేది కొంచెం బీపీకి, ఇది దీనివల్లనే బీపీ వస్తుందని కాదు, కానీ బీపీ పెరగడానికి ఇది ఒక కారణమే. అలాగే కొంచెము మనం అన్హెల్దీ డైట్, రెడ్ మీట్ అనేది ఎక్కువ తీసుకోవడము, దీనివల్ల కూడా కొంచెం బీపీ అనేది దీనివల్ల ఒక 5-10 అలా పెరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీనివల్లనే బీపీ వస్తుందని కనుక ఇది కూడా ఒక అడిటివ్ ఫ్యాక్టర్ అన్నట్టు, ఇది కూడా ఒక కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో అట్లనే మన లైఫ్ స్టైల్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్, స్ట్రెస్ఫుల్ జాబ్, మోర్ రిస్కీ జాబ్, లాంగ్ నైట్ షిఫ్ట్స్, ఇట్లాంటి కారణాల వల్ల కూడా కొంతమందికి బీపీ ఉండే అవకాశం ఉంటుంది అన్నట్టు.
2: ఈ బీపీలో రకాలు ఏమైనా ఉంటాయా?
3: అదే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బీపీలో 2 రకాలు ఉంటాయి అన్నట్టు. అది ప్రైమరీ అనేది సెకండరీ హైపర్ టెన్షన్ అని ఉంటుంది. సో బీపీలో స్టేజెస్ ఉంటాయి. మళ్ళీ ఏంటంటే 140-160 మనం స్టేజ్ 1 అని, ఎబో 160

0: స్టేజ్ 3 ఉంటే స్టేజ్ 2 అని ఇట్లా డివైడ్ చేస్తాం జనరల్గా. ఆ స్టేజెస్తో పెద్దగా సంబంధం లేదు. దానికి ఏంటంటే ఏ రకమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, ఎన్ని రకాల గోళీలతోటి మొదలు పెట్టాలి బీపీ ట్రీట్మెంట్ అనే దానికి ఈ స్టేజెస్ అనేది ఇంపార్టెంట్. జనరల్గా మనకు 140-160 లోపల ఉంటే సింగిల్ ట్యాబ్లెట్ తోటి స్టార్ట్ చేస్తాం, స్టార్ట్ చేయడం. 160 ఎబోనే వస్తుంది ఫస్ట్ టైం డిటెక్ట్ అయినప్పుడు, ఆర్ కాన్స్టెంట్గా 170-180 ఉంటుంది అంటే రెండు రకాల గోళీలు, అంటే రెండు వివిధ రకాలుగా బీపీ తగ్గించే గోళీల కాంబినేషన్తో స్టార్ట్ చేస్తాము. రెండు స్టార్ట్ చేసినా కూడా కొంతమందికి రెండు గోళీల పైన కూడా 160-180 ఉండే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకు అప్పుడప్పుడు 3 గోళీలు పెట్టాల్సిన అవకాశం ఉండొచ్చు. అట్లా పెట్టుకొని ఈ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వేరే కారణాలతో ఏమన్నా బీపీ వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ బీపీ అనేది ఏంటంటే మనం ఎప్పుడు హాస్పిటల్కి వచ్చి బీపీ చెక్ చేసుకున్నా కొంచెం ఎక్కువనే వస్తుంది. ఎందుకనంటే అది దాన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే హాస్పిటల్ ఉన్నప్పుడు వచ్చి కొంచెం ఎక్కువ బీపీ రికార్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల. సో అందుకే మనం ఎప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత ఇంటికాడ రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్. మనకి ఇంటికాడ మనం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు చెక్ చేసే బీపీ అవర్ ఒరిజినల్ బీపీ, అది మన నిజమైన బీపీ అన్నట్టు. సో ఆ బీపీ కూడా ఎక్కువ వస్తుందంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి, దగ్గరున్న డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా మందులు పెట్టుకోవడం మంచిది అన్నట్టు.
1: ఒకవేళ బీపీని కనుక మనం అరికట్టకపోతే, నియంత్రించుకోకపోతే శరీరంలో జరిగే మార్పులు ఏముంటాయి?
0: బీపీ అనేది ఏంటంటే ఇది చాలా జబ్బులకి ఒక రిస్క్ ఫ్యాక్టర్. అందులో ప్రధానమైనది ఏంటంటే గుండె స్ట్రోక్, హార్ట్అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్, దాన్ని సివిఏ అని అంటాం అన్నట్టు. బ్రెయిన్ స్ట్రోక్కి పారాలసిస్ కానీ, కొన్ని రకాల బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్లో బ్లీడ్ అయ్యి వచ్చే స్ట్రోక్స్కి, ప్లస్ కిడ్నీల జబ్బులకి, ప్లస్ ఏంటంటే మనకు రెటినోపతి అని అంటాం, హైపర్టెన్సివ్ రెటినోపతి, అంటే కళ్ళల్లో లోపల రెటినాలో ఉండే చిన్న చిన్న రక్తనాలలో ఈ బీపీ ఎక్కువడం వల్ల వచ్చే మార్పులు, ఇవన్నీ బీపీ వల్ల జరిగే అనర్థాలు పరిణామాలు. సో వీటిని ఏంటంటే మనము బీపీని ప్రాపర్ గా మనము 140 కింద మెయింటైన్ చేస్తే, సిస్టోలిక్ ని డయాస్టోలిక్ అనే బీపీ ఉంటుంది అంటే 90 కింద మెయింటైన్ చేస్తే ఈ జరిగే డ్యామేజ్లను మనం అరికట్టచ్చు.
1: డాక్టర్ గారు, ఈ బీపీ వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా?
0: ఉంటుందండి, ఖచ్చితంగా ఒక 5-10% మందికి వాళ్ళకున్న జెనెటిక్ బిల్డప్ వల్ల, అంటే దాని జెనెటిక్ అంటే మన జెనెటిక్ వల్ల డిఎన్ఏ వల్ల కొంతమంది వంశ పారంపర్యంగా బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి.
1: అంటే తల్లికి కానీ తండ్రికి కానీ ఉండే
0: అవకాశం ఉంటుంది. ఉంటుంది ఖచ్చితంగా,
1: వీళ్ళకి వచ్చే అవకాశం.
0: కానీ అది ఒక 5-10% మందికి, అంటే 100 మందికి బీపీ ఉంటే 5-10% మందికి అట్లా వచ్చే అవకాశం ఉంటుంది.
1: అంటే ఒక మనిషి జీవిత కాలంలో బీపీ రాకుండా బ్రతకడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
0: అదే మన చేతులు ఉన్న జాగ్రత్తలు అయితే ఇవే అండి. మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దానితో పాటు ఏంటంటే ఈ స్ట్రెస్సెస్ అవాయిడ్ చేసుకోవడము, ఫుడ్ ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే కొంతవరకు మనం అరికట్టే అవకాశం ఉంటుంది అన్నట్టు. స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయాలి, ఈ హై సాల్టెడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, రెగ్యులర్గా వ్యాయామం చేసుకోవడము, ఫ్రూట్ కంటెంట్ అంటే మనము తినే ఆహారంలో తాజా పండ్లు ఉండేటట్టుగా చేసుకోవడం, ఇవన్నీ అనేది ఈక్వల్ ఇంపార్టెంట్ అన్నట్టు. బీపీ
1: సమతుల ఆహారం,
0: సమతుల ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. బ్యాలెన్స్డ్ డైట్ అంటాం
1: మనం,
0: బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు బీపీ అనేది రాకుండా వచ్చినా కంట్రోల్ ఉంచుకునేటట్టుగా చేయడం. ఈ బీపీ అనేది ఏంటంటే ఒకటే కారణంతో దీంతో బీపీ వస్తుందని చెప్పలేము, ఇది మల్టీ డైమెన్షన్ అన్నట్టు. వివిధ వివిధ కారణాలు దాని నిష్పత్తుల్లో పనిచేయడం వల్ల బీపీ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ వివిధ కారణాలను మనం ఐడెంటిఫై చేసుకుని వాటిని తగ్గించుకుంటే మనం బీపీని కంట్రోల్ ఉంచుకోవచ్చు, ఆ రాకుండా చేసుకోవచ్చు.
1: డాక్టర్ గారు, మరో విషయం ఏంటంటే ఒక కొద్ది మందికి కోపిస్టిగా ఉంటారు, ఏది మాట్లాడినా కొంచెం కోపంగానే మాట్లాడతారు, అంటే అది బీపీకి సంకేతమా లేదా సహజ సిద్ధమైనటువంటి అలవాటు ఆ వ్యక్తికి? అది
0: అట్లేం లేదండి, అంటే కోపంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళలో బీపీ ఎక్కువ ఉండాలని ఏం లేదు. కానీ ఆ ఏదైతే ఎమోషనల్ ఆర్ ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ ఆర్ ఈ అరవడం కోపంగా ఉన్నప్పుడు కొంచెం జనరల్గానే బీపీ పెరిగే అవకాశం ఉంటుంది.
1: ఆ క్షణంలో మాత్రం పెరిగే అవకాశం
0: పెరిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు స్ట్రెస్గా తీసుకోవడం వల్లనో ఆ స్ట్రెస్ను బస్ట్అవుట్ కావడానికి వాళ్ళు అరవడం అనేది అలా చేస్తుండొచ్చు. ఆ టైంలో కొంచెం బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అట్లున్న వాళ్ళందరిలో బీపీ ఉంటుందని కాదు, లేకపోతే అట్లా అరవడం వల్ల బీపీ ఎక్కువ అవుతుంది, అరవకపోవడం వల్ల బీపీ తక్కువ అవుతుంది అనేది కాదు. ఆ టైంలో బీపీ కొంచెం చేంజెస్ ఫ్లక్చువేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అది కాకపోతే బీపీకి లక్షణం కాదు, అది లక్షణం కాదు, వాళ్ళు నార్మల్ కూడా ఉండొచ్చు బీపీ.
1: డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా బీపీలో రెండు రకాలు అనుకుంటున్నాం, ఇందులో ఏది ప్రమాదకరమైంది, అంటే అతి ప్రమాదకరమైనటువంటి బీపీ ఏది, ఇది ఇందులో లో బీపీయా హై బీపీయా?
0: జనరల్గా మనము మాట్లాడుకునేది బీపీ అనేది ఏంటంటే హైపర్ టెన్షన్ అనేది అంటే ఏంటంటే హై బీపీ, అంటే మనకు అర్థమయ్యే టర్మ్స్లో చెప్పాలంటే హై బీపీ. హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా ఉండడం, 140/90 కంటే ఎక్కువ ఉండడాన్ని బీపీ అని అంటాం మనం జనరల్ టర్మ్స్లో మాట్లాడుకున్నాం, దాన్ని హై బీపీ అంటాం. యాక్చువల్ మెడికల్ టైంలో చెప్పాలంటే హైపర్ టెన్షన్. లో బీపీ అనేది యాక్చువల్గా ఏం జబ్బేం కాదు,

0: అది లో బీపీ అనేది అంటే సాధారణం కంటే బీపీ లో ఉంటుందంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి, అంతేగాని అది జబ్బులకు కాదు. ఇప్పుడు అదే హైపర్ టెన్షన్ బీపీ అనేది అది రెగ్యులర్ గా ఉంటుంది. ఇంకా ఒకసారి మొదలైందంటే జనరల్గా మనం వైళ్ళు హైపర్ టెన్సివ్, వీళ్ళకి బీపీ ఎక్కువ ఉంది అన్నట్టు అట్లా లేబుల్ చేస్తుంటాం. లో బీపీ అనేది ఆ రోజు కారణాలు, ఆ సిచ్యువేషన్ కారణాలు, లేకపోతే ఆ పరిస్థితుల కారణాల వల్లనే ఉండొచ్చు, కానీ అదొక జబ్బులాగా కాదు. లో బీపీ అనేది
1: తాత్కాలికమైంది.
0: కొన్నిసార్లు ఏంటంటే మనకు కొన్ని ఆర్గాన్ డ్యామేజెస్ ఉన్నప్పుడు, కొన్ని రకాల కారణాలు ఉన్నప్పుడు, ఆర్ డిహైడ్రేషన్ అయినప్పుడు, లేదంటే ఏదన్నా హార్ట్ ఫెయిల్యూర్స్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళలో కొంచెం లో బీపీ ఉంటుంది. వాళ్ళలో కొంచెం లో బీపీ లోవర్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో బీపీ లోవర్ సైడ్ ఉంటే అప్పటికప్పుడు ఇన్స్టంటేనియస్ కారణాలు ఉండొచ్చు, కొన్ని వేరే కారణాలు ఉండొచ్చు. అట్లా లోగా కాన్స్టెంట్గా వస్తుందంటే ఖచ్చితంగా దగ్గరున్న డాక్టర్ని సంప్రదించి ఎందుకు బీపీ లో వస్తుంది అనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నట్టు.
1: సాధారణంగా చూస్తుండగానే ఒక వ్యక్తి కూర్చున్న వ్యక్తికి అలా చెమట పట్టడం, అతను మౌనంగా ఉండిపోవటం, ఒళ్ళంతా చెమట పట్టి నీళ్లు గారటం, ఇవన్నీ లో బీపీకి లక్షణాలు అవుతాయా?
0: ఖచ్చితంగా అండి. అంటే బీపీ తగ్గినా, కొన్నిసార్లు షుగర్ తగ్గినా కూడా మన సిస్టమ్ ఏం చేస్తుందంటే దాన్ని కంపెన్సేట్ చేసుకోవడానికి సింపథెటిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అట్లా యాక్టివేట్ అయినప్పుడు ఇట్లా స్వెట్టింగ్ అనడము, ఇవన్నీ హార్ట్ రేట్ పెరగడం, ఇవన్నీ ఒక దానికి బీపీని పెంచుకోవడానికి శరీరం చేసే ప్రయత్నాలు అన్నట్టు. అట్లా అంటే సైలెంట్గా కూర్చున్న తను ఏం వర్క్ చేయకుండా ఫ్యాన్ కింద కూర్చున్నా కూడా స్వెట్టింగ్ వస్తుందంటే దానికి కొన్ని రకాల కారణాలు ఉంటాయి. అందులో ఈ బీపీ తగ్గడము, ఒక్కొక్కసారి పెరగడం కూడా కారణాలు అయి ఉండొచ్చు. సో అట్లా అనిపించినప్పుడు కంపల్సరీ దగ్గరున్న డాక్టర్ని సంప్రదించడం మంచిదండి. అంటే ఏ కారణంతో అట్లయింది, దానికి మనకు మళ్ళీ వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయి, ఏ కారణాలు ఏమైనా తెలిసే అవకాశాలు ఉన్నాయి, దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అదేమైనా ప్రమాదకరమైన కారణమై ఉండొచ్చు అని ఖచ్చితంగా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్నట్టు.
1: బాగుంది డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు. మరి ఈ పూట మీరు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి అసలు రక్తపోటు ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎందువల్ల వస్తుంది, రాకుండా మనం ఏం చేయొచ్చు, వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే ప్రమాదం ఏమిటో చాలా చక్కగా తెలియజేశారు. మరి మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థాంక్యూ అండి.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఇంతవరకు మీరు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రక్తపోటుకు గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త ఎన్ లింగంవర్ధన్ గారు. శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమంలో. ఇప్పుడు వినండి సీతారామం సినిమా కోసం యజీ నిజార్ పాడిన ఈ

0: IMD forecasts heavy rainfall over Keralam, South Interior Karnataka, Tamil Nadu and Puducherry during next 2 days. And in football, India scripts history by qualifying for AFC Under-17 Women's Asian Cup quarter-finals for the first time. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం డిచ్పల్లి మండలం బర్దీపూర్ గ్రామంలోని శ్రీ హరిహర దేవాలయ విశేషాలు వింటారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం ఎరం రాజ్ గారు మరియు ఎస్ మాధురి గారు, నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం అందించారు ఎరం రాజ్ గారు.

ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. మానవులు మానవత్వంతో జీవించడానికి, ధర్మ మార్గాన పయనించడానికి మహర్షులు మనకు ఎన్నో ఆలయాలను అందించారు. యుగాల నాటి కథలకు, తరతరాల మానవుల భక్తి ప్రపత్తులకు గుర్తులుగా అనేక ఆలయాలు భూమిలో వెలిశాయి. ఆ భగవంతుడు శైవ వైష్ణవ రెండింటి సమన్వయ సాకార రూపంగా హరిహర స్వరూపం వెలువడింది. ఒకే విగ్రహం హరిహర రూపంగా కాని ఒకే ఆలయ ప్రాంగణంలో శివ కేశవులను ప్రతిష్ఠించడం హరిహర సంగమానికి ఒక ప్రతిస్వరూపం. తెలుగు రాష్ట్రాల్లో అనేక హరిహర ఆలయాలున్నాయి. ఆ పరంపరలో జీర్ణోద్ధరణ పొందిన అతి పురాతన దేవాలయమే ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో మనం వినబోతున్న శ్రీ హరిహర దేవాలయం. డిచ్పల్లి మండలం బర్దీపూర్ గ్రామంలో అలరారుతున్న ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఆ హరిహరుల కృపకు పాత్రులమవుదాం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధే వాసిష్ఠాయ నమో నమః అని మన సనాతన ధర్మం పేర్కొంటోంది. దేవుడు ఒక్కడే, పేర్లు అనేకం. శివకేశవులకు అభేదం లేదు. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్య హృదయం శివ అన్న ఆర్యోక్తిని అనుసరించి హరిహరులు ఒక్కరే అన్న భావన స్ఫురిస్తుంది. అలా హరిహరులు ఒకే ప్రాంగణంలో కొలువైన అపురూప ఆలయం నిజామాబాద్ జిల్లా డిస్పల్లి మండలం బర్దీపూర్ గ్రామంలో అలరారుతోంది.

0: నూతన సొబగులతో నిర్మించిన ఈ పుణ్యధామం భర్దీపూర్ గ్రామంలో అలరారుతోంది. శివుడు హృదయం విష్ణువు అని, విష్ణువు హృదయం శివుడు అని శివకేశవులకు అభేదం చెప్పడం జరిగింది. శివుడు విష్ణువు ఒకరినొకరు ఆరాధించుకోవడమే కాదు, వారిరువురు సకలంలోక ఆరాధ్యులు. అటువంటి దివ్యమూర్తులు కొలువైన అతి పవిత్రమైన ఆలయమిది. కాకతీయుల కాలం నాటిదిగా చెబుతున్న ఈ క్షేత్రం జీర్ణోద్ధరణ జరిగి నూతన కాంతుల్ని సంతరించుకుంది.
1: శ్రీ వెంకటేశ్వరుని జగన్మోహనత్వం, జగదీశ్వరత్వం యుగ యుగాలుగా ప్రశస్తి వహించింది. ఏనాడు ఆది వరాహస్వామిగా సప్తగిరులలో తొలి రూపాన్ని వేంచేసిన విష్ణువు వివిధ అవతారాలలో ఆవిర్భవించాడనేది పురాణ కథనం. ఆ పరంపరలోని శ్రీహరి కలియుగాన శ్రీ వెంకటేశ్వరునిగా వెలసి తన భక్త ప్రియత్వాన్ని చాటాడు. ఆ స్వామి రూప విశేషాల్ని భక్తులు ఎన్నో

ప్రదేశాలలో అర్చావతార మూర్తులుగా ప్రతిష్ఠించుకొని తరిస్తున్నారు. ఆ నేపథ్యంలోనిదే డిచ్పల్లి మండలం బర్దేపూర్ గ్రామంలో హరిహరులు కొలువైన శ్రీ హరిహర దేవస్థానం.

0: బర్దేపూర్ గ్రామం ఎన్నో పురాతన దేవాలయాలకు నిలయం. అటువంటి పరమ పవిత్రమైన సన్నిధిలో హరిహరులు ఒకే ఆలయ ప్రాంగణంలో శివకేశవులకు అభేదత్వాన్ని ప్రతిపాదిస్తూ కొలువుదీరి ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు.
1: ఈ ఆలయం కాకతీయుల కాలం నాటి ఆలయంగా చెబుతారు. 1983 గుడిని పునర్నిర్మించాలని సంకల్పించగా కొన్ని అనివార్య కారణాల వల్ల జీర్ణోద్ధరణకు నోచుకోలేకపోయిందని చెబుతుంటారు. 2011 నవంబర్ 30 ఈ పురాతన క్షేత్రం శంకుస్థాపన కార్యక్రమానికి నోచుకుంది. 14 కాలంలోనే 2013 ఫిబ్రవరి 15 వసంత పంచమి రోజున వైకానా ఆగమశాస్త్రానుసారం ఆగమశాస్త్ర పండితులైన పరంకుశ సీతారామాచార్యుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగాయి. ఈ అంశానికి సంబంధించిన వివరాల్ని ఈ ఆలయ అర్చక స్వామి వారి మాటల్లో విందాం.
2: ఈ యొక్క దేవాలయము వసంత పంచమి రోజున ప్రతిష్టాపన చేయడం జరిగింది. వైకానస ఆగమశాస్త్రంలో ఈ యొక్క ప్రతిష్ట చేయడం జరిగింది. అయితే వసంత పంచమిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము శ్రీ హరిహర దేవాలయంలో మనము బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటాము.
0: కాకతీయుల కాలంలో వెలుగొందిన ఈ దివ్య ప్రదేశంలోనే ఎందరో మునులు, ఋషులు, సిద్ధపురుషులు, యోగులు తపమాచరించి హరిహరుల దర్శనానికి పాత్రులైనట్లుగా స్థల పురాణం తెలియజేస్తోంది.

ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎదురుగా కనిపిస్తున్న 41 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభంను వరంగల్ నుండి తీసుకువచ్చారని చెబుతారు. అలాగే కాశీ విశ్వేశ్వర స్వామికి అభిముఖంగా ఉన్న ధ్వజస్తంభం హైదరాబాద్ నుండి సేకరించినట్లు తెలుస్తోంది.

అల్లంత దూరం నుండి ఆలయ పరిసరాలు, గోపురాలు, ప్రాకారాది కట్టడాలు శ్వేతవర్ణ శోభితంగా ప్రకాశిస్తుంటాయి. సువిశాలమైన లోగిలిలో రమణీయ భరిత కట్టడాలతో స్తంభ సమన్వితముఖ మండపంతో హరిహర క్షేత్రం విరాజిల్లుతోంది.

ఇక ముఖమంటప ద్వారాలపై శ్రీవారు తన ఇరు దేవేరులైన శ్రీదేవి భూదేవులతో పార్వతీ పరమేశ్వరులు బాల గణేశుడితో కూడి నంది వాహనంపై ఆసీనులై ఉంటారు. వివిధ దేవతామూర్తుల ప్రతిమలతో ప్రాకార ద్వారాలు శోభాయమానంగా దృశ్యమానమవుతాయి. ప్రధాన ఆలయ గోపురాదులపై గణపతి, హనుమ, సింహ, పరమేశ్వర మూర్తి రూపాలు గోచరిస్తాయి.

ఆలయ ముఖమండపం చలువరాతి బండలతో ప్రకాశమానమై కానవస్తుంది. స్తంభ సమన్విత ఈ ముఖమండపంలో గర్భాలయానికి ఎదురుగా గరుడాల్వార్ ప్రత్యేక సన్నిధి నెలుకొని ఉంటుంది. నమస్కార ముద్రతో స్వామి శ్రీవారిని తదేక దీక్షతో వీక్షిస్తుంటాడు. శ్రీవారి గర్భాలయానికి ఇరువైపులా ద్వారపాలకులు నెలకొని ఉంటారు.

కతో విష్ణు మహాతేజ అన్నట్లుగా శ్రీహరి దివ్య మంగళ స్వరూపం స్వర్ణాభరణ భూషణాలతో వెలుగొందుతూ ఉంటుంది. గర్భాలయంలో శ్రీనివాసుడు తిరునామం, శంఖుచక్రాలతో, కటివరద అభయ హస్తాలతో, పట్టు పీతాంబరాలతో, పుష్పమాలల అలంకరణలతో, తన ఇరు దేవేరులతో భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు.

బర్దీపూర్ శ్రీ హరిహర దేవాలయంలో మరో ప్రధాన ఉపాలయంగా శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అలరారుతోంది. ఇక్కడ ప్రత్యేక సన్నిధిలో లింగరూపంలో పానపట్టంపై భాసిల్లుతుంటాడు. సంపూర్ణ భస్మ పుష్పాది అలంకారాలతో అనంత దివ్య తేజోమయంగా స్వామి ప్రకటితమవుతాడు.

కాకతీయుల శైవ వైష్ణవ భక్తికి నిలువెత్తు నిదర్శనంగా ప్రత్యేక సన్నిధులు మధ్యలో ప్రస్ఫుటంగా ధీర గంభీరంగా కాస్త నలుచదరంగా శివలింగం గోచరమవుతుంది. కాకతీయులు నిర్మింపజేసిన అన్ని శివాలయాలలో ఇదే తరహా లింగాకృతులు కనిపించడం చూస్తాం. ఇక్కడ శివుడు శివ పంచాయతన మూర్తిగా కొలువుదీరి ఉంటాడు.

మధ్యలో కాశీ విశ్వేశ్వరుడు ఉండగా నలుమూలలతో గణపతి, నారాయణమూర్తి, సూర్య నారాయణమూర్తి ఇంకా అన్నపూర్ణాదేవి కొలువై ఉంటారు.

0: శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామికి ప్రత్యేకంగా నిర్మించిన రాతి స్తంభం కానవస్తుంది. ఏకశిలతో నిర్మితమైన ఈ ధ్వజస్తంభం పైభాగాన నందీశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. కలశ సమన్విత త్రిశూలం చిరుమువ్వులతో కూడి ధ్వజస్తంభం కానవస్తుంది.
1: బర్దీపూర్ హరిహర క్షేత్రంలో తులసికోట ఉంటుంది. లక్ష్మీ స్వరూపమైన తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తన్మయానందాన్ని పొందుతారు భక్తులు.
0: అనంతరం భక్తులు అశ్వత్థ నారాయణ వృక్ష ఛాయలో అలరారుతున్న నాగదేవతని, సింధూర హనుమానిని దర్శించుకోవడానికి బయలుదేరుతారు. రావి వేప కలగలిసిన ఈ వృక్ష ఛాయలో జంటనాగులుగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకించి కుంకుమ బొట్లు పెట్టి తమ భక్తిని చాటుకుంటారు. ఈ అశ్వత్థ వృక్షం క్రిందే సింధూర హనుమాన్ ముకిలిత హస్తాలతో కనిపిస్తాడు. సింధూర వర్ణ హనుమ ఎంతో ఆకర్షణీయంగా ఏకశిలపై స్వామి కానవస్తాడు. భక్త జన సంరక్షకునిగా, దుష్ట గ్రహపీడ నివారకుడిగా ఆంజనేయుడు దీవిస్తుంటాడు.

ఇదే ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మండపం ఉంటుంది. నవగ్రహ ఆరాధన, జప, దానాల వల్ల జాతక దోషాలు తొలగిపోతాయని, జీవితంలో కష్టాలు తగ్గుతాయని భక్తులు విశ్వసిస్తూ ఈ నవగ్రహ మండపం చుట్టూ ప్రదక్షిణలుగా విస్తారు.

0: బర్దీపూర్ హరిహర క్షేత్రంలో స్వామివార్లకు జరిగే పూజా కార్యక్రమాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1: బర్దీపూర్ హరిహర క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా విలసిల్లుతోంది. ఈ సన్నిధిలో పూజాది కైంకర్యాలు ఉదయం 6 గంటల నుండే ఆరంభమవుతాయి. సుప్రభాత సేవ, అభిషేకాదులతో ఆరాధన పరంపర పరిడవిల్లుతుంది.

ప్రతి శ్రవణ నక్షత్రం రోజున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. సాయంకాలం పల్లకీ సేవా కార్యక్రమం నిర్వహిస్తారు. వసంత పంచమి రోజు స్వామివార్ల విగ్రహ ప్రతిష్టాపన జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

ఇంకా కాకతీయుల కాలం నాటి హరిహర దేవాలయ నమూనా చిత్రపటాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. పూర్తిగా రాతి కట్టడంగా కనబడే అతి పురాతనమైన గుడి ఇది. శ్రీ వెంకటేశ్వర ఆలయం గోపురం పై భాగాన ప్రత్యేకమైన అంతరులో శ్రీ విమాన వెంకటేశ్వర స్వామివారి మూర్తి కొలువుతీరి ఉంటుంది.

బర్దీపూర్ హరిహర ఆలయానికి వచ్చే ప్రతిభక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని, కాశీ విశ్వేశ్వర స్వామిని మనసారా ప్రార్థించి తమ తమ భక్తిని అక్షరాల్లో పలికిస్తూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమః శివాయ అంటూ నామ సంకీర్తనం చేస్తుంటారు.

0: చాలా ఆహ్లాదంగా అనిపించింది మాకు.
1: నా పేరు మహేశ్వరి. మేము నిజామాబాద్ ఆర్యానగర్ నుండి ఈరోజు బర్దిపూర్ హరిహర దేవాలయానికి వచ్చాము. దైవ దర్శనం చేసుకున్నాము. మా మనసుకు చాలా పీస్ఫుల్గా ఉంది. మాకు ఈ బర్దిపూర్ డిచ్చుపల్లి ఇందల్వాయి గ్రామంలో చుట్టాలు కూడా ఉన్నారు. బంధువుల ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటాము. హరిహరులు ఒకే చోట కొలువై ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. అలాగే ఈ పుణ్యస్థలంలో మునులు కూడా తపస్సు చేశారని చెబుతుంటారు. శ్రావణ మాసం కార్తీక మాసంలో అయితే తప్పకుండా ఇక్కడికి వస్తుంటాం. ఈ గుడికి వచ్చి ఆ శివుడిని వెంకటేశ్వర స్వామిని మొక్కుంటే కోరిన కోరికలు తీరుతాయని మాకు చాలా నమ్మకం.
2: డిచ్చుపల్లి మండలం బర్దిపూర్ గ్రామంలోని శ్రీ హరిహర క్షేత్రంలోని దేవతా మూర్తులను దర్శించుకున్న భక్తుల మనస్సులు రసప్లావితం అవుతాయి. ఈ ఆలయ దర్శనం బహుజన్మల పుణ్యఫలం. ఆ హరిహరుల కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని మనసారా కోరుకుంది.

ఇది ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అందాక సెలవా మరి, నమస్తే.

శ్రోతలింత వరకు మన ఆలయాలు కార్యక్రమంలో ఈరోజు డిచ్పల్లి మండలం బద్దిపూర్ గ్రామంలోని శ్రీ హరిహర దేవాలయ విశేషాలు విన్నారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం ఎర్రం రాజ్ గారు మరియు ఎస్ మాధురి గారు, నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రం రాజ్ గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:25. హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలనుకుంటే మీరు మాకు వాట్సాప్ చేయాల్సిన ఫోన్ నంబర్ 8462245066, ఫోన్ నంబర్ మరోసారి 8462245066. ఈ నంబర్కి మీ పేరు, పూర్తి చిరునామా, మీకు నచ్చిన పాట పేరు పంపాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రోతలకి ఒక చిన్న విజ్ఞప్తి. శ్రోతలు కనీసం 2-3 రోజుల వ్యవధి పాటిస్తూ సందేశం పంపాల్సిందిగా కోరుతున్నాం. శ్రోతలు ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

கரிக்கிண்டு ஃபர்ஸ்ட் ரிக்வெஸ்ட் ఆగస్టు మనకి శుభోదయం అంటూ రాస్తున్నారు. ఆర్మూరు చేనేత కాలనీ రంగధారి నగర్ నుంచి జిందం నరహరి, వారి లక్ష్మి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఈరోజు ఉదయం 8:30 ప్రసారమైన మన ఆలయాలు కార్యక్రమంలో డిచ్పల్లి మండలంలోని బద్దిపూర్ గ్రామంలో అలరారుతున్న హరిహర దేవాలయం, అతి పురాతన ఆలయ స్థల పురాణం, ఆలయ విశేషాలు, విశిష్టత, అనునిత్యం జరిగే కార్యక్రమాలని వీణులకు విందుగా, మనసుకు పసందుగా రూపొందించి ప్రసారం చేసిన మీకు మా ధన్యవాదాలు. హరిహరులు, శివకేశవులు గల ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ కార్యక్రమం మమ్మల్ని ఆకట్టుకుని భక్తి పారవశ్యుణ్ణి చేసింది. మేము మా కుటుంబ సభ్యులతో అక్కడికి వచ్చి హరిహరుల్ని దర్శించుకున్నట్టు అనిపించింది. సందర్భోచిత పాటలతో కార్యక్రమం ఆకట్టుకుందంటే నమ్మండి. ఈ కార్యక్రమ నిర్వాహకులు సిహెచ్ మోహన్ దాస్ గారికి, వ్యాఖ్యాతలు ఎరం రాజు మరియు ఎస్ మాధురి గారులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో భక్తి ప్రపత్తులు పెరిగి ఆధ్యాత్మికత శోభ పరిడవెళ్ళుతుందని మా అభిప్రాయం అంటూ రాస్తున్నారు. మా కోసం ఏదైనా మంచి భక్తి పాటను వినిపించండి అంటున్నారు. తప్పకుండా అండి, మీకోసం మంచి పాటను కూడా వినిపిస్తున్నాం. అలాగే మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మీకోసం ఈ పాట

0: భక్త ప్రహ్లాద చిత్ర నుంచి పాట విన్నారు. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: మాతృత్వం ఒక మధురమైన వరం.
3: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
2: సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత,
2: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
3: ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
4: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్.
5: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
4: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
5: సెల్ 9440004837.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: విరామం తర్వాత హృదయ

పగలు కరికిమానికి తిరిగి స్వాగతం. మన తర్వాతి సందేశం ఇవర్పంపర చూద్దాం. ఆకాశవాణికి శుభోదయం. ప్రతి వారం మీరు అందిస్తున్న మన ఆలయాలు కార్యక్రమంలో ఈరోజు నిజామాబాద్ జిల్లా డిచ్చిపల్లి మండలం బద్దిపూర్ గ్రామంలోని శ్రీ శివకేశవ ఆలయం గురించి చాలా చక్కగా వివరించారు. వ్యాఖ్యాతలకి మీ ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. మాకోసం గంగోత్రి చిత్రం నుంచి మంచి పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక మీకోసం ఏమన్ కీరవాణి గంగా కల్పన శ్రీవర్ధిని పాడిన ఈ పాట వచ్చేస్తుంది, వినండి.

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా మీరు కోరిన సినిమా పాటలు వింటున్న శ్రోతలకి ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు రేపు ఉదయం 8 గంటలకు. గమనిక విన్నారు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: కార్యక్రమంలో తర్వాతి పాట కోసం రిక్వెస్ట్ పంపారు. ఆకాశవాణికి శుభోదయం అంటూ మీకు కూడా శుభోదయం అండి. ఈరోజు మన ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమైన మన ఆలయాలు కార్యక్రమంలో బర్దీపూర్ విలేజ్ లో శ్రీ హరిహర క్షేత్రం గురించి చాలా చక్కగా కళ్లకు కట్టినట్లు వివరించిన భక్తులకు మరియు వ్యాఖ్యాతలకి మా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి, రాజ్కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మి, లక్ష్మీప్రియ, ప్రతీక్ష వీరంతా పంతులమ్మ చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటని మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే తెలియజేస్తూ ఉండండి, మీకు నచ్చిన పాట వచ్చేస్తుంది, వినేయండి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: శ్రోతలు వింటున్నారు హృదయనాగాలు. మీరు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో మరో సందేశం. ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి శుభాభివందనాలు అంటూ రాస్తున్నారు. ఈరోజు మన ఆలయాలు కార్యక్రమంలో బర్దిపూర్ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయం గురించి చాలా చక్కగా వివరించారు. మాకు చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి శనివారం కూడా ఒక దేవాలయం గురించి వినిపిస్తున్నారంటే చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది అంటున్నారు. సిరికొండ మండలం న్యావనంతి నుంచి శ్రీరామ్ హనుమాన్లు, ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే మా కోసం ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటున్నారు. తప్పకుండా అండి. మరో రిక్వెస్ట్ అండి, వీరు నిజామాబాద్ పోతంగల్ నుంచి తోటి సంతోష్, నిఖిల, రణ్వీర్, నమ్రత, నిత్య సంతోష్ని మా కోసం అన్నమయ్య చిత్ర నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. మీకోసం వచ్చేస్తోంది ఏమేం కీరవాణి సంగీతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన ఈ పాట మీ అందరి కోసం.

ఈరోజు మన ఆలయాలు కార్యక్రమంలో భాగంగా డిచ్చిపల్లి మండలం బద్దిపూర్ గ్రామంలో గల శివకేశవుల ఆలయం గురించి చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యాఖ్యాతలకి, మోహన్ దాస్ గారికి, సాంకేతిక సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. జాంగంపేట నిజామాబాద్ నుంచి చిలుక నారాయణ అనసూయ యమున, మా కోసం మల్లమ్మ కథ చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ, మీకోసం మీరు అడిగిన పాట చేస్తుంది, వినండి మరి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: ओडिशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1454 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
4: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225333.
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
6: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
7: విరామం తర్వాత హృదయ రాగాల కార్యక్రమానికి మరోసారి స్వాగతం. కార్యక్రమంలో మన నెక్స్ట్ రిక్వెస్ట్ చూద్దాం. అభిమాన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం కేంద్రానికి శుభోదయం, గుడ్ మార్నింగ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. ఈరోజు ఉదయం 8:30 మన ఆలయాల్లో డిచ్పల్లి మండలం బర్దిపూర్లో హరిహర క్షేత్రం గురించి మాకు తెలియని అనేక విశేషాలను అద్భుతంగా చాలా స్పష్టంగా తెలియజేశారు. సందర్భానికి అనుగుణంగా చక్కని పాటలను ఎంపిక చేసి వినిపించారు. అత్యంత అమూల్యమైన ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ ఎఫ్ఎం కేంద్రంలో ప్రతి శనివారం ఉదయం 8:30 ప్రసారం చేయడం అత్యంత అభినందనీయం, ప్రశంసనీయం అంటున్నారు. అభిమాన ఆత్మీయ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం కేంద్రానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సిహెచ్ మోహన్ దాస్ గారికి మా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు మా కోసం ఎగిరే పౌర్ణమ చిత్ర నుంచి పాటను కూడా వినిపించండి అంటున్నారు. తప్పకుండా అండి, మీ అమూల్యమైన సందేశాన్ని పంపించినందుకు ధన్యవాదాలు. అలాగే మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేయండి.

శ్రోతులకి మరో గమనిక. ఈ నెల 11వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ కల్లిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనికి విన్నారు.

హృదయ రోగాల కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట సుఖ దుఃఖాలు సినిమా కోసం పి సుశీలా గానం చేసింది. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపారు జగిత్యాల జిల్లా బండలింగాపూర్ నుంచి బాస నరేందర్, శ్యామల రవి, సుప్రజ, చిన్నమ్మ, భారతి, పెండెం ప్రభాకర్, భారతి, పడాల కిషన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే మరో రిక్వెస్ట్ కూడా ఉంది. ఆకాశవాణికి శుభోదయం అంటూ గుడ్ మార్నింగ్ అండి. ప్రతిరోజు శ్రోతల కొరకు మంచి మంచి కార్యక్రమాన్ని అందిస్తున్న మన స్టేషన్ డైరెక్టర్ గారికి మరియు ఇతర అధికారులకు శతకోటి వందనాలు అంటున్నారు. ఈరోజు మా కొరకు ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ రాస్తున్నారు. ఈరోజు భక్తి రంజన్ ద్వారా వెంకటేశ్వర సుప్రభాతం మరియు సూక్తి సుధ ద్వారా హితోక్తులు చాలా చక్కగా వివరించారు అంటూ రాస్తున్నారు. ఇందులవారి నుంచి డి నరేందర్, రమాదేవి, శృతి, నిఖిల్, మీ అభిప్రాయం ఇలాగే తెలియజేస్తూ ఉండండి. ధన్యవాదాలండి. మీరు అడిగిన పాట వస్తుంది, విందాం మరి.

హృదయరాగాలు కార్యక్రమం తర్వాత రిక్వెస్ట్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి శుభోదయం. ఈరోజు మన ఆలయాలు కార్యక్రమం చాలా బాగుంది. ప్రసారం చేసిన అధికారులకు పాల్గొన్న అనౌన్సర్లకి మా ధన్యవాదాలు అంటున్నారు గాయత్రి నగర్ నిజామాబాద్ నుంచి కృష్ణ వరలక్ష్మి చెర్రి. మాకోసం ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. అలాగే మరో రిక్వెస్ట్, రేడియో బృందానికి శుభోదయం. మన ఆలయాల గురించి చెబుతుంటే మాకు ఎంతో బాగుంటుంది, ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది అంటున్నారు. వీరంతా ఆర్మూర్ నుంచి రాధా, కుమారస్వామి, రియాన్, శంకర్, సహర్ష. మాకోసం ఆయుధం చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. మీ అమూల్యమైన అభిప్రాయాలకి ధన్యవాదాలు. మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.

శ్రోతలకి మరో కమునిక. ఈ నెల 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు.

మీరు విన్న ఈ పాట ఎస్వి కృష్ణారెడ్డి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత గానం చేసింది. సర్దుకు పోదాం రండి సినిమా నుంచి. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపిన శ్రోతలు అరుణ ఇబ్రహీంపట్నం నుంచి, అలాగే ఈరోజు మన ఆలయాలు కార్యక్రమం విన్నాం చాలా బాగుంది అని రాశారు. ధన్యవాదాలండి. కార్యక్రమంలో చివరి పాటగా విందాం వకీల్ సాబ్ సినిమా కోసం సీత్ శ్రీరామ్ పాడింది. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపిన శ్రోతలు ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర వీరందరి కోసం ఈ పాటిస్తాను.

శ్రోతలు ఇంతవరకు హృదయ రగలు కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి అందాక విందాం ఇదే పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు విమర్శించారు. నేరాలు పెరుగుతున్నా పట్టించుకోకుండా పోలీసు యంత్రాంగాన్ని కేవలం రాజకీయ కక్ష సాధింపులకు ప్రతిపక్షాలను వేధించడానికే వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 18 సీట్లతో గెలిచిన ఎన్డీఏ కూటమి తరఫున ఎన్ రంగస్వామి ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కూటమి నేతలు ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకుని లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ నాథన్ కు మద్దతు లేఖ అందజేశారు. లోక్ నివాస్ లో గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరడంతో అధికారిక కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం మే 30వ తేదీతో ముగియడంతో నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. మరోవైపు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వెస్ట్రన్ నావల్ కమాండర్గా విధుల్లో ఉన్నారు. ఇవాళ హైదరాబాద్లో జీరో షాడో డే ఏర్పడనుంది. మధ్యాహ్నం 12:12 హైదరాబాద్లో జీరో షాడో డే ఏర్పడుతుంది. కిరణాలు 90 డిగ్రీల కోణంలో నిలువుగా పడటంతో వస్తువులు నీడలు వాటి కిందకే చేరి మాయమైనట్లు కనిపిస్తాయని ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ శ్రీ రఘునందన్ కుమార్ తెలియజేశారు. వేసవి తాగునీటి అవసరాలపై తెలంగాణ ఏపీ కోరుతున్న నీటి విడుదలపై ఈ నెల 12వ తేదీన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీకి శుక్రవారం లేఖలు రాసింది. టౌన్ ప్లానింగ్ పనులపై నిర్వహించిన సమీక్షలో నిర్ణయాలు వేగవంతం చేసేందుకు వివిధ విభాగాల మధ్య సమన్వయం పెంచాలని కమిషనర్ సృజన ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఆక్రమణల తొలగింపు ముమ్మరం చేయాలని, పారదర్శకమైన పౌర సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న గుయానా ఆరోగ్య మంత్రితో సమావేశమయ్యారు. భారత్ గుయానా మధ్య ఆరోగ్య సంబంధాల పురోగతిపై వారు చర్చించారు. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరేజ్ మెకెన్నా ఈ రోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11:00 మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ శ్రీ రావులపాటి సీతారామారావు గారితో పరిచయం ఇందాం. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి.
1: ఆకాశవాణి ప్రజాప్రసార మాధ్యమంగా 9 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు, శ్రీ రావులపాటి సీతారామారావు గారు. సార్ ఈజ్ రిటైర్డ్ యాజ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్, హీస్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. సార్, వి హార్టిలీ వెల్కమ్ యూ టు అవర్ స్టూడియోస్.
2: చాలా సంతోషం అమ్మా, నమస్కారం. మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు మీకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
1: సార్, మీతో చాలా విషయాలు మాట్లాడాలి సార్.
2: అంటే
1: అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్ లో, పోలీసింగ్ పర్స్పెక్టివ్ లో, అంతేకాకుండా మీరు ఒక గొప్ప లిటరరీ పర్సనాలిటీ. ఎన్నో పుస్తకాలు రాశారు, చాలా వైవిధ్యం ఉంది మీరు రాసిన పుస్తకాలన్నీ ఆ ప్రొఫైల్ చూస్తే గనక. అయితే ఈ రోజు ముఖ్యంగా రేడియోతో మీ అనుబంధం మాట్లాడుతూనే మీ జీవితం నుంచి కొన్ని అనెక్డోట్స్ మా లిసనర్స్ కి ఇవ్వాలని ఉంది సార్, అవన్నీ కూడా కవర్ చేస్తాను.
2: తప్పకుండా
1: సార్. మరి చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు చదువుకుంటూ పెద్దయ్యాక ఏమివ్వాలని కలలుగన్నారు సార్?
2: నేను నిజంగా చెబితే మీరు నమ్మరు కానీ ఆల్ ఇండియా రేడియోలో వార్తలు చదవాలని అనుకునేవాడిని.
1: నిజంగా
2: అప్పుడు ఎందుకంటే నా చిన్నతనంలో కొంగర జగ్గయ్య ఆల్ ఇండియా రేడియో వార్తలు చదువుతున్నది, కొంగర జగ్గయ్య. తర్వాత ఆకాశవాణి వార్తలు చదువుతున్నది పంజాలి రంగనాథరావు. వీటితో నేను ప్రభావితం అయ్యాను. అంటే నాకు దాదాపు కాలేజీ ఎడ్యుకేషన్ వరకు, అంటే మీరు నమ్మరు కానీ నాకు ఎంఏ అయిపోయిన తర్వాత అక్కడ వైభవ వసతి తీసుకుంటారు. మొత్తం అందరు కూర్చొని ఉన్నప్పుడు జనరల్గా వాట్ యు వాంట్ టు బికమ్ అని అడిగారు అక్కడ మా ప్రొఫెసర్ లాంటి వాళ్ళు ఇన్ఛార్జ్. అంటే ఐ వుడ్ లైక్ టు గో టు ఆల్ ఇండియా రేడియో యాజ్ న్యూస్ రీడర్. వాట్ ఈస్ ఇట్? యు ఆర్ గోయింగ్ టు బి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ అయితే విత్ యువర్ సో కాల్డ్ డిస్టింగ్ అండ్ ఐఎమ్ నవ్వుతూ. అంటే నాకు అదే అదంతగా నాకు ఆల్ ఇండియా రేడియో వార్తలు, తర్వాత హాయిగా చక్కగా నాటకాలు, డ్రామాలు, లిటరేచరు, సాహిత్యం వీటి మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. నేను అన్నింటిలో యాక్సిడెంటల్గా అయ్యాను. ఆ విధంగా ఆలోచిస్తే నేను పోలీస్ ఆఫీసర్గా యాక్సిడెంటల్గా అయ్యాను. నేను జనరల్గా పోలీసులు అంటే నాకు చిన్నప్పుడు చాలా భయం ఉండేది. నిజంగా అప్పుడు ఆల్మోస్ట్ నేను సర్వీస్లో సెలెక్ట్ అయ్యాను తెలిసిన తర్వాత నా యాక్సిడెంట్స్ వెరిఫై చేయడానికి ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు వచ్చి మేము అన్నీ రాసుకోవాలి సార్ అంటే నేను భయం భయంగా చూశాను వాళ్ళు. తర్వాత ప్రొఫెషనల్గా రాణించడం వేరు, మనకున్నటువంటి అభిలాషలు వేరు, మన యాప్టిట్యూడ్ ఈజ్ డిఫరెంట్. అయితే ఫార్చునేట్లీ నా కేసులో ఏమైందంటే యాప్టిట్యూడ్ నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను, ప్రొఫెషనల్ యాంగిల్లో కూడా నేను సక్సెస్ఫుల్గా, అంటే ప్రజలు అనుకున్నారు నేను సక్సెస్ఫుల్గా రాణించాను అనేటువంటి అభిప్రాయం. ఆ విధంగా చూస్తే నాకు జీవితం నా పట్ల చాలా చాలా సుఖవంతమైన జీవితంతో పాటు హ్యాపీగా కొన్ని మెమరీస్ దాచుకునేటువంటిది, క్యారీ చేసేటువంటి ఆ దృష్టిలో నాకు లభించింది.
1: మీ అనుభవాల్లోంచి, మీ ఆలోచనల్లోంచి మంచి లిటరేచర్ కూడా తీసుకొచ్చారు సార్. ఒక బిజీ పోలీస్ ఆఫీసర్గా ఉంటూనే అదంతా మీరు సమాజానికి అందించారు. ప్రొఫెషన్లోనూ మీరు సమాజానికి సేవ చేశారు, మీ ప్యాషన్లో కూడా యూ మేడ్ సంథింగ్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు సార్?
2: నిజం మాట్లాడితే నేను దాదాపు 10-12 ఏళ్ల వయసులో మా అమ్మ నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు చదివి వినిపించింది.
1: ఓకే.
2: చాలా మంది ఆ 1000 పడగలు చాలా కష్టం.
1: అవును, అంటే పిల్లవాడికి అర్థం చేసుకోవడానికి
2: ఆ క్యారెక్టర్స్ నాకు జ్ఞాపకం ఉన్నాయి, ధర్మారావు అనేది. అది ఎంతగా ప్రభావితం చేసిందంటే నాకు సాహిత్యం పట్ల అభిలాష ఆ విధంగా వచ్చింది. దానికి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై మదర్. అండ్ అట్ ది సేమ్ టైం నేను కాలేజీ కంటే ముందరనే ఎవరైనా కథలు చదవటం నాకు బాగా అలవాటైపోయిందండి. ముళ్ళపూడి వెంకటరమణ, ఉడుగు చిత్తులు పిడుగు, ఇట్లాంటి సరదాగా హ్యూమరస్ స్టోరీస్, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు రాసిన కథలు కూడా చదవటం, ఇవన్నీ అయ్యేవరకల్లా మా కాలేజీ ఎడ్యుకేషన్కి వచ్చేవరకల్లా ఒక గ్రూప్ తయారయ్యాం. ఇప్పుడు మీరు వర్క్షాప్స్ అని చూస్తున్నారు చూసారా, అట్లా కాకుండా మేము మా క్లాసెస్ బిగిన్ కాకముడుపు అట్లా కూర్చొని ఇవాళ చూసేవా ఆ పత్రికలో ఈ కథ వచ్చింది, ఆ కథల గురించి డిస్కస్ చేసేవాళ్ళం, ఆ కథలో ఇది అది అనుకుంటా. అట్టే నేను సరదాగా మా కాలేజీకి కథలు రాయటంలో ఒక కథ రాశాను, నాకు బాగా జ్ఞాపకం అనురాగశ్రావ్ అంతే. నేను రోజు కాలేజీకి పోయే వాళ్ళకి మ్యాగజైన్ చదువుతూ బాగా ఇందుట్లో అభినయం ఉన్నటువంటి ఒక మా సీనియరు సీతారామరావు మంచి కథను రాసినంత నేను చదివినిపిస్తాను అంటూ చదివితే మళ్ళీ పెడితే నాకు చాలా హృదయం నిండిపోయింది.
1: ఈ రోజు రీడింగ్ క్లబ్స్ చూస్తున్నాం, అప్పుడే
2: అప్పుడే అది అప్పుడు నేను ఆయన తండ్రి వాళ్ళందరూ కూడా నన్ను ప్రోత్సహించారు కథలు రాస్తే బాగుంటుంది. నేను ఊరికే కూర్చొని బిఏ అయిపోయింది, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఒక కథ మీరు నమ్మండి నమ్మకండి వార్షికోత్సవం అని ఒక కథ రాశాను. అది ఎట్లా అంటే నేను అప్పుడు డొమెస్టిక్ అసోసియేషన్ సెక్రటరీని మా కాలేజీలో, డొమెస్టిక్ అసోసియేషన్ ఆడవాళ్ళంతా వచ్చి మేము డ్రామా వేస్తాం అంతా ఆడవాళ్ళని కలిసి వేస్తాం అంటే చాలా మంది అప్రోచ్ చేశారు ఎట్లా బాగుండదు, నేను యాజ్ సెక్రటరీ నేను తప్పకుండా చేయాలని చెప్పి ఆ వార్షికోత్సవం ఆ యొక్క డ్రామా వేస్తున్నప్పుడు కొంతమంది చెడగొట్టాలని గుడ్ గుడ్ గుడ్ గుడ్ చేసే ప్రయత్నం కూడా చేశారు.
1: అయ్యో
2: కాలేజీలో అంతే ఉంటుంది అట్లాంటప్పుడు నేను చాలా జాగ్రత్తలు తీసుకుని మాకు లెక్చరర్స్ వాళ్ళంతా సహాయం చేసి దాన్ని ఆఫ్ చేసి ఏదో విధంగా ఆ వార్షికోత్సవం డ్రామా పూర్తి చేశారు. అండ్ ఇట్ వాజ్ ఎ బిగ్ సక్సెస్.
1: అది మీరు రాసిన కథ
2: నా కాదు, వార్షికోత్సవం వేరే, నేను వార్షికోత్సవం కథ తర్వాత రాశాను దాన్ని బేస్ చేసుకుని. వార్షికోత్సవం నాడు జరిగినటువంటి డ్రామాను ఆటంకపరచడానికి ఎంతమంది ప్రయత్నం చేశారు, అయినప్పటికీ విజయవంతంగా ఆడపిల్లలు దాన్ని వేయగలిగారు ప్రతి ఫస్ట్ టైం.
1: ఎపిసోడ్ అంతా మీరు కథగా రాశారు?
2: కథగా సరదాగా రాశాను. రాస్తే నేను 2-3 వారాల తర్వాత నాకు మీ కథ యాక్సెప్ట్ చేశామని వచ్చింది. ఏమిటిది నాకు అది దాన్ని పట్టుకొని హాయిగా ఒక దాదాపు ఆ చిన్న కార్డు మీ కథ వార్షికోత్సవం మేము ప్రచురిస్తున్నాం అది వీలు బట్టి ప్రచురించబడ్డాను నాకు ఇప్పటికీ ఆ సెంటెన్స్ జ్ఞాపకం. దాని తర్వాత ఆంధ్ర సచిత్ర వారి పత్రికలో అది వచ్చింది అనుకోండి. ఆ తర్వాత చాలా 10-15 కథలు రాశారు. అండ్ ఎంఏకి పోయే ముందు సడన్గా ఒకసారి చూస్తే ఆ పత్రికల వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువ కథలు రాసిన వారిలో వీరొకరు రాశారు తదిమా వాళ్ళతో, ఆ విధంగా నాకు మొదలైంది. ఈ తర్వాత మీరు మీకు సంబంధించినంత వరకు నేను ఎంఏ అయింది, ఉద్యోగం కోసం బాగా ప్రయత్నం చేసినానండి. నేను ఎంఏ అయిన తర్వాత నాకు మంచి ర్యాంక్ కూడా వచ్చింది, అయినప్పటికీ కూడా ఉద్యోగం అనేది ఆ రోజుల్లో చాలా కష్టం ఉంది. అంతా బాగానే ఉంది కానీ ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా, యాక్చువల్గా పురుష లక్షణం అనేది సపరేట్గా ఆ రోజుల్లో లేదు కానీ అది ఒక పెద్ద నానుడి, దాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు కానీ ఏదో విధంగా మంచి ఉద్యోగం సంపాదించాలనేటువంటి

0: ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఉద్యోగం రాదేమో అనుకునేటువంటి పరిస్థితిలో రాత్రి యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ చాలా బాగా జ్వరం వచ్చింది. జ్వరంలో ఉన్నప్పుడు ఒక నవల ఎందుకు రాయకూడదని అప్పటికప్పుడు కూర్చొని ఒక రెండు చాప్టర్స్ రాశాను.
1: ఓకే, అది జాయిన్ అవ్వక ముందే
0: జాయిన్ అవ్వకముందే ప్రతి బంగారం అనే ఆ విధంగా స్టార్ట్ అయింది మొదటి నవల నాది. రెండో రోజు నాతో పాటు ఉన్నటువంటి రూమ్మేట్స్ నేను లేచే వరకు వాళ్ళు చదువుతున్నారు ప్రతి రోజు, అది ఇది ఇదేంటి రా నువ్వు ఎప్పుడు రాశావు రాత్రి, అది చాలా బాగుంది ఇది అని అన్నారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ డే నాకు ఉద్యోగం వచ్చింది కాలేజ్ లెక్చరర్ గా వెళ్ళాను. కాలేజీ నేను మర్చిపోయాను, పక్కన పడేసాను టెన్నిస్ గిన్నీస్ అవన్నీ. ఈవినింగ్ అక్కడ ఇంగ్లీష్ లెక్చరరు నేను టెన్నిస్ ఆడుతున్నప్పుడు ఆయన కూర్చొని ఆ కాగితాలు చూస్తూ చూస్తూ ఈ కాగితాలు చూశాడు. నేను బయట టెన్నిస్ ఆడుతున్నాను అంటే క్వార్టర్స్ పక్కనే ఉండేది మా కాలేజీ పక్కనే చూస్తూ ఏమిటి చదివి నేను రాగానే సిద్ధరామరావు ఏమిటి రెండు చాలా బాగుంది నువ్వు రాబడి టెన్నిస్ ఆడటానికి వెళ్ళలేదు మొత్తం ఇది కంప్లీట్ చేయాలి ఈ అయిపోయి అంత చేసేసరికి నాకు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. రాకముందన్నే నేను దాన్ని ఏం చేశానంటే ఆంధ్రప్రభ వారికి కీలక ఉగాది నవల పోటీకి పంపించాను. అక్కడ నేను ఇన్సిడెంటల్లీ ఐ వాజ్ స్టూడెంట్స్ యూనియన్ అడ్వైజర్ని, ఇక్కడ విశ్వనాథ్ సత్యనారాయణ గారిని గుంటూరు శేషాంత శర్మ గారిని ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చాను. అక్కడ కాలేజ్ డే ఏదో జరుగుతుంటే తీసుకొచ్చి వాళ్ళంతా కూర్చున్నప్పుడు టెలిగ్రామ్కి సంబంధించి ఎవరో ఇవ్వటానికి వచ్చినట్టుగా వచ్చాడు, ఒక పోస్టల్ ఎంప్లాయీ లాగా వచ్చాడు. వస్తే ఏదో ఫ్యాన్సీ డ్రెస్ అనుకున్నాం, సీ దగ్గరికి వచ్చి ఇక్కడ సీతారామరావు గారు అండి అన్నారు. అలా మా ఫ్రెండ్స్ వాళ్ళంతా ఏంటి ఏంటి ఏం కావాలంటే ఆయనకు టెలిగ్రామ్ ఇచ్చిపోయాడు. నేను విశ్వనాథ్ సత్యనారాయణ పైకి తీసుకుపోయి కూర్చోబెట్టి ఆహడావుల్లో ఉన్నాం. ఆయన నాకేం చెప్పకుండా సీదా విశ్వనాథ్ సత్యనారాయణ గారి దగ్గరికి పోయి సార్ మా సీతారామరావు గారికి ప్రైజ్ వచ్చింది సార్ ఇందుట్లో గతకుమారా ఆయన పిలిచి దగ్గర పోయి ఏం ఏం రాసావు బాబు అంటే ఇది ఈ నవలన రాశాను శాసనం. ఆయనకు నువ్వు ప్రత్యేకం కర్నూలు పోయి తీసుకొచ్చిన సెలవులు నాకు గప్పాడు అది జరిగిందనుకోండి. బట్ ఈ కథ ఇంతటితో ఆగలేదు. నేను ఐజీ వైజాగ్ ఉన్నప్పుడు ఆయన అక్కడ పేరాల భరత శర్మ గారు ఒక ఆయన ఉండేవాడు పెద్ద ఆయన. ఆయన ఒకరోజు సడన్గా మా ఇంటికి వచ్చాడు. వచ్చి సీతారామరావు గారు మీరు బ్రతుకు బంగారం అనే నవల రాశారు కదా ఒకసారి నాకు ఇస్తారా అని. ఇది ఎక్కడుందో ఏమిటో ఎదకాలంటే కాగా చూడండి అంటే దీనికైనా ఇచ్చాను. అది అప్పటికే ఐదు ఆరు ప్రింట్స్ అయింది వచ్చింది. రెండు రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. దీని వెనక ఒక కథ ఉందండి అన్నాడు. అదేంటండి అన్నాడు. నా నవల వెనక ఏం కథ ఉందా అని చెప్తాను. నేను ఆశ్చర్యపోయి చూస్తుంటే నేను కూడా అప్పుడు విశ్వనాథ్ సత్యనారాయణ గారికి ఆయన చెప్తున్న వాటిని రాసుకునేవాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నవాళ్ళు శిష్యుల్లో ఉన్నప్పుడట ఆయన చెప్పిన రచనలు చేస్తున్నప్పుడు చేసేవాళ్ళు ఆయన ఆయన బ్రదర్ ఒకడు వెంకటేశ్వర గారు అని ఉండేవాట ఈయన ఒకటి తీసిన తర్వాత నేను కూడా ఒక నవల రాశాది చూసి ఈ ప్రభకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూసి చూసి రాసి ఆయన చూపించాట బాగానే ఉండయా పంపించు అన్నట్టు. పంపించిన తర్వాత అంతా అయిపోయింది. ఒకరోజు తెల్లవారుజామున విజయవాడలో ఆయన ఇంటి పక్కనే ఉండేవాట తక్కన ఆఫ్ చేసి రిక్షాలు వచ్చాట సత్యనారాయణ వచ్చి నువ్వు నీకు రాలే ఎవరు లెక్చర్ కొట్టుకోపోయాడు డబ్బాల నుంచి ఇప్పుడే వస్తున్నాను నేను. అది ఎప్పుడో 1869 రాసినటువంటి 1969 నేను విశాఖపట్నం ఐజీగా ఉన్నది బహుశా 99 ఇంత మధ్యలో ఆయన పేరాల భర్త శర్మ అంటే వరల్డ్ స్మాల్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు నాకు ఇష్టమైనటువంటి ఆయన ఆ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆయన చెప్పడం ఈయన వింటాం మళ్ళీ నాకు వచ్చి చెప్పడం ఇదంతా చూస్తే జీవితం అనేది ఒక చిత్రమైందండి. ఇట్ గోస్ ఆన్ రౌండ్ అండ్ రౌండ్. ఓన్లీ థింగ్ ఇస్ వీ షుడ్ టేక్ గుడ్ థింగ్ ఫ్రమ్ దట్ అండ్ బ్యాడ్ థింగ్ యూ హ్యావ్ టు లీవ్.
1: మన చేతనైనంత మంచి చేసి
0: అంతే
1: సేనిటీ కాపాడితే మంచి.
0: అప్పటి నుంచి నాకు మంచి జరిగింది. ఇది నేను చాలా కేవలం నేను యాక్సిడెంటల్ అంటాను. నేను పోలీస్ ఆఫీసర్ కావడం కూడా యాక్సిడెంటల్ అంటాను. ఈ సాహిత్యపరం అంతెందుకు ఒక చిన్న నేను అయిపోయింది ఉద్యోగంలో చేయలేను బాగా బిజీ అయిపోయాను. అసలు దాదాపు 10 ఏళ్ళ తర్వాత బాకేం రాయలేదు. ఎడిషన్స్ మీరు తిరుపతి చేస్తున్నప్పుడు పులికంటి కృష్ణారెడ్డి గారు ఆయన సాహిత్య మంచి బాగా
1: రేడియోకి చాలా దగ్గర
0: పులికంటి కృష్ణారెడ్డి గారు నా దగ్గరికి వచ్చి ఆయన ఏమంటే ఏం చదవలేదు మీరు ఏం రాయతలేదు అంటే ఈయన వస్తాను ఈ కథ రాయించారు రాయించండి హైదరాబాద్ పోతున్నాను రెండు కథలు నాకు ఇవన్నీ అక్కడ ఇచ్చి వస్తాను అన్నాడు. ఇది నా వైఫ్ ఉన్నది ఆయన ఆయనకి అవి ఇచ్చినప్పుడు ఇదేమి ఏంటి మీరు అంత అంటే కానీ నేను తర్వాత ఒక టెలిగ్రామ్ వచ్చింది అంతా ఆమెకు తెలుసు అంతా. కానీ అన్నట్టు నాకు రాసిన దాఖలాలు ఎక్కడ కనపడలేదు నిజంగా
1: ఇదంతా అసలు నిజమేనా అని అడిగారు.
0: అసలు నేను రాశారా లేకపోతే అట్లా ఎవరికైనా సహజంగా వస్తుంది కదా. సరే మంచిదని నేను ఏం చేశాను అంటే ఆమె ఊరుకుపోతుంది ఖమ్మం సరే నువ్వు వచ్చే లోపల నేను రాసి పెట్టాలి అన్నాను. అని ఈ లోపలే రెండు కథలు ఆయన రాసి ఆయనకి ఇచ్చి పంపించాను. ఆమె వచ్చే లోపల రెండు పబ్లిష్ అయినాయి. అంటే నిజంగానే మీరు రాశారు. ఆమె ఏంటంటే ఆమెనే నాకు ప్రైజ్ వచ్చిందని, పెళ్ళైన తర్వాత ఆమెనే నాకు ఉద్యోగం వచ్చిందని, ఆమెనే నాకు అదే అదే అని ఆమె క్లెయిమ్ చేసినప్పుడల్లా నేను లైటర్ వేయను అంటుండేవాడిని. నీవన్నీ నాకు పోలీసుల్లో చేరటం వల్ల కష్టాలు వచ్చిన ఉద్యోగంలో, లేకపోతే హాయి ఉండేవాడిని ఇచ్చేవాడు కానీ ఇవో సరదాగా హ్యాపీగా అట్లా. ఆ తర్వాత ఈ పోలీసులకు సంబంధించి కాకి కలం అనేటువంటి చాలా కథలు రాసిన దాన్ని. ఆ సందర్భంగా ఎందుకు వచ్చిందంటే మేము కాన్ఫరెన్స్కి వచ్చాము, ప్రభాకర్ రావు గారు, రొద్దం ప్రభాకర్ రావు గారు డీజీ, ఆయన సీతారామరావు గారు పోలీసుల గురించి చాలా అడ్వర్స్గా రాస్తున్నారు ఎక్కడైనా మీడియాలో కానీ వాటిలో కానీ. కొంచెం మనం పాజిటివ్ ఆస్పెక్ట్లో ఉండేటువంటి మీరు రాసే రాస్తుంటారు కదా, అందులో మా సురక్ష పత్రిక నేను విజయరామారావు గారు మేమంతా దాని దగ్గర ఉండే
1: పోలీస్కి సంబంధించిన పత్రిక దానికి కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశారు.
0: చాలా కదా ఆయన దానికి ఎయిటర్ నేను, చీఫ్ ఎడిటర్గా విజయరామారావు ఆయన పేరుతో నేనే టేక్ ఓవర్ చేశారు ఆయన సిబిఐ దాని పేరు. దానికి అది రాదాం 25-30 ఇయర్స్ నేను ఉండేవాడిని. తర్వాత అసలు నేను రిటైర్ అయినప్పుడు నన్ను లైఫ్ లాంగ్గా పాపం ఉంచాలని చూశారు కానీ నేను వేరే కారణాల వల్ల ఉండలేకపోయాను. అయితే దానికి నేను చేస్తున్నప్పుడు మీరు ఎందుకు రాయకూడదు, పోలీసులు ఒక పాజిటివ్ యాంగిల్ చూపించాలి మీరు ఇలాంటి వాళ్ళు అంటే, అదే సమయానికి నాకు ఒక పత్రికల వాళ్ళు ఆంధ్రప్రభ వారి అనుకుంటాను అక్కడ ఎడిటర్ వాళ్ళు, మీరు మాకు ఒక 10-15 ఎపిసోడ్స్ క్రైమ్కి సంబంధించినవి అనుకుంటున్నాం, వై డోంట్ యు రైట్ అంటే, నేను కాకి కలం పెట్టాలని దాని మీద పెద్ద కాంట్రవర్సీ. అది పతంజలి ఆయన కాకి వనం అని రాశారు, అందుకే కొంచెం అడ్వర్స్గా ఉంటుంది. వాటికి సంబంధించిన ఎడిటర్కి వాళ్ళంతా ఈ కాకి కలం అంటే కొంచెం అంటే కాకి కలం ఏంటంటే కాకి మాది అది తటిమాలంతా తీసుకుని దాన్ని పాటు చేశారు కాబట్టి కాకి నికార్స్గా మేము కథలు రాయాలంటే కాకి నేను ఎదుర్కొంటాం కాకి కలం అని పెట్టాను. అది 13 ఎపిసోడ్స్ అనుకున్నది 5 సంవత్సరాలు నడిచింది. ఎవ్రీ వీక్ ఒకే పేజీ వచ్చిన బొమ్మ ఉంటుంది, 3 కాలమ్స్లో నేను కథ కంప్లీట్ చేయాలి, దాంట్లో క్లైమాక్స్ ఉండాలి, దాంట్లో క్రైమ్ ఉండాలి. బట్
1: సంభవంతా ఒక పుస్తకంగా
0: దాన్ని చాలా వచ్చినాయి.
1: ఉద్యోగ విజయాలు
0: ఏంటంటే తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత నాకు సంబంధించిన పోలీస్ అది ఈ మధ్యన జీవిత మకరందం అని దాన్ని కొన్ని అడాప్ట్ చేసి అది చాలా బాగుపోతుంది జీవిత మకరందం కూడా. ఇట్లాంటిది ఏంటంటే లైఫ్లో నాకు చూసింది తెలిసింది ఏంటంటే వాస్తవికతకు దగ్గరగా ఉన్నటువంటి ఏ ఇన్సిడెంట్ అయినా ప్రజలు ఆకర్షించబడతారు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు.
1: ఇంకోటి సార్ మీరు ఇందాక అన్నారు కదా, మీరు కూడా ఫర్ దట్ మ్యాటర్ మీరు సర్వీస్లో జాయిన్ అయ్యే వరకు కూడా పోలీస్ అంటే భయం అన్నారు. సినిమాలు కానివ్వండి, మనం గతంలో విన్న కథలు కానివ్వండి, అవన్నీ పోలీస్ని ఒక మాన్స్టర్ లాగా పోర్ట్రే
0: చేసినాయి,
1: చివరికి వచ్చి హడావిడి చేస్తారని. ప్రాక్టికల్ గా కూడా ఆలోచిస్తే గతంలో ఇంత క్విక్ కమ్యూనికేషన్ కూడా లేదు, సినిమాలో పోలీస్ లాగా అంత అయిపోయాక వచ్చావు ఇలాంటివన్నీ అనేవాడు. కాకపోతే మీ ఉద్యోగ విజయాలు చదివినా కాకి కలం చదివినా గానీ ఎంత ఎఫిషియెంట్ గా జరుగుతుంది, దాని వెనకాల ఎంత వర్క్ జరుగుతుంది అన్నది కూడా అందులో కనిపిస్తుంది సార్. ఇప్పుడు మాత్రం కొంత మారింది అనాలి,
0: కొంత మారింది కానీ
1: సిటిజన్ పోలీసింగ్ ఎక్కువైపోయింది సార్.
0: ఎక్కడ ఏ గొడవ జరిగినా ఎవడో ఉండవు, ఇందులో రాజు గారి దగ్గర ఒక ఆస్థానం ఒకళ్ళు ఎవరు ఏం చేసినా డబల్ లీటర్ కూడా ఉండేవాడు. అట్లనే ఇప్పుడు ప్రభుత్వంలో ఏ జరిగినా ఒక డబల్ లీటర్ కూడా ఉండాలి, అది పోలీసు. అయితే ఇది ఒక పక్కన పెడితే పోలీసులు నిజంగా కొన్ని విషయాల్లో ఇది ముఖ్యంగా ఇవి క్రైమ్కి సంబంధించిన దర్యాప్తు గుప్పలు మూసినప్పుడే దాంట్లో ఏముందని ఉంటుంది. ఒకసారి గుప్పలు దొరికితే ఈజీ అండి. చిన్న ఉదాహరణ ఇస్తాను, అడిషనల్ ఎస్పీ తిరుపతి ఉన్నప్పుడు రాత్రి వేళ 11:30 పనిటప్పుడు ఒక ఆమె నాకు ఫోన్ చేసి, సార్ మా అబ్బాయి కనపట్టలేదండి, సాయంత్రం వచ్చారు టిఫిన్ చేశాడు బయటికి వెళ్ళాడు ఆడుకోవడానికి పోయాడుకున్నా రాలేదు, అక్కడ ఇక్కడ ఇంటికే మా బంధువుల దగ్గర నుంచి రాలేదన్నాడు. కంగారు పడుతుంది, అమ్మ మీరేం పర్వాలేదు నేనే వస్తాను మీ ఇంటికి, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికే పోవాలి ఫస్ట్, అక్కడనే మనకు విజిటింగ్ కార్డు లాగా దొరుకుతుంది మనకు ఏం జరిగింది. అక్కడికి పోయాను, ఎక్కడికి పోయారు వాళ్ళంతా ఏం చెప్తున్నారు నువ్వు ఎదిగారు, నేను ఇటు పోయాను అటు పోయాను ఇటు పోయాను, చివరికి బాత్రూమ్ దగ్గరికి పోయి అటు తలుపు తీస్తే పిల్లగాడు హాయి సడమా పట్టుకొని నిద్రపోతున్నాడు. అన్నీ చూశారు కానీ అందరితో చూడలేదు, వాడు వచ్చాడు హాయిగా వచ్చాడు లాగుడు పోయాడు పుస్తకాలు చాలా తీసుకొని పోయాడు నిద్ర వచ్చింది పండుకున్నాడు ఇట్లా పెట్టుకుని నేను చూసినట్లు ఇటు పండుకొని ఉన్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే అది ఎంత తేలిక, అదే కనుక ఇన్వెస్టిగేషన్ అనేది దర్యాప్తు అనేది కొంచెం నిశ్చితంగా చేస్తే తేలికైపోతుంది
1: సార్. మరి మీడియాని ఫోర్త్ ఎస్టేట్ అంటారు, ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ లెజిస్లేచర్తో పాటు మీడియా ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అంటారు. ఈరోజు మీడియా అన్నదానికి ఒక బార్డర్ లేకుండా అయిపోయింది సార్, అందరూ నేనే మీడియాని ఒక వ్యక్తి కూడా క్లెయిమ్ చేసుకునే రోజు వచ్చింది. బట్ మీరు వర్క్ చేసినప్పుడు స్పెషలీ మీ గ్రోయింగ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం సార్, మీ అసోసియేషన్ విత్ రేడియో ఎలా ఉంది?
0: యాక్చువల్గా రేడియో తోటి మాకున్నటువంటి అనుబంధం ఏంటంటే

0: రేడియోలో ఒక వార్త వచ్చిందంటే అది నికార్సైన వార్త, అది అథెంటిక్, ప్రతివాడు దాన్ని ఇదే కరెక్ట్ అని తీసుకోవాల్సినటువంటి వార్తగా ఉండేది. నేను చూసి నాకు తెలిసినంత వరకు కొంతమంది ముఖ్యమంత్రులు సాయంత్రం 6 గంటలకి చిన్న ట్రాన్సిస్టర్ పెట్టుకొని వింటున్నారు. ఏంటి సార్ ఏంటంటే ప్రాంతీయ వార్తలయ్యా, ఏంటి మళ్ళీ పెట్టుకున్నారు ఏంటంటే జాతీయ వార్తలు అనేవాళ్ళు. అంటే రేడియో అనేది అంత ఇంతెందుకు. నేను యాక్చువల్గా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మీడియా దృష్టిలో పడాలన్నప్పుడు మాకు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు రేడియో వాళ్ళు, రేడియో జర్నలిస్ట్ వాళ్ళు వచ్చిన పిలిచి ఇది మాత్రం మా దృష్టికి వచ్చిందండి, ఇది జరిగింది ఇది, కానీ ఇది కాదు ఇది కరెక్టు, మీరు మాత్రం నేను రాంగ్ అని మీకు చెప్తాను ఫస్ట్, అంటే మీకు ఫస్ట్ మాకు తెలియపరిస్తే మీకు నాకు ప్రజలకు పోవటం ముఖ్యంగా రేడియోలో వస్తేనే నమ్ముతారు. ఇంకో విధంగా చేస్తే ఏదో ఏం చేస్తున్నా అంటే అట్లా నేను రేడియో మిత్రులు ఎంత బాగా సహకరించేవాళ్ళంటే మాతోటి ఖచ్చితంగా అవన్నీ మేము చెప్పినవన్నీ రేడియోలో వచ్చిందంటే ఆ రేడియో ఉంది కదా. చివరి నక్సలైట్లు కూడా రేడియో వినేవాళ్ళు. మీరు దాన్ని కమ్యూనికేట్ చేయాలన్నా కూడా అదే మాకు కమ్యూనికేట్ చేయాలన్నా కూడా అదే. చూడండి ఆ రేడియో యొక్క విలువ ఆ రోజులు అట్లా ఉండేది, ఇప్పటికీ ఉంది అనుకోండి, ఇప్పటికైనా అది ఉంది. కానీ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆకాశవాణి అనగానే ఆకాశంలో నుంచి ఖచ్చితంగా దేవుడి వాణి వినపడుతున్నదా అనేటువంటి అభిప్రాయం ప్రతివాడికి కలుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఛానల్స్ అని అవన్నీ ఇవన్నీ చేశారు కానీ కానీ ఇప్పటికీ నాకు తెలిసిన చాలా పెద్దవాళ్ళు రాజకీయ నాయకులు కానివ్వండి వేరే వాళ్ళు కానీ రేడియో అంటే ప్రాణం పెడతారండి. ఈవెన్ పెద్దగా వేరే ఛానల్స్ చూడటానికి కూడా ఇష్టపడరు రేడియో అనేది. అంతేందుకు నాకు ఎప్పుడు ట్రాన్సిస్టర్ అంటేనే చాలా ఇష్టం. నేను యాక్చువల్లీ ఫస్ట్ జాయిన్ కాగానే ఉద్యోగంలో లెక్చర్గా ఫస్ట్ కొన్నది ఒక ట్రాన్సిస్టర్.
1: ఓకే,
0: కొన్ని ఇంట్లో తీసుకుపోతే మా సిస్టర్ ఎవరో నాకు ఇది కావాలంది ఇచ్చాను, మళ్ళీ ఇంకో ట్రాన్సిస్టర్ కొనుక్కున్నాను. ఆ ట్రాన్సిస్టర్ అట్లా 2-3 ట్రాన్సిస్టర్ నాకు సంతోషం ఉండేది, పెద్దగా 300, 400, 500 ఆ రోజులు ఉండేది. బట్ పెద్ద పెద్ద రేడియోలు పెట్టుకునేవాళ్ళు, పెద్ద రేడియో ఉన్న వాళ్ళకు చాలా గొప్పవాళ్ళు అనేటువంటి ఫీలింగ్ ఉండేది. అది జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన రోజున నేను చూశాను కమ్మల్లో మా చాలా మా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వార్తలు ఇట్లా పెట్టుకొని బిజీ. అప్పటికప్పుడు ఆయన అడ్వకేటు కోర్టు బ్లాక్ చింపేసి అందరికి తల పట్టి పంపించుకొని మామూలు పోతుంటారు చూసాను సంతాప సూచకంగా అంతేపోయినారండి. దాదాపు 100, 300, 400 నేను చూస్తున్నాగానే 500 అంటే ఆ విధంగా వాళ్ళు సంతాపాన్ని వ్యక్తపరిచారు. కేవలం రేడియో వార్త విన్న తర్వాత జవహర్లాల్ నెహ్రూ పరమావధించారు. అది ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి విషయాలు అనుకోండి. రేడియోని గురించి తలుచుకున్నప్పుడల్లా ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు ఇక్కడ పక్కన కూర్చొని ఉన్నారు వినాలి మనం అంటే మంచి మాటలు వినటానికే రేడియో.
1: సార్ అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా రేడియోలో ఒక వార్త వచ్చిందంటే దానికి క్రెడిబిలిటీ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఇప్పుడు చెప్పినట్టు జవహర్లాల్ నెహ్రూ గారు పరమపదించినప్పుడు కానివ్వండి, ఎమర్జెన్సీ టైంలో కానివ్వండి, ఏ వార్త కూడా వెంటనే సెన్సేషనలైజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆకాశవాణి ఎప్పుడు ఇవ్వదు. ప్రజల బాగోగులు అలాగే లా అండ్ ఆర్డర్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇస్తుంది సార్. బట్ ఈ రోజుల్లో ఒక వార్త వచ్చిందంటే దాన్ని ఎంత తొందరగా పంపించి నా క్రెడిబిలిటీ పెంచుకుందామా అని అనుకునే సంస్థలు ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో సార్ యాజ్ అ ఐపీఎస్ ఆఫీసర్ వాట్ డు యూ సే?
0: 2 విషయాలండి, మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. నేను ఇప్పుడు నాకు తెలియదు కానీ నేను మా డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు కానీ ఒక జిల్లాకు పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు కానీ లేకపోతే డిఐజీగా ఉన్నప్పుడు కానీ ఐజీగా ఉన్నప్పుడు కానీ ఎవరైనా నా దగ్గరకు వచ్చి సెన్సేషనల్ విషయాన్ని నా దగ్గర అడిగినప్పుడు మీరేమనుకోకపోతే నేను చెప్తానండి అనేవాడిని. అంటే మీరు అనుకున్నట్టుగా ఇది జరగలేదండి అన్నాను. అంటే కాదు సార్ బయట చెప్పుకుంటున్నారు సార్, మీకు ఇప్పుడు ఏం చెప్పినా మీరు నెంబరు, కానీ ఇది మీరు నోట్ చేసుకోండి, రేపు 8 గంటలకల్లా మాకు పూర్తి దర్యాప్తు జరుగుతుంది. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తేడా ఉంటే అప్పుడు మీరు నోట్ చేసుకొని చెప్పండి, మీరు అనుకున్నటువంటి వెర్షన్ అప్పుడు వస్తే మీరు చెప్పండి, అప్పటిదాకా దయచేసి ఆపించండి అంటే అప్పుడు ఒప్పుకునేవాళ్ళండి. నెక్స్ట్ డే నేను చెప్పినప్పుడు సాధ్యమైనంత వరకు 99% నేను ఇదే చెప్పేవాడిని. నేను ఒక్కొక్కసారి ఏం చేసేవాడిని నేను అబద్ధం చెప్పనండి, నా మీద నమ్మకం ఉంటే మీరు నమ్మండి. అండ్ నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు ఏదైనా రాసుకున్నా చివరికి అది 2-3 సార్లు చూసేవాళ్ళు అది తప్పని తెలియదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇది వాళ్ళు సహజంగా జర్నలిస్టులు అక్కడ ముఖ్యంగా రేడియోకి సంబంధించిన వారని ఎవరైనా అంటే ఒక వార్తను కరెక్ట్గా చేరవేయాలనుకునే వాళ్ళు అందరి దగ్గరికి పోతారు వార్తలు సేకరిస్తారు. కానీ నాకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా నాకు ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు. ఏది కారణం ఏంటంటే అభిమానం, వారి దగ్గరికి పోతే మనకు కరెక్ట్ న్యూస్. నాకు కూడా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు అనవసరంగా లేనిపోయిన విషయాలు ఏమి కల్పించి చెప్పరు, మనం చెప్పింది యథాతథంగా ప్రజల్లోకి పోతుంది. అది ముఖ్యం కదా, కమ్యూనికేషన్ కరెక్ట్గా చేయటం అనేది 2 వైపులా ఉంటుందండి, ఇటు ఇచ్చేవాడి దగ్గర అటు వేసుకునేవాడి దగ్గర. అటు కమ్యూనికేట్ చేయటంలో మళ్ళీ అతను ఈ మధ్యన ఏంటంటే మన పత్రికలు బాగా అమలు పోవాలంటే ఏదో చిన్నపాటి కొంచెం మసాలా వేయాలనేటువంటి అభిప్రాయం ఉండటం చేత ఆ విధంగా జరుగుతుంది. కానీ ఒకటి మనం గుర్తుంచుకోవాలి, ప్రజలు ఎప్పుడూ నిజమేంటో రాబడతారండి. ఒకసారి లేట్ అవుతుంది, రెండుసార్లు లేట్ అవుతుంది కానీ

0: సోర్స్ అండ్ విల్ ఆల్వేస్
1: నిజంగా. నేను ఇప్పుడు మీకు కార్మికుల కార్యక్రమాన్ని ఉండేది 12 ఎంత బాగా ఉండేదండి అది, బాలానందం అనేది ఉండేది, అది ఎంత బాగా
0: వినేవాళ్ళ సార్
1: అబ్బా అది. ఇప్పుడు మధ్యాహ్నం 12 అందుట్లో కొన్ని సీరియల్స్ కూడా వచ్చేవి, అవి ఉండేది. నాకెందుకు నా బ్రతుమంగళం అనేది నవలను సీరియల్ చేసేసారు, ఇవి మామూలుగా నవలను సీరియల్స్కి వేసి మధ్యాహ్నం పూట 2 3
0: నవలాంతి
1: అని ఉండేది. నాకు తెలియకుండా ఒక పాప ఆయన పేరు మర్చిపోయాను, ఆయన ప్రత్యేకంగా తీసుకొని వేస్తున్నామండి అని చెప్పాడు. నేను ఏదో తీసుకుని నేను ఎక్కడో ఉన్నాను, సడన్ గా ఆయన మీరు వినండి ఇవాళ మధ్యాహ్నం వింటే నేను నా నవల దీంట్లో ఇప్పుడు కొందరు నవలు హైదరాబాద్ సోచారు అని వాళ్ళ నవలు వీళ్ళ నవలు మధ్యాహ్నం పూట కూర్చొని వినేవాళ్ళం, నా నవల వచ్చింది అనేటువంటి సంతోషం. ఇట్లాంటి చాలా మంచి చక్కటి అద్భుతమైనటువంటి అనుభూతులు కలిగించింది నాకు రేడియోతో ఉన్నటువంటి సాన్నిహిత్యం.
0: సార్ మరి ఇంకా చాలా విషయాలు మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్, కానీ మీ లైఫ్ నుంచి నేను శ్రోతలకి ముఖ్యంగా యువ శ్రోతలకి తెలియజేయాలనుకున్నాను సార్, మీ టైం మేనేజ్మెంట్ చాలా కీలకమైన పాత్రలు పోషించారు సార్ మీరు యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. అట్ ద సేమ్ టైం మీరు కాకి కలం లాగా ఒక పోలీస్ ఆఫీసర్ పర్స్పెక్టివ్ నుంచి సొసైటీకి ఇవ్వాల్సింది ఇచ్చారు, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో కూడా మీరు కొంత సాహిత్యాన్ని అందించారు, అందులో కూడా చాలా వైవిధ్యం చూపించారు. దీనికి అంతా ఆలోచించాలి. అండ్ ఒక రచయితకి సమాజం పట్ల పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది, ఒక పోలీస్ ఆఫీసర్కి డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ ఇమోషనల్ బ్యాలెన్స్ అండ్ టైం మేనేజ్మెంట్ మీరు ఎలా చేసేవాళ్ళు సార్?
1: ఇది ఏంటంటే ప్రొఫెషనల్గా ఉన్నంత మాత్రాన సున్నితత్వాన్ని కోల్పోకూడదు అనేది ఎక్కడా రూల్ లేదండి. సున్నితత్వంతో పాటు మనం ప్రొఫెషనల్ యాంగిల్ మర్చిపోకూడదు అనేటువంటి అభిప్రాయం నాకు ఉండేదండి. నేను ఎప్పుడైనా అంటే చెప్పచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ ఒక వ్యభిచార గృహాన్ని రేట్ చేసినప్పుడు నేను ఒక చిన్న చూపు అందరూ చూడలేదు, కానీ ఒక చోట నేను ఒక అమ్మాయి సార్ ఓనండి సార్ మా ఇన్స్పెక్టర్ చెప్పడం విన్నాను, అబ్బాయికి పాలు పెట్టి వస్తాను సార్ లోపల. అది నా హృదయం తిరిగించింది, ఎంబటి వారిని వదిలిపెట్టాను కదా, వద్దు మన ఎంబటి తీసుకుపోతూ వారిని వదిలిపెట్టండి అన్నాను. అట్లాంటి చాలా సంఘటనలు. తర్వాత ఒక మర్డర్ జరిగింది, హస్బెండ్ చనిపోయాడు, ఆమె ఉన్నది, మా ఇన్స్పెక్టర్ వాళ్ళంతా సార్ బయట జరిగింది అది అన్నాను. నేను పోయాను చూశాను, తలుపు లోపల వేసింది, తలుపు లోపల అన్ని గడియలు వేసినప్పుడు ఎట్లా జరుగుతుంది అని అమ్మ పక్క తీసుకుని నిజం చెప్పు నీకు ఈయనంటే బాగా కోపం ఉంది కదా, నేనే చేశాను సార్ అంది. ఒకే అసలు నేను ఎక్కడ ఆమెను ఏమలేదు అమ్మ.
0: ఇప్పుడు మీరు ఆ వ్యక్తిని ఎంపతితో చూసారా సార్?
1: ఎంపతి
0: మర్డర్గా చూసారా?
1: లేదు, ఆ అమ్మాయి ఆమెకు అన్నీ చేసి తర్వాత నేను ఆ కారణాలన్నీ దాంట్లో వచ్చేట్లు చేసి ఇది ఎఫ్ఐఆర్లోనే ఏ విధంగా హింసించి అంటే దాని మోటివ్ అనేది ఉంది, ఎందుకు చేశాడు అనే దానికి మోటివ్ చూపించి ఆ మోటివ్ దాని తర్వాత కేసు గీసి పక్కా ఉంది, కానీ జడ్జి సింపతి చూపించాడు. ఆ విధంగా నేను సహాయం చేశాను అనుకోలేదు, కానీ నేను యాజ్ పర్ రూల్ పోయాను, బట్ జడ్జి ఈజ్ జడ్జ్, హీ హాజ్ కరెక్ట్లీ అసెస్డ్ ది కేస్,
0: యూ హావ్ డన్ యువర్ డ్యూటీ అండ్ హీ గేవ్ ద జడ్జ్మెంట్.
1: ఇట్లాంటి నాకు అందువల్ల పోలీస్ వాళ్ళు సాహిత్యపరంగా కొంచెం ఆలోచన మానవీయ విలువలను గురించి ఆలోచించినట్టయితే బెస్ట్ పోలీస్ ఆఫీసర్ కాదు, బెస్ట్ హ్యూమన్ బీయింగ్గా మనకు అవసరం. ఒక్కటి నేను చెప్తానండి చివరగా, యూనిఫామ్ వేసుకున్నప్పుడు పౌరుడిగా ఉండాలి, పౌరుడిగా ఉన్నప్పుడు పోలీసు వాడుగా ఉంటేనే ఏదైనా అరికట్టగలరు. పోలీసు వాడు యూనిఫామ్లో ఉన్నటువంటి సిటిజన్ అనుకోవాలి, సిటిజన్ నేను యూనిఫామ్ లేని పోలీసు ఉంటే ఈ సొసైటీ గొప్పగా ఉంటుంది.
0: ప్రతి సిటిజన్ నేను యూనిఫామ్ లేని పోలీస్ అనుకోవాలి. వండర్ఫుల్ సార్. సార్ మరి ఆకాశవాణి 1936 మన దేశంలో ప్రజా ప్రసార మాధ్యమంగా ప్రస్థానం మొదలుపెట్టింది, 90 ఈ జూన్కి కంప్లీట్ చేసుకోబోతుంది సార్. మా శ్రోతలకి మీరు అందించే మెసేజ్?
1: నిజంగా 90 నిండిన సందర్భంగా నేను ఇక్కడ ఉండి మీరు నాతోటి ఒక మెసేజ్ అడగటం అనేది నాకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నాకు రేడియోతోటి ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి ఇంత విస్తృతంగా చెప్పేటువంటి అవకాశం రాలేదు, ఆ విధంగా నేను సంతోషాన్ని అనుభవిస్తూ రేడియో వలన నేను చాలా లాభాలు పొందాను. లాభాలు ఎట్లా అంటే నాకు సరైన ఇన్ఫర్మేషన్ నాకు చేరేటువంటిది రేడియో వల్లనే వచ్చింది, నాకు ఖచ్చితమైనటువంటి వార్త రేడియో వల్లనే, ప్రొఫెషనల్ కూడా మేము రేడియోనే వాడుకున్నాం. నక్సలైట్ లాంటి వాళ్ళతోటి సందేశాలు వాళ్ళకి చేరాలంటే మాకు రేడియోయే, అడవుల్లో ఏది వేరే గచ్చింది లేదు, వాళ్ళకు ట్రాన్సిస్టర్ ఉండేది మాకు, ఆ విధంగా మేము అందించగలిగాం. అంటే మెసేజెస్ సరైన సమయంలో సరైన రీతిలో ఇచ్చేటువంటి అవకాశాన్ని ఆకాశవాణి తీసుకుందండి. అంతకంటే ఇంకేం కావాలి? ఎప్పుడు ఆకాశవాణికి మేము కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు ఉండాలని నేను ఆశిస్తున్నాను.
0: థ్యాంక్ యూ సార్.

9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ఇప్పటి వరకు అందించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇంతవరకు రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ శ్రీ రావులపాటి సీతారామారావు గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: తెలంగాణ ప్రజలకు నమస్కారం.
1: జై బోలో తెలంగాణ ఈ సినిమాలో శ్రీకృష్ణ ఆదర్శ్ని పాడిన పాట విన్నారు. నందిని సిద్ధారెడ్డి రాశారు పాటను చక్రి సంగీతంలో.
2: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరై వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై జై శ్రీరామ్.
3: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
4: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.

0: కార్యక్రమంలో మీరు విన్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు. అందాల రాశి సినిమా నుంచి.
1: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యి వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్లో సమయం 10:41. మరి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నాం కదా. యస్, మరి ఎవర్ గ్రీన్ సాంగ్స్ కాలం మారినా పాత బడవు. మరి ఫ్యాషన్ అవుట్డేట్ అయిపోతుంది, ట్రెండ్స్ మారిపోతాయి, కానీ కొన్ని సాంగ్స్ మాత్రం ఎప్పటికీ కొత్తగానే ఉంటాయి. మనకు తాతల కాలం నుంచి పాటలు ఇప్పటి యూత్కి కూడా నచ్చుతాయి. తరతరాలు మారిన ఆ సాంగ్ మనల్ని అలర్స్తూనే ఉంటాయి. అది కేవలం హిట్ సాంగ్స్ మాత్రమే కాదు, ఎవర్ గ్రీన్ సాంగ్స్ కూడా. కొన్ని సాంగ్స్ వస్తూ పోతూ ఉంటాయి, కానీ ఎవర్ గ్రీన్ సాంగ్స్ మాత్రం వచ్చి మనతోనే ఉంటాయి.

0: రాజ్కోటి సంగీత శారథ్యంలో వేటూరి రాసిన పాట విన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించారు శత్రువు సినిమా నుంచి.
1: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్ లో సమయం 10:52 అవుతోంది. మరి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ అన్ని కూడా వింటూ ఉన్నాం. నేను మీ ఆర్జే మనోహర్. టెక్నాలజీ మారింది కానీ మంచి పాట టేస్ట్ మాత్రం మారలేదు. ఇప్పటి యూత్ కూడా 30 సంవత్సరాల క్రితం పాటలు వింటున్నారు. మరి ఎవర్ గ్రీన్ పాటలు అంటే ఓల్డ్ సాంగ్స్ కాదు, టైంతో ట్రావెల్ చేసే పాటలు. ఒక్కో పాటలో 10 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోవచ్చు. కాలం మారచ్చు కానీ కొన్ని పాటలు మాత్రం ఎప్పటికీ పాతబడిపోవు. చిన్న పెద్ద భాష భేదం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో కనెక్ట్ అవుతాయి ఎవర్ గ్రీన్ సాంగ్స్.

0: నాగమల్లి సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. May 10 3 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.
0: మరి వాటి ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ లో చివరిగా వచ్చేస్తోంది బొమ్మరిల్లు సినిమాలో జీన్స్ శ్రీనివాస్ గోపికుమార్ పూర్ణిమ పాడిన పాట డిఎస్పి సంగీతంలో.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. సోమనాథ స్వాభిమాన్ పర్వ్లో భాగంగా దేశ సుసంపన్నమైన సంస్కృతి సాంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుజరాత్ రాష్ట మంత్రి జీతూభాయ్ వగాని తెలియజేశారు.

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 18 సీట్లతో గెలిచిన ఎన్డీఏ కూటమి తరఫున ఎన్ రంగస్వామి ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కూటమి నేతలు ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకుని లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ నాథన్ కు మద్దతు అందజేశారు. లోక్ నివాస్లో గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరడంతో అధికారిక కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన తెలంగాణ రాష్ట రాజకీయాల్లో పెద్ద మార్పు తీసుకొస్తుందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రధానమంత్రి పాల్గొనే సభకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం మే 30వ తేదీతో ముగుస్తుండటంతో నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణ్యని కేంద్ర ప్రభుత్వం నియమించింది. మరోవైపు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వెస్ట్రన్ నావల్ కమాండర్గా విధుల్లో ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లో జీరో షాడో డే ఏర్పడనుంది. మధ్యాహ్నం 12:12 హైదరాబాద్లో జీరో షాడో డే ఏర్పడుతుంది. సూర్యుడి కిరణాలు 90 డిగ్రీల కోణంలో నిలువుగా పడటంతో వస్తువుల నీడలు వాటి కిందకే చేరి మాయమైనట్లు కనిపిస్తాయని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ శ్రీ రఘునందన్ కుమార్ తెలియజేశారు. వేసవి తాగునీటి అవసరాలపై తెలంగాణ ఏపీ కోరుతున్న నీటి విడుదలపై ఈ నెల 12వ తేదీన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీకి నిన్న లేఖలు రాసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 11 గంటలు దాటి 3 నిమిషాలు కావస్తోంది. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ రేడియో శ్రోత నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా దంపతులకు 52వ పెళ్లిరోజు శుభాకాంక్షలు. తెలియచేస్తున్నవారు వారి కుమారులు రవి, రాజు. మీరు కూడా మీ వేడుకలను ఆకాశవాణి ద్వారా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే మా కాల్ చేయాల్సిన మా నెంబర్ 9490463863, 9490463863. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలని

0: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యే స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అలనాటి నేటి సినీ ప్రముఖుల జీవిత సినీ విశేషాలతో ఆపాత మధురాలను మీకందించే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

రాజు గారు ఆయనలాగే చిత్రమ్మ పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ మరణ మృతంగం. గుర్తుకొస్తున్నాయి విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనల్ని అంటే మనకున్న ఎంటర్టైన్మెంట్లలో కీ రోల్ ఏది అంటే సినిమాలకి ఉంటుంది అనడంలో అస్సలు డౌటే లేదు. హ్యూమన్స్ బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమానేనట. ఇదే కారణం అని చెప్పలేం కానీ 2.5 గంటల సినిమా ఓ ఊరట. మనల్ని నవ్విస్తుంది, కవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆలోచించేలా చేస్తుంది. అలాంటి సినిమాలోని మెయిన్ ఎలిమెంట్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. సినిమాలోని నటీనటులకు గుర్తింపునివ్వడంలో ఫస్ట్ ప్లేస్ డైలాగ్స్ కే ఉంటుంది. అంటే మంచి డైలాగ్ డెలివరీతోనే హీరోస్, విలన్స్ అండ్ కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూడా ఫేమస్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అప్పటి రాజనాల నుంచి మొదలు పెడితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మెగాస్టార్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ తరం నుంచి ఇప్పటి జనరేషన్ వరకు కూడా వాళ్ళు చెప్పిన డైలాగ్స్ మనకు గుర్తున్నాయి అని అంటే ఆ డైలాగ్స్ కున్న పవర్ అలాంటిదన్నమాట. ఐ మీన్ ఇంకా ఏంటంటే ఆ డైలాగ్ డెలివరీ అండ్ మానరిజం, ఇవన్నీ కూడా అంటే డైలాగ్ డెలివరీతో మానరిజం వస్తుంది, ఆ మానరిజంతో వాళ్ళు మనకి ఎప్పటికీ గుర్తుండిపోతారు. మరి అలాంటి డైలాగ్స్ని మన యాక్టర్స్ చేత, అంటే మన యాక్టర్స్ చేత చెప్పించి ఫైనల్గా మనల్ని ఒప్పించిన డైలాగ్ రైటర్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. మరి ఈరోజు నేను మాట్లాడబోయే ఆ డైలాగ్ రైటర్ ఎవరో గుర్తుపట్టగలరా చెప్తాను. ఎందుకంటే ఆయన డైలాగ్ రైటింగ్కే కాదు ఆయన మాటలకి, ఆయన స్పీచ్కి కూడా ఫ్యాన్స్ ఉంటారు. మరి గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 0404-232-40852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

చెప్పాలా? నన్ను అడిగితే నేను చెప్పాలా? మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి మీ ఆచి స్వాతితో. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివిధ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలోచించే సంపూర్ణ వినోదం. సినిమాల్లోని డైలాగ్స్ విషయంలో ఒక్కో డైరెక్టర్ది ఒక్కో స్టైల్. అందులోనూ ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ రైటర్ కమ్ డైరెక్టర్ది డిఫరెంట్ స్టైల్ అన్నమాట. జీవిత సత్యాలను పురాణాలతో లింక్ పెట్టి వాటికి ప్రాస అలంకారాలతో అల్లి యంగ్ జనరేషన్స్ చేత కూడా విజిల్స్ వేయించే పెన్ పవర్ ఉన్న రచయిత, మాటల రచయిత, అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మరి ఇప్పుడైతే చాలా మందికి గుర్తొచ్చే ఉంటుంది కదా, అసలు ఆయన మాటలు ప్రతి మాట కూడా ఏదో ఒక నిజం లేకపోతే ఏదో ఒక డెప్త్ మీనింగ్ లా ఉంటుందన్నమాట ఆయన ఏం మాట్లాడినా. సో అది మన త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఉన్న పెన్ పవర్.
3: ఆయనకి నష్టం వచ్చి ఆస్తి అమ్మేస్తుంటే మీ వ్యాపారం అని మీరు అనుకున్నారు, ఇప్పుడు ఇంటి పెళ్లి ఆగిపోతుంటే మీ ఇంటి పెళ్లి అని ఆయన అనుకున్నారు. ఆ రోజు మనదే అని మీరు అనుకోలేదు, ఈ రోజు మనదే అని ఆయన అనుకోలేదు. నాకు తెలిసి మీరు ఒకరినొకరు తిట్టుకునే హక్కు లేదు సార్. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు వెలువలు మాట్లాడకూడదు సార్.
2: ఎంతమంది కనెక్ట్ అయి ఉంటుంది కదా ఈ సినిమాలోని డైలాగ్ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో. నాట్ ఓన్లీ సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆయన ప్రతి సినిమాలోని డైలాగ్స్ అన్ని కూడా తోటాల్లా పేలుతాయి అంటారు. మరి ఈరోజు మనం గుర్తుకొస్తున్న మాటల రచయిత అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 11:37 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. గుర్తుకొస్తున్నాయి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పెన్ పవర్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాల్లోని డైలాగ్స్, నాట్ ఓన్లీ డైలాగ్స్, ఆయన మాటలు కూడా ఆలోచించేలా చేస్తాయి. సినిమాలో స్పేస్ దొరికితే చాలు, ఒక మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తారు త్రివిక్రమ్. అందుకే ఆయన్ని అభిమానులు గురూజీ అంటారు. సినిమాల కోసం రాసిన డైలాగ్స్ అయినా సరే లైఫ్ సిచ్యువేషన్ ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో డైలాగ్ అంటే బాగా కనెక్ట్ అవుతుందన్నమాట. మరి మీకు బాగా నచ్చిన, మీరు బాగా కనెక్ట్ అయిన త్రివిక్రమ్ డైలాగ్ ఏంటో నాకు వాట్సప్ చేయండి ఆన్ 0402324-0852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashwani Telugu.

0: దొంగల్లుడు సినిమా కోసం బాలుగారు అండ్ లాగే చిత్ర గారు పాడిన పాట విన్నారు. 11:42 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. గుర్తుకొస్తున్నాయి, మరి నేను అడిగాను మీకు బాగా నచ్చిన, మీకు బాగా కనెక్ట్ అయిన త్రివిక్రమ్ డైలాగ్ ఏంటి అంటే, చాలా మంది చాలా మెసేజెస్ అయితే పంపించారు చాలా వెరైటీగా. పుట్టింగ్ మై టూ హ్యాండ్స్ ఇన్ మై పాకెట్స్, గోయింగ్ సమ్వేర్ ఐ డోంట్ నో వేర్ ఐ ఆమ్ గోయింగ్, రెండు చేతులు జేబుల్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నాను అని ఒక స్పీచ్లో చెప్తారే, అది నిజంగా చాలా ఫేమస్ అయింది కదా. అండ్ అలాగే యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం అనేది నాకు బాగా నచ్చుతుంది అంటూ మనీ ఫ్రమ్ తిలక్ నగర్ నుంచి పంపించారు. అండ్ అలాగే సో అందరికీ తెలిసిన మరో ఫేమస్ డైలాగ్, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు. ఆడిప్ సంతోష్ కుమార్ ఫ్రమ్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి పంపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా మంది చాలా మెసేజెస్ పంపించారు, అవన్నీ చదువుతూ పోతే నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా అవుతుందన్నమాట, ఎందుకంటే త్రివిక్రమ్ రాసే ప్రతి డైలాగ్ అలాగే ఉంటుంది. సో వెల్ నోటెడ్ అయిపోతాయి, మనం కూడా తెలియకుండానే మన రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో ఆ డైలాగ్స్ని వాడిస్తూ ఉంటామన్నమాట. నిజానికి కథ మాటల రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ టాలీవుడ్లో డైలాగ్స్ విషయంలో ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేశారని చెప్పొచ్చు. పాత్రల కంటే ఆయన రాసిన మాటలు డైలాగ్స్ మాత్రం మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అసలు చెప్పాలి అంటే జంధ్యాల గారు అండ్ అలాగే ముళ్ళపూడి లాంటి రచయితల తర్వాత పంచు డైలాగ్స్తో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని సున్నితంగా తెరపై ఆవిష్కరించిన క్రెడిట్ మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్తే అంటారు టాలీవుడ్లో.
1: కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్ళి చూడాలి, వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది.
2: నిన్నటిదాకా అమ్మాయి గారిని చంపాలని చూసినాడు, సడన్ గా ఈరోజు బంధువు అయిపోయాడు. ప్రాణాలను తెగించి మరీ ఆవిడ కాపాడిన మీరు బరువు అయిపోయారు. ఏ మనుషులు సార్ వీళ్ళు, కనీసం అమ్మాయి గారు కూడా థ్యాంక్స్ చెప్పలేదు.
3: తప్పు బాలు, పనిచేసి చేతం అడగచ్చు, అప్పిచ్చి వడ్డీ అడగచ్చు, కానీ హెల్ప్ చేసి మాత్రం థ్యాంక్స్ అడగకూడదు.
4: కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకమైన వృద్ధాప్యం, అలాంటి వాడు ఉన్నా కూడా లేకపోయినా.
5: ఒక విషయం గుర్తుపెట్టుకో, మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి, సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు.
0: ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ప్రతి డైలాగ్ ఒక్కో మాట ఒక్కో తూటాలా పనిచేస్తుంది సినిమాల్లో. మరిన్ని కబుర్లు ఈ పాట తర్వాత, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
6: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
7: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
8: कानूनी मदद और सलाह दिलाती, टेलीनो हमें सही राह दिखाती.
9: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी

0: सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेली लॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10న 3 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బి

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
4: गुर्तुकुस्तुनाई गो रेट्रो विद आकाशवाणी तेलुगु.
5: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10న 3 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.
4: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. ఒక్క లైన్, ఒకే ఒక్క లైన్ డైలాగ్, కానీ అశేష ప్రేక్షక జనం అవాక్కయ్యేలా చేస్తోంది. అది త్రివిక్రమ్ శ్రీనివాస్ కున్న కలం బలం అన్నమాట. పాలిచ్చి పెంచిన తల్లులు సార్, పాలించలేరా? అసలు ఏం అంద డైలాగ్ ఇది. విమెన్ పవర్ని ఒక్కసారిగా ఎలివేట్ చేసిన డైలాగ్ ఇది. అరవింద సమేతలో ఎన్టీఆర్ చేత పలికించారు. నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది, కానీ చెప్పకపోతే ఎప్పటికీ భయం వేస్తుంది. ఎంత లోతైన అర్థం కదా. అందుకే ఎప్పటికప్పుడు నిజం చెప్పాలి. ఆ మాత్రమే కదా ఆ క్షణం, ఆ నిమిషం, లేదంటే ఆ రోజు భయపడతాం. కానీ చెప్పకుండా ఆ అబద్ధాన్ని మోస్తూ తిరిగామే అనుకోండి, ప్రతిసారి భయపడాల్సిందే. ఇలా చెప్తూ ఉంటే ఇందాక అనుకున్నట్టు ప్రతి మాట కూడా ఒక తూటలా పెళుతుంది. త్రివిక్రమ్ డైలాగ్స్ అన్నమాట. సో మెడిసిన్కైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ త్రివిక్రమ్ డైలాగ్స్కి మాత్రం నో ఎక్స్పైరీ డేట్. మరి త్రివిక్రమ్ సినిమాలో మనం అబ్జర్వ్ చేస్తే హీరో, హీరోయిన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి విలన్ వరకు అందరూ పంచ్ డైలాగ్స్ వేస్తూనే ఉంటారు. ఈ ప్రాస డైలాగ్స్ వినడానికే చాలా మంది త్రివిక్రమ్ మూవీస్ రిపీటెడ్గా చూస్తుంటారట. మాటలనే తూటాలతో సినిమా చేస్తున్న ప్రేక్షకుణ్ణి నవ్వించడం, ఎంటర్టైన్ చేయడం అనేది త్రివిక్రమ్కున్న పెన్ పవర్. మరి మరెన్నో డైలాగ్స్ త్రివిక్రమ్ పెన్ ద్వారా మనందరికీ రావాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నిజంగా త్రివిక్రమ్ పెన్ను చూస్తే మాత్రం నాకు ఈ పాట ఆయనకే డెడికేట్ చేయాలనిపిస్తుంది.

0: రామచంద్రరావు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరై వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై జై శ్రీరామ్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:00 దాటి 59:30 అలా కొనసాగుతుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10న 3 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. సమయం 12:14 కావస్తోంది. మరి చైతన్య స్ఫూర్తిలో నేను ఇందాక చెప్పాను, చాలా మంది తమ లైఫ్ ని తాము లీడ్ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ లైఫ్ లీడ్ చేసేది వాళ్ళు కాదు అని. అంటే మనుషుల్ని నడిపించేది ఏంటి అంటే ప్రేమ అంటారు కొందరు, డబ్బే కాదు కాదు డబ్బే అంటారు ఇంకొందరు, నో నో నో నో నో నీతి న్యాయం ధర్మం అంటారు ఇంకొందరు. సరే, ఒక్కో కోణంలో ఒక్కొక్కరు అన్నా కూడా అన్ని నిజమే, కానీ వీటన్నిటిని మించి ఇంకొకటి ఉంటుంది. అదేంటంటే వాలిడేషన్. వాలిడేషన్ మీన్స్ అందరి దగ్గర మంచి అనిపించుకోవాలనే తపన. ఐ మీన్ ఇతరుల అభిప్రాయం పైనే తమని తాము డిసైడ్ చేసుకునే వాళ్ళే ఎక్కువ మన సొసైటీలో. ఎగ్జాక్ట్లీ, నిజంగానే. అంటే వాళ్ళు చేసేది రైట్ ఓ రాంగ్ అని వాళ్ళకి తెలిసినా కూడా పక్క వాళ్ళు ఏదో ఒక చెప్తే బాగుండు అని ఒక కొంత, లేదంటే బా ఏదైతే అదేంది వాళ్ళ దృష్టిలో నేను మంచి అయితే చాలు అని పనులు చేసేవాళ్ళు ఇంకొంత అనమాట. అలా ఎలా అవుతుంది స్వాతి అంటారా? సరే, మాట్లాడుకుందాం ఈ విషయమే ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ గజనీ. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కా దేశ్ కే సభీ ఎగ్జామ్ వారియర్స్ కే లియే విశేష సందేశ్.
2: జిందగీ పరీక్షా కే లియే నహీ హై, హమారే జీవన్ కో బనానే కే లియే శిక్షా ఏక్ మాధ్యమ్ హై.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: 1221 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. వాలిడేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వాలిడేషన్ అంటే కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అన్నమాట. ఏదైనా పని చేస్తే ఒకరు చప్పట్లు కొట్టాలి, ఒకరు మెచ్చుకోవాలి, నువ్వు బాగా చేసావు అనాలి, అసలు నువ్వు ఉన్నావు చూడు, నువ్వు సంథింగ్ స్పెషల్ అబ్బా అనాలి. అలా ఎవరూ అనకపోతే ఎంటీగా ఫీల్ అవుతారు. అంటే స్వాతి, ఇప్పుడు మెచ్చుకోలు మంచిదేగా అని మీరు అనుకోవచ్చు. ఎస్ ఎగ్జాక్ట్లీ, అంటే మెచ్చుకోవడం అనేది ఎంకరేజ్మెంట్ కాదని నేను అనను, కానీ ఆ మెచ్చుకోవడం కోసమే పని చేయొద్దు అంటాను. ఎందుకంటే నీ పనికి, అంటే నువ్వు చేసే పనికి ఎవరో ఒకరి వ్యాలిడేషన్ కోరుకోవడం అనేది ఒక వ్యసనం లాంటిది. మరి అలా ఎలా అవుతుంది? ఎవరైనా ఎంకరేజ్ చేస్తే మనం ఇంకా బాగా చేస్తాం కదా అని అనిపించవచ్చు, కానీ వాలిడేషన్ కోరుకోవడం అనేది మాత్రం 100% వ్యసనమని నేనంటాను. మరి ఎందుకంటాను తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: ఆనంద్ మూవీ నుంచి సూపర్ ట్రాక్ విన్నారు. నిజంగా అసలు ఈ సినిమాలో అంటే మనకి మ్యూజిక్ డైరెక్టర్ సింగర్స్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, లైక్ మన కీరవాణి గారు, డిఎస్పి గారు. కానీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్లలో ఎంఎం రాధాకృష్ణన్ గారు ఒకరు. నిజంగా ఆయన వాయిస్ కూడా వర్సటైల్ గా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన గాత్రంలో ఆ సరిగమలు అద్భుతాలు చేస్తాయి అనడంలో నో డౌట్. మరి టైం అయితే 12 గంటలు దాటి 30 నిమిషాలకు అవస్తుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
3: Music and masti. Filmy news to paatu manalni updated ga unchadaniki boledanta gupshup. WhatsApp requests, song dedications, inka enenno. Only on Vivid Bharati Akashwani Telugu prapanchamanta vinochu. Ela antara? Simple. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెల్
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు ఈరోజు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రారంభమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ 160వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఇక వార్తలు వివరంగా. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ మంత్రులుగా దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కిర్తానియా, నిసిత్ ప్రామాణిక్, సుధీరామ్ తుడు ప్రమాణం చేశారు.
5: আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব. আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব.
4: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు

0: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈరోజు ప్రారంభమవుతుంది. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇండోనేషియా, మలేషియాతో సహా 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు ఈ 5 రోజుల సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు జూన్ 13వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సదస్సు 2 దశల్లో నిర్వహిస్తారు. ఈ రోజు నుండి జూన్ 11వ తేదీ వరకు జరిగే మొదటి దశ సమావేశంలో ఆహార భద్రత, స్మార్ట్ ఫార్మింగ్, వాతావరణ మార్పులు, రైతుల సంక్షేమం వంటి కీలక అంశాలపై సీనియర్ అధికారులు సాంకేతిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇండోర్లోని రూరల్ హాట్ బజార్లో ఒక ప్రత్యేక వ్యవసాయ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. 2వ దేశ సమావేశంలో ప్రపంచ స్థాయి వ్యవసాయ సహకారం, విధానపరమైన అంశాలపై చర్చిస్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు పోచిషే బొయిషాక్ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శాంతినికేతన్, విశ్వభారతి విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వ్యాప్తంగా ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్కు ఘనంగా నివాళులర్పించారు. గురుదేవ్ ఠాగూర్ చేసిన సేవలు సాహిత్య రంగానికి అతీతంగా విస్తరించాయని ఉపరాష్టపతి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఠాగూర్ను ఒక మార్గదర్శక ఆలోచనపరుడు, కళాకారుడు, విద్యావేత్తగా ఉపరాష్టపతి అభివర్ణించారు. ఆయన రచనలతో భారత నాగరికత గొప్పతనాన్ని, మానవత్వపు సార్వత్రిక విలువలను ప్రతిబింబిస్తూ సమాజంపై తమదైన ముద్ర వేశారని ఉపరాష్టపతి అన్నారు. ఠాగూర్ అసాధారణ ప్రతిభ కలిగిన రచయిత అని, విశ్వకవి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఠాగూర్ ఒక విశిష్ట తత్వవేత్తగా, విద్యావేత్తగా, కళాకారుడిగా భారతదేశ నాగరికతకు కళాతీత స్వరంగా నిలిచారని అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేశారని రక్షణ మంత్రి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భారతదేశపు గొప్ప నాగరికత, సాంస్కృతిక విలువలను అరుదైన ప్రతిభతో ప్రపంచానికి ఠాగూర్ పరిచయం చేశారని ఆయన అన్నారు. మానవాళికి శాంతి, సామరస్యం, మానవ ఐక్యత అనే విశ్వజనన సందేశాన్ని ఠాగూర్ అందించారని పేర్కొన్నారు. సాహిత్యం, సంగీతం, తత్వశాస్త్రం ద్వారా స్వాతంత్ర స్ఫూర్తికి ఠాగూర్ సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఠాగూర్ కళాతీత రచన గీతాంజలి మానవాళికి ఆధ్యాత్మికతకు కొత్త దిశను చూపిందని, అలాగే జన గణ మన జాతీయ సమగ్రతకు, గౌరవానికి, ఆత్మగౌరవానికి గొంతుకుగా నిలిచిందని ఆయన కొనియాడారు. మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. మహారాణా ప్రతాప్ అకుంఠిత ధైర్యానికి, అచంచలమైన గర్వానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్వాతంత్ర్యం, ఆత్మగౌరవం, త్యాగానికి మహారాణా ప్రతాప్ స్ఫూర్తి అని, ఆయన తన జీవితంలోని ప్రతి క్షణాన్ని మాతృభూమి, సంస్కృతిని పరిరక్షించడానికి అంకితం చేశారని అమిత్ షా చెప్పారు. మహారాణా ప్రతాప్ సాటిలేని శౌర్యం, మాతృభూమి పట్ల ఆయనకున్న భక్తి ఈనాటికి ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి జ్వాలను రగిలిస్తూనే ఉంటుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ అండర్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకిన్నా ఈ రోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఢిల్లీలో రేపు నిర్వహించే ఒక కార్యక్రమంలో మెకిన్నా పాల్గొంటారు. సోమవారం రోజు ఫోరం ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ అసోచామ్ నిర్వహించే వ్యాపార కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఆయన సమావేశమై సీఐఐ అలాగే సీఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026 నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భారత్ చిలీ సంయుక్త వ్యాపార ప్రతినిధుల సమావేశానికి హాజరవుతారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం కంటే తలసరి జీడిపి గణనీయంగా ఎక్కువగా ఉన్న అభివృద్ది చెందిన దేశాలతో గత 4 ఏళ్లలో భారత్ 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని జనవరి 30వ తేదీన గోయల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. జాతీయ న్యాయ సేవల అథారిటీ నల్సా 2026 సంవత్సరానికి గాను 2వ జాతీయ లోక్ అదాలత్ ను ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. నల్సా సభ్య కార్యదర్శి సంజీవ్ పాండే మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం, కేంద్రీకృత వ్యవస్థల ద్వారా వివాదాలను పరిష్కరించడం, కోర్టులపై భారాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. హైకోర్టులు, జిల్లా కోర్టులు, ట్రిబ్యునల్స్, వినియోగదారుల ఫోరంలు, శాశ్వత లోక్ అదాలత్లతో సహా పలు స్థాయిల్లో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తామని తెలియజేశారు. లోక్ అదాలత్లో క్రిమినల్, రాజీపడదగిన కేసులు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రికవరీ వివాదాలతో సహా అనేక రకాల వివాదాలను స్వీకరిస్తారని తెలిపారు. కాగా 2023 నుండి 2025 మధ్య 12 జాతీయ లోక్ అదాలత్లను నిర్వహించగా వాటిలో 26 కోట్ల కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణిని తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా ప్రభుత్వం నియమించింది. అలాగే ఆయన సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పనిచేస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 30వ తేదీతో జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం ముగిసిన తర్వాత ఆయన బాధ్యతలు చేపడతారు. మరోవైపు వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ను తదుపరి నావికాదళ అధిపతిగా ప్రభుత్వం నియమించింది. వైస్ అడ్మిరల్ స్వామినాథన్ ప్రస్తుతం వెస్ట్రన్ సివిల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత నావికాదళంలోని కీలక పదవుల్లో విస్తృతమైన కార్యాచరణ, వ్యూహాత్మక సిబ్బంది నిర్వహణ అనుభవంతో పాటు అడ్మిరల్ స్వామినాథన్ దాదాపు 4 దశాబ్దాలకు పైగా నావికాదళంలో విశిష్ట సేవలు అందజేశారు. న్యూఢిల్లీలో ఈ ఏడాది జనవరిలో జరిగిన 16వ భారత్ ఈయు శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఊతమిచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన యూరప్ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ భారత్ ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు విజయవంతంగా ముగియడం, భద్రతా రక్షణ భాగస్వామి ఒప్పందంపై సంతకాలు చేయడం, మొబిలిటీపై సహకారం కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించడం వంటి పరిణామాలు ఇండో ఈయు సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో 2030 దిశగా భారత్ ఈయు సంయుక్త సమగ్ర వ్యూహాత్మక ప్రణాళిక అంశాన్ని కూడా ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2 రోజుల పాటు జరిగిన ఇండియన్ ఓషన్ డైలాగ్ నిన్న న్యూఢిల్లీలో ముగిసింది. పరివర్తన చెందుతున్న ప్రపంచంలో హిందూ మహాసముద్ర ప్రాంతం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని కీలక పరిణామాలు, ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడానికి ఐఓఆర్ఏ సభ్య దేశాలు, సీనియర్ అధికారులు, విధాన రూపకర్తలు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు ఈరోజు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రారంభమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ 160వ జయంతి సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: అవును స్వాతి, నిజమే. థ్యాంక్ యూ సో మచ్. 3 వరకు ఉంటారా? అండ్ ఎగ్జాక్ట్లీ ఉంటానండి, 3 వరకు ఉంటాను. అండ్ చైతన్య స్ఫూర్తి అంటే అర్థం ఇదే కదా. సో ఎప్పటికప్పుడు మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాని పక్క వాళ్ళు మెచ్చుకోవాలి, పక్క వాళ్ళు గుర్తింపు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళేదో మనల్ని గుర్తించేసి మనకు అప్రూవ్ ఇవ్వాలి అని మనం పని చేస్తే కనుక నిజానికి ఆ పని సక్సెస్ అవుతుందా లేదా పక్కన పెడితే మనం ఆ కాన్సన్ట్రేషన్తోనే అంటే పక్క వాళ్ళు ఇచ్చే ఆ కాంప్లిమెంట్ కోసమే పనిచేసినట్టు అవుతుంది. కానీ ఆ పనికి 100కి 100% న్యాయం చేస్తామా అంటే డౌటే. ఏమంటారు? అవుదని అంటారు. ఇంకా వరల్డ్ ని కవర్ల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: ఆయనలాగే తన్వి పాడిన పాట విన్నారు. ఫ్రమ్ ద మూవీ ఆవారా. స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 45 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా 10వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలను

0: 12:52 on స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం వాలిడేషన్ గురించి. విన్ ప్రైవేట్లీ గ్రో క్వైట్లీ అంటారు, విన్నారా? ఇది ఒక స్టైల్ కాదు, ఒక స్టేటస్ అంటే ఒక స్టేట్మెంట్ కూడా కాదు, ఇది ఒక పవర్. చాలా మంది ఏంటంటే సక్సెస్ ని చూపించడానికే ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఇంకొందరు ఉంటారు సక్సెస్ అయ్యాక కూడా చాలా సైలెంట్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన చుట్టూ ఉన్న సొసైటీ మనం చేసే హడావిడిని కాదు మనకొచ్చిన సక్సెస్ ని మాత్రమే గౌరవిస్తుంది అని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్ గా వచ్చిన ఎలక్షన్ రిజల్ట్ అన్నమాట. చరిత్రకు ముందు చరిత్ర తర్వాత అని అదేదో సినిమాల్లో డైలాగ్ చెప్పినట్టుగా, అంటే బిఫోర్ ఎలక్షన్స్ ఎన్ని రకాలుగా ట్రోల్ చేశారు, ఎన్ని మాటలు అన్నారు, రకరకాలుగా ట్రోల్ చేశారు. అయినా కానీ ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత ఆయన లైఫ్ నుంచి ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, ఈస్ ద రియల్ హీరో అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నీ చుట్టూ ఉన్న సొసైటీ నువ్వు చేసే హడావిడిని హంగామాని కాదు, నువ్వు నీకొచ్చిన ఆ సక్సెస్ ని మాత్రమే గౌరవిస్తుంది అని. సో మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అంతే, అప్పుడు మన గురించి ప్రపంచం మాట్లాడాలి తప్ప మనం ఈ పని చేస్తున్నాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను అది చేసేసాను ఒకప్పుడు అని మాట్లాడుకుని మన డప్పు మనమే కొట్టుకోకూడదు అన్నమాట. సో మనకి మనం ఒక అప్రూవల్ ఇచ్చుకోవాలి, దాన్నే నిజమైన కాన్ఫిడెన్స్ అంటారు. అంటే ట్రూ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అంటే ఎవరో కాదు మనల్ని నమ్మాల్సింది, మనల్ని మనమే అని. సో చాలామంది మెసేజ్ పంపిస్తున్నారు, ఒక అబద్ధం ఆడితే మరో అబద్ధం ఆడవలసిన పరిస్థితి ఏర్పడినట్టే, మెప్పు కోసం కొందరు పడుతున్న పాటలు అన్నీ ఇన్ని కావు స్వాతి, గొప్పలు వద్దు తిప్పలు అసలే వద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజామాబాద్ నుంచి జనగామ చంద్రశేఖర్ శర్మ గారు పంపించారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ నైస్ బా, అంటే ఒక మంచి మాటను చెప్పారు. ఇందాక నన్ను ఎవరో అన్నారు కదా ఎక్స్పీరియన్సా స్వాతి అని, చూసారా ఎక్స్పీరియన్స్లోంచే ఇలాంటి గొప్ప గొప్ప మాటలన్నీ వస్తూ ఉంటాయన్నమాట. 12:54 అవుతోంది స్టూడియో క్లాక్లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. సమయం 1 గంట దాటి 17 సెకండ్లు కావస్తోంది. మనం మాట్లాడుకుంటున్నాం వాలిడేషన్ వద్దు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముద్దు అని చెప్పేసి. అంటే ట్రూ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అంటే, ఎవరు చప్పట్లు కొట్టినా కొట్టకపోయినా మనం మన లక్ష్యం కోసం చేసే ప్రయాణం ఏదైతే ఉంటుందో అదే మనల్ని నడిపించే శక్తి అనమాట. నిన్ను నువ్వు మెచ్చుకోకపోతే ప్రపంచం నిన్ను తిట్టడానికి, నీతో ఫుట్బాల్ ఆడడానికి రెడీగా ఉంటుంది. నిజమే కదా. అండ్ అటెన్షన్ కోసం కాదు, అచీవ్మెంట్ కోసం బ్రతకాలి. జనాల అప్రూవ్మెంట్ అనేది మనకి ఎనర్జీని ఇస్తుంది, మనకు ఒక ఫ్యూయల్ లాంటిది, మనకు ఒక ఇంధనం అనుకుంటారు. యునో, జనాల అంటే జనాల అప్రూవల్ కోసం నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే అది నీకు ఇంధనం కాదు, అది పెద్ద బంధనం. ఎందుకంటే ప్రతిసారి కూడా మనం అప్రూవల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటామన్నమాట. కాబట్టి నేనేమంటానంటే, నిజంగా సక్సెస్ అయ్యేవాళ్ళు, ఐ మీన్ సూపర్ హీరోస్, విజేతలు అనేవాళ్ళు ఎవరు కూడా హడావిడి చేయరబ్బా. వాళ్ళు జస్ట్ చాలా సింపుల్గా హిస్టరీని క్రియేట్ చేస్తారు. సో మరి మనం మన హిస్టరీని క్రియేట్ చేసుకోవాలి, చేయాలి అంటే చేయాల్సింది హడావిడి కాదు, ప్రయత్నం, రైట్? మరి ఆ ప్రయత్నాన్ని మీరు కూడా చేయండి. అండ్ అప్రూవల్ కోసం కాదు, అటెన్షన్ కోసం కాదు, మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు పనిచేస్తూ ఉండండి, రైట్? మరి ఇది వాళ్ళ చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. అండ్ మీకోసం వచ్చేస్తుంది రాజు వర్డ్స్ రాంబాయి సినిమా నుంచి పాట. ఈ పాట తర్వాత ఓ విషయం చెప్తానబ్బా. ఏంటంటే, మనం జనరల్గా పక్క వాళ్ళని ఏడిపించడానికో లేకపోతే వెక్కిరించడానికో వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఉంటాం కదా, దానివల్ల కొన్ని తిప్పలు వస్తూ ఉంటాయి. నేను ఫేస్ చేసిన ఆ ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానే, వినండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలిలో అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
3: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
2: తుడపక్లే, చిన్నగా రాసుకో.

వచ్చి రాంబాయి అని పేరు పెట్టుకున్న వాళ్ళు అప్పట్లో చాలా తిట్టుకొని ఉంటారు, ఏం పేరు పెట్టారమ్మా నాకు అని. కానీ ఈ పాట తర్వాత ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఎంతైనా మన పేరు మీద కొన్ని పాటలు అనమాట, ఒక పాట వస్తే మస్తు ఉంటుంది అనమాట. నేనైతే ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే స్వాతి పేరుతో చాలా పాటలు ఉంటాయి. సరే మీకు ఒక విషయం చెప్తానన్నాను కదా, ఏంటంటే మనం ఫ్రెండ్స్ని లేదా కలీగ్స్ని సరే ఏడిపించడానికో, వెక్కిరించడానికో, లేకపోతే వాళ్ళని మార్చడానికో వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఉంటాం, వెక్కిరిస్తూ ఉంటాం. కిండల్ చేయడానికి వాళ్ళ అంటే మన వాళ్ళ మాడ్యులేషన్ని కానీ లేదంటే వాళ్ళ ఊత పదాలని రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాం. ఇదంతా బాగానే ఉంది. వాళ్ళని ఏడిపించడానికి మనం తరచుగా వాడడం వల్ల ఏమవుతుందంటే, తెలియకుండానే వాడు మార్చుకుంటాడు కానీ మనం అలవాటు చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక గత వారం రోజులుగా ఒక ఫ్రెండ్ని ఏడిపించడానికి ఎగ్జాక్ట్లీ అన్న పదాన్ని బాగా వాడుతున్నాను అనమాట. మరి ఆయన మార్చుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ తెలియకుండా నేను ఈరోజు ఆ పదాన్ని చాలాసార్లు వాడాను. సో దీనివల్ల మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, పక్క వాళ్ళని ఏడిపించడానికో మార్చడానికో ఏదో చేస్తున్నామని మనం అనుకుంటాం, కానీ తెలియకుండానే మనం అలవాటు చేసుకుంటాం అనమాట. కాబట్టి ఏదైనా లిమిట్లో చేయండి, లేదంటే వాళ్ళకి చెప్పాల్సింది పోయి మనం ఇంకొకరి చేత చెప్పించుకునే స్టేజ్కి వస్తామన్నమాట. రైట్, మరి 1:06 అవుతోంది స్టూడియో క్లాక్లో, మీకోసం వచ్చేస్తుంది మరో పాట. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటనలో భాగంగా సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన కరీంనగర్ బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. మేడిగడ్డలోని 3 పిల్లర్లకు మరమ్మతులు చేస్తే కేసీఆర్కు పేరు వస్తుందనే భయంతోనే ప్రభుత్వం తుమ్మిడిహట్టి నిర్మాణం అంటూ కొత్త మోసానికి తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వీటిలో నైపుణ్యాభివృద్ది, ఏఐ బోధనకు ప్రాధాన్యమిస్తూ ఉపాధి అవకాశాలు పెంచాలని సూచించారు. ఇమాం మోజుముల గౌరవ వేతనాలను క్రమం తప్పకుండా విడుదల చేయాలని, ఖబరిస్తాన్లకు భూములు కేటాయించాలని అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా అన్ని మతాల ప్రార్థనా మందిరాలను నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజరుద్దీన్ ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో విద్యార్థులకు ప్రోత్సాహకాలు, ఆటోల రెట్రోఫిట్టింగ్ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో షబీర్ అలీ, ఫహీం ఖురేషీ తదితరులు పాల్గొన్నారు. నాంపల్లి హజ్ హౌస్లో యాత్రికుల బస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి ఓటరు సవరణ పేరిట సాగుతున్న కుట్రలను తెలంగాణలో సాగనివ్వమని స్పష్టం చేశారు. హిందూ ముస్లింలు రెండు కళ్లుగా భావిస్తూ మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విమాన ఇంధన ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.

0: చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్లోని 2 లక్షల డీజిల్ ఆటోలను ఉచితంగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ది కోసం ప్రార్థించాలని యాత్రికులను కోరారు. మంత్రి అజరుద్దీన్ హజ్ సౌకర్యాలను వివరించగా ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ యాత్రికులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో షబీర్ అలీ, షఫీఉల్లా తదితర నేతలు పాల్గొన్నారు. తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ సందర్భంగా నేతలు పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ లో పర్యటిస్తారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నగరానికి వస్తున్న మోదీ హెచ్ఎస్సీసీలో సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. జహీరాబాద్ స్మార్ట్ సిటీ, జాతీయ రహదారి పనులు, ఐఓసీ టెర్మినల్ వంటి కీలక ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటన కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయగా బీజేపీ శ్రేణులు నగర వ్యక్తమాలు ఫ్లెక్సీలు బ్యానర్లతో సందడి చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి రేపు హైదరాబాద్ లోని పెరేడ్ మైదానంలో నిర్వహించే ప్రధానమంత్రి బహిరంగ సభకు ప్రత్యేక రైలు సౌకర్యం కల్పిస్తున్నట్లు సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గం నుంచి 2,000 మందిని సభకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, కొత్త కమిటీలు వేస్తామని, యువతకు అవకాశం ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. యుద్దానికి ఎలాగైతే సిద్దమవుతామో రానున్న ఎన్నికల్లో కూడా అలాగే సిద్దంగా ఉండాలని, బీఆర్ఎస్ నాయకులు కేసులకు భయపడవద్దని అన్నారు. మున్సిపాలిటీలో గెలిచినట్టే పరిషత్ ఎన్నికలు పెడితే గట్టిగా పోటీ ఇచ్చి గెలవాలన్నారు. పండించిన ధాన్యం తూకం వేసేందుకు రైతులు లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందని ఆరోపించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తొలిసారి నిర్వహిస్తున్న డిజిటల్ జనగణనలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జనాభా లెక్కలు విజయవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి సూచించారు. ప్రతి ఒక్క భారతీయుడు రేపటితో ముగినున్న సెల్ఫ్ ఎన్యూమరేషన్ లో తమంతట తాము తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు అమలు చేయడంలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇవాళ ఉదయం వనపర్తి జిల్లా కేంద్రంలో ముఖ్య ప్రణాళిక శాఖ అధికారి జనగణన జిల్లాధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యారథాన్ కార్యక్రమానికి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.
1: సూపర్వైజర్స్ మన జిల్లాలో దాదాపు 1,300 మంది అధికారులు ఇంటింటికి వెళ్లి ఆ హౌస్ లిస్టింగ్ గానీ ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు వారి డీటెయిల్స్ మొత్తం కూడా ఇప్పుడు గ్యాదర్ చేశారు. జూన్ 10 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు వెళ్ళాలని ఈ సెన్సస్ బేస్ మీదనే ఉంటుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా మనకు మనమే స్వయంగా డిజిటల్ లో కూడా మీరు మీ ఇన్ఫర్మేషన్ ని పూర్తి చేసుకుంటే అది ఈజీగా అప్లోడ్ చేయవచ్చు. అప్పుడు మా అధికారులు ఎవరైతే ఉన్నారో మీ ఇంటికి వచ్చి కేవలం అది కరెక్టా కాదా అని అడిగి వెళ్ళిపోతారు.
0: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు మ్యారథాన్ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి 90 వసంతాలోత్సవం సందర్భంగా ఆకాశవాణిలో వచ్చే వార్తలు వాస్తవాలకు నిదర్శనమని ఖమ్మంకు చెందిన డాక్టర్ మారణరాజు రంగారావు చెప్పారు. తాను చిన్నతనం నుంచి రేడియో వింటానని, అప్పుడు ప్రసారమైన బాలానందం కార్యక్రమం అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. ఇప్పటికీ ప్రతిరోజు రేడియోలో ప్రసారమయ్యే వార్తలు వింటానని, రేడియో కార్యక్రమాలన్నీ కూడా పక్షపాతం లేకుండా నిజం తెలియజేసే విధంగా ఉంటాయని డాక్టర్ మారణరాజు రంగారావు అన్నారు.
2: యాక్చువల్ గా రేడియో కార్యక్రమాలు అన్ని కూడా చాలా పక్షపాతం లేకుండా నిజమైన వార్తల్ని ప్రసారం చేస్తూ మనకి ఇప్పుడున్న మాధ్యమం కాకుండా అంతకుముందు ఎలా అయితే న్యూస్ ఉండేదో చాలా పర్ఫెక్ట్ గా వచ్చేది.
0: తమ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పిలుపునిచ్చిన కరీంనగర్ బంద్ పాక్షికంగా కొనసాగుతోంది, బంద్ ను అడ్డుకుంటామని బీజేపీ హెచ్చరించగా ఈ దాడులతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. పోలీసులు భారీగా మోహరించి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను గృహ నిర్బంధం అరెస్ట్ చేశారు. దీంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నల్ల జెండాలతో అక్కడే కూర్చుని ఆందోళనకు దిగారు. ప్రభుత్వంపై బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బలవంతంగా వాహనంలోకి ఎక్కించి సిటీసీకి తరలించారు. అంతకుముందు గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిపై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా 2025 ఆర్థిక సంవత్సరంలో 100% ఇంటి పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించింది. మొత్తం 260 పంచాయతీల్లో 7,96,00,000 రూపాయల లక్ష్యాన్ని చేరుకుని మొదటి స్థానంలో నిలిచింది. ఒక జిల్లాలో పూర్తి స్థాయి పన్ను వసూళ్లు కావడం రాష్ట చరిత్రలోనే ఇది తొలిసారని పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. తుమ్మిడిహట్టి అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకట స్వామిలపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హరీష్ రావు మాట్లాడుతూ, మేడిగడ్డ మూడు పిల్లర్లను మరమ్మతులు చేస్తే కేసీఆర్ కు పేరొస్తుందని, తుమ్మిడిహట్టి నిర్మాణం అంటూ మోసానికి తెరలేపారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే 150 మీటర్లకు మహారాష్ట ప్రభుత్వం అనుమతిచ్చిందని మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడడం పచ్చి అబద్దమన్నారు. తుమ్మిడిహట్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు తెస్తామని మంత్రి జూపల్లి, సుందిళ్లకు నీళ్లు తెస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్లంపల్లికి నీళ్లు తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన రహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. పలు కేసుల్లో గత 15 రోజులుగా సంగారెడ్డి జైల్లో రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే కృషాంక్ ఈ రోజు ఉదయం విడుదలయ్యారు. ప్రభుత్వం రాజకీయ కక్షతోనే కృషాంక్ అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని ఎస్పీ రోహిత్ రాజ్ అభినందించారు. మావోయిస్టుల సెర్చ్ ఆపరేషన్లో 6 డంప్లను 5 ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంలో వీరు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని ప్రశంసిస్తూ వారికి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో గోడకూలిన ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ భరోసా ఇచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నారు. మృతుడు లచ్చన్న కుమారుడు మనోజ్కు తక్షణమే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని కలెక్టర్కు సూచించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటి నెంబర్లు లింక్ డాక్యుమెంట్ లేని 9,645 ఇళ్ల సమస్యలు పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి కలెక్టర్ పానుగల్ సుందరయ్య కాలనీలో పర్యటించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లిలో ఉన్న ఏకలవ్య ఆదర్శ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ఇంటర్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ రమేష్ రావు ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేశారు. 15వ తేదీలోపుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఈవేళ మధ్యాహ్నం 12:12 జీరో షాడో ఏర్పడింది. భూమి తన చుట్టూ తన తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో సూర్యకిరణాలు భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ దిశల్లో కర్కట రేఖ నుంచి మకర రేఖ మధ్య నిలువుగా పడతాయి. ఈ క్రమంలో సూర్యుడు సరిగ్గా 90 డిగ్రీల కోణంలో నడినెత్తి మీదకు వచ్చినప్పుడు వస్తువుల నీడలు వాటి కిందకి చేరిపోతాయి. ఫలితంగా జీరో షాడో కనిపించి సూర్యుడు మాయమైనట్లుగా అనిపిస్తుంది. విశేషాలు మరొకసారి. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన కరీంనగర్ బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తోంది.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ రేడియో శ్రోత నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా దంపతులకు 52వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. తెలియచేస్తున్నవారు వారి పెద్ద కోడలు సవిత, చిన్న కోడలు లావణ్య. మీరు కూడా మీ వేడుకలను ఆకాశవాణి ద్వారా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే మా కాల్ చేయాల్సిన మా నెంబర్ 9490463863, 9490463863.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: 127 and Studio Clock, మీరు వింటున్నారు ఆకాశ

పులి మూవీ నుంచి హారీష్ రాఘవేంద్ర పాడిన పాట విన్నారు. 1:33 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మీ ఆర్జే స్వాతి తోమర్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ప్రపంచంలోనే అతిపెద్ద డంప్ యార్డ్ ఎక్కడ ఉంది అని అడిగాను. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు, వాళ్ళలో కొందరు పేర్లు చదువుదాం. అనిత ఫ్రమ్ గజ్వేల్ అండ్ అలాగే శంకర్ ఫ్రమ్ భీమ్కల్, నిజామాబాద్ నుంచి జనగామ చంద్రశేఖర్ శర్మ అండ్ అలాగే డాక్టర్ కృష్ణస్వామి ఫ్రమ్ హైదరాబాద్, కాకతీయ పుష్ప ఫ్రమ్ వరంగల్ అండ్ అలాగే భూదాన్ పొచ్చంపల్లి నుంచి భోగ మార్కండేయ, అనిత కొలడు పావని వెంకటేశ్వర్లు ఫ్రమ్ హైదరాబాద్, చోడవరపు నాగేశ్వరరావు గారు ఫ్రమ్ గీతానగర్, భూదాన్ పోచంపల్లి నుంచి యలగందుల మార్కండేయ లక్ష్మి అండ్ సుచిత్ర సర్కిల్ నుంచి రామరాజు నగర్ శాంతి రిషిత, ఆడపు సంతోష్ కుమార్ ఫ్రమ్ బెల్లంపల్లి, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ అలాగే సుమలత, కీర్తి రాజ్ కుమార్ ఫ్రమ్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్, పంతాడి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ మూరిపొలం, మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ అండ్ అలాగే రోజా, కొండారెడ్డి ఫ్రమ్ సిద్ధవటం అండ్ అలాగే జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్, అప్పలరాజు ఫ్రమ్ పడన, ఆర్మూర్ నుంచి ఎం రాధ, సంగీత్ శ్రవణ్ కుమార్ ఫ్రమ్ లంగర్ హౌస్, రామకృష్ణారెడ్డి ఫ్రమ్ కర్ణాటక, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు ఫ్రమ్ అమ్మనగుర్తి, పాలెం పోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ, నంద్యాల జిల్లా నిమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, మధుకర్ ఫ్రమ్ నందిపేట్, నిర్మల్ జిల్లా నుంచి మేర సాయిలు అండ్ ఆల్సో రాజలింగం వృషాలి ఫ్రమ్ సిరికొండ జిల్లా నుంచి అండ్ అలాగే దస్తగిరి సంధ్య, బి దివాకర్ ఫ్రమ్ ఉమ్మడ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకీరాజు. ఇంకా చాలా మంది కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. ఫస్ట్ అడగగానే పంపించిన వీళ్ళ పేర్లు చదివాను. అది ఎక్కడ ఉంది అంటే, లాస్ వేగస్ నెవాడాలో అంటే యుఎస్లో ఉందన్నమాట. 2,200 ఎకరాల్లో ఉంది. ప్రతిరోజు అక్కడ 2,000 నుంచి 2,500 టన్నుల చెత్తని అక్కడ పోగు చేస్తారట. అంటే అర్థం చేసుకోండి ఎంత వేస్టేజ్ ఉంటుంది అని. అబ్బో అమెరికా కదా అనుకుంటున్నారా? యునో వరల్డ్ టాప్ డంపింగ్ యార్డ్స్ అని ర్యాంకింగ్ ఇస్తే అందులో మన ఇండియాలో హైదరాబాద్ 4th ప్లేస్లో ఉందట. అంటే మనము ఏమీ తక్కువ తినలేదు, చెత్తలో కూడా పోటీ పడుతున్నాం మరి.

0: ఇద్దరు మిత్రులు సినిమా కోసం మరి బాలుగారు అండ్ అలాగే సుజాత పాడిన పాట విన్నారు. 140 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి. మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, గీత రచయితలైన వేటూరి అండ్ అలాగే ఆరుద్ర గారు, వేటూరి గారు ఆరుద్ర గారు ఇద్దరు మనకి తెలుసు గీత రచయితలు లేదంటే పాటల రచయితలు, మాటల రచయితలు కదా. మరి వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో వెండి తెరపై మనకు కనిపిస్తారు, ఒకే సినిమాలో ఇద్దరు కనిపిస్తారనమాట. మరి గీత రచయితలైన వేటూరి అండ్ అలాగే ఆరుద్ర గారు కలిసి కనిపించిన సినిమా ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి ఆన్ 0402324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

బలైన అవుతుంది కదా సునీత, ఏదో ఒక్కసారి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అలా నవ్వడానికి. ఒక్కసారి ఎప్పుడైనా అలా ట్రై చేశారా? అంటే ఎవరైనా జోక్స్ వేసినప్పుడే కాకుండా ఊరికూరికనే అలా నవ్వడానికి ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయండి. ఇదిగో ఇలా సునీత లాగా అద్దం ముందు నిలబడి ఒకసారి నవ్వి చూడండి, పక్క నేను గుర్తొస్తాను, ఎందుకంటే చెప్పింది నేనే కాబట్టి. రైట్, 146 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు షో టైమ్ విత్ యువర్ రాజే స్వాతితో మీ ఆకాశవాణి వివిధ భారతిలో. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మన లెజెండరీ లిరిక్ రైటర్స్ వేటూరి గారు అండ్ అలాగే ఆరుద్ర గారు ఇద్దరూ కలిసి కనిపించిన సినిమా ఏంటి అని అడిగాను. బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ అండ్ అలాగే ఫిరాజ్తి గూడ నుంచి శ్రీనివాస్, శంకర్ ఫ్రమ్ భీమ్కల్, సీతాఫలి మండి సికింద్రాబాద్ నుంచి రాకేష్ అండ్ అలాగే రైట్ ఆన్సర్ పంపించారు అత్తాపూర్ నుంచి రాజు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఎవరు అంటే పేరు పంపించలేదు బట్ ఆన్సర్ మాత్రం పంపించారు, అరుణ రన్యానా ఏదో ఉంది పేరు. ఓకే, నెక్స్ట్ శాంతి రిషిత ఫ్రమ్ సుచిత్ర సర్కిల్, డి కృష్ణస్వామి ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఆల్సో పెడనా నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరు అంటే బిదివాకర్ ఫ్రమ్ ఉమ్మడ, అనఘ నిఖి.

మిథిలా రఘు ఫ్రమ్ మల్కాజ్ గిరి నుంచి పంపించారు, పసినుటి సుధాకర్ ఫ్రమ్ గిర్మాజిపేట వరంగల్ నుంచి, నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్ గారు ఫ్రమ్ ఉమ్మడ నుంచి, గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ కర్ణాటక ఇది, ఓకే. అండ్ అలాగే డాక్టర్ వెంకన్న ఫ్రమ్ బెల్లంపల్లి, నెక్స్ట్ రైట్ ఆన్సర్ గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్. అండ్ అలాగే సుగ్న నాగ్నాథ్ గుప్తా గారు ఫ్రమ్ నిజామాబాద్, నిజాంపేట్ నుంచి గణేష్, అలాగే వేదవతి మహమ్మద్ ఇనాయతుల్లా ఫ్రమ్ భవానీపేట గ్రామం కామారెడ్డి. అండ్ ఎంవి రావు గారు ఫ్రమ్ ఖైరతాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ ఏంటి అని అంటే, ఓకే, మల్లెపువ్వు సినిమా శోభన్ బాబు గారిది. అసలు సినిమా కూడా సూపర్ డూపర్ ఉంటుంది. అందులో మరి మన లెజెండరీ లిరిసిస్ట్లు కనిపించడం అనేది ఇంకా ఆ సినిమాకి హైలైట్ అనమాట. వాళ్ళిద్దరి మధ్య ఒక సీన్ ఉంటుంది, కవిత్వం చెప్తారండి, చాలా అద్భుతంగా ఉంటుంది. వీకెండ్లో వీలైతే చూసేయండి. అండ్ మీకోసం వచ్చేస్తుంది మరో పాట, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారం అవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ యోర్ ఆర్జే స్వాతితో. మామూలుగా నేను క్వశ్చన్ అడిగి మీకు నేను ఒక పాట ప్లే చేసి ఆ 5 నిమిషాల టైం ఇస్తే టెక్టకా ఆన్సర్ చెప్తారు కదా, ఇప్పుడు అలా కాదు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మరి ఆ క్వశ్చన్కి ఇమీడియట్గా నాకు ఆన్సర్ పంపించాలి, ఓకేనా? ఒక గంటకు ఎన్ని నిమిషాలు అంటే అది కాదు క్వశ్చన్, ఒక గంటకు ఎన్ని నిమిషాలు అంటే టక్కున చెప్పేస్తాం, ఎన్ని 60 నిమిషాలు కదా. మరి ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మరి రెడీగా ఉండండి, నేను అడగగానే ఆన్సర్ పంపించేసాలి, దెర్ ఈజ్ నో గ్యాప్ అనమాట, మీకు అస్సలు టైం ఇవ్వను. అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, గంటకి 60 నిమిషాలు కదా, మరి ఒక రోజుకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? ఒక రోజుకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? గెస్ చేసి నాకు ఇమీడియట్గా వాట్సాప్ చేయండి ఆన్ 0402324 0852, 0402324 0852. సో టైం టేకింగ్ కదా, అసలే మొబైల్లో ఏమంటారు మన రేడియో వింటూ ఉంటారు, ఇప్పుడు క్యాల్కులేట్ చేసి చెప్పాలి అని చెప్పేసి. ఓకే, రైట్ ఆన్సర్ వచ్చేసింది ఫ్రమ్ శాంతి రుషిత సుచిత్ర సర్కిల్ నుంచి, అలాగే చేర్ల వెంకటేష్ సుగుణ ఫ్రమ్ గజ్వేల్ నుంచి. మరి వెంటనే ఆన్సర్ పంపించాలి, అలాగైతేనే చదువుతాను. బుధం పోచట్పల్లి నుంచి బొగ మార్కండేయ, అండ్ అలాగే అనిత బి దివాకర్ ఫ్రమ్ ఉమ్మడ, ఏ క్యాల్కులేట్ చేస్తున్నారు కదా ఫాస్ట్ ఫాస్ట్గా, ఐ నో. భాను ఫ్రమ్ మియాపూర్, శంకర్ ఫ్రమ్ భీమ్కల్, బాలకృష్ణ నర్సంపేట్ వరంగల్, టి ప్రియాంజలి ఫ్రమ్ ఆర్మూర్, కాకతీయ పాషా ఫ్రమ్ వరంగల్, ఇంకా ప్రియాంజలి ఫ్రమ్ ఆర్మూర్, అండ్ అలాగే ఎస్ఎన్ రాణిమూర్తి ఫ్రమ్ సూరారం, సిహెచ్ హనుమంతరావు గారు ఫ్రమ్ పాపిరెడ్డి కాలనీ, మేడిపల్లి శ్రీతేజ శ్రీరామ్ పంపించారు, అండ్ ఆల్సో ఫాస్ట్గా దొమ్మకొండ నుంచి విజయ్ కుమార్ గారు, అండ్ అలాగే జయలక్ష్మి గారు ఫ్రమ్ ఖైరతాబాద్, వెంకటేష్ రాంగ్ ఆన్సర్, ఓకే, అమ్మనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ గారు, రాణి సుప్రియ ఫ్రమ్ సూరారం, అండ్ అలాగే గోధుమ కుట్ట గ్రామం నుంచి బండి కృష్ణ గౌడ్ గారు, భద్రాద్రి కొత్తగూడెం నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్, అండ్ అలాగే సుమలత గారు, రంగా ఫ్రమ్ హైదరాబాద్, అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ స్టిల్ ఇంకా టైప్ చేస్తున్నారు, న్యావనంది నుంచి బ్రహ్మయ్యచారి గారు, ఫిరాజ్తిగూడ నుంచి శ్రీనివాస్, భాస్కర్ ఫ్రమ్ పెదన ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య, నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, అండ్ ఆల్సో సైనిక్ పురి నుంచి నాగరాజ్, నవతి బౌరంపేట నుంచి సంతోష్, అండ్ అలాగే సుప్రియ, పంతడి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ మూరిపొలం, ఎల్దుర్తి బొడ్డు శేఖులు గారు ఫ్రమ్ మెదక్, ఆడి సంతోష్ కుమార్ ఫ్రమ్ కాల్టెక్స్, చెడుపు రమాదేవి ఫ్రమ్ గీతానగర్, ఎస్ఆర్ నగర్ నుంచి ఓకే గణేష్ వేదవతి ఫ్రమ్ నిజాంపేట్. ఓకే, సో ఫైనల్లీ చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. ఇదేదో బాగుంది కదా, నేను గ్యాప్ ఇవ్వకుండా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఇలా ఆన్సర్ చెప్పడం. మరి ఇది ఇవాళ షో టైం, మరి ఆన్సర్ నేను చెప్పాలి కదా. 1440 నిమిషాలు ఉంటాయి ఒక రోజుకి.

காலேஜ் மூவினி ஹேமச்சந்திரா ఐదు లగేజ్ శ్వేత పాడిన పాట విన్నారు 221 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. నిజంగా మహిళ అంటే కొన్ని పనులు మాత్రమే చేయగలదు, కొన్ని మాత్రం తనకి సెట్ అవ్వదు ప్లాట్ఫామ్ అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న టెక్ ప్రపంచంలో కావచ్చు, లేకపోతే టెక్నాలజీ ఉన్న కాంపిటీషన్ వరల్డ్లో కావచ్చు, ప్రతి రంగంలో కూడా మహిళ రాణిస్తుంది. అది ఏ పనైనా కానీ ఏమంటారంటే వంటింటి నుంచి మొదలు పెడితే అంతరిక్షం వరకు తనకంటూ ఒక స్పేస్ని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు ఈ తరం జనరేషన్. మరి అలాంటి ఓ అమ్మాయి, ఓ మహిళ, ఓ విమెన్ గురించి మాట్లాడతాను ఇవాళ శక్తిశీలిలో. మరి ఆవిడ్ని ఇన్స్పైర్ చేసిన ఓ సెంటెన్స్ చెప్పనా? నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అంటారు. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన జీవితాన్ని కొనసాగిస్తున్న ఆవిడని ఈ మాటలు చాలా ప్రభావితం చేశాయి. అలా మరి ఆ మాటలకి ఇన్స్పైర్ అయిన ఆవిడ కట్ చేస్తే స్టాండప్ కమెడియన్గా ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంది. మరి ఇంతకీ ఎవరు ఆవిడ తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి.

0: వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రగతి ప్రధాన సాగిపోమని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం మీట్ ద స్టార్ ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: FM 102.8 MHz పై
2: మీట్ ద స్టార్.

0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. సమయం 2 గంటలు దాటి 28 నిమిషాలు కావస్తోంది. మరి నేను చెప్పాను కదా, అంటే ఏ రంగంలో అయినా కూడా మహిళలు ఏమంటారు రాణిస్తున్నారు. అలాంటి ఓ టెకీ అంటే సాఫ్ట్వేర్గా ఫోన్ చేస్తున్న ఒక అమ్మాయి వెరైటీగా ఒక ఏమంటారు కొత్త వృత్తిని అంటే కొత్త ప్రవృత్తిని ఎంచుకుందనమాట. అదేంటి అంటే స్టాండప్ కమెడియన్గా. మామూలుగా అయితే అంటే తను పుట్టి పెరిగిందంతా విజయవాడ, అయితే అక్కడే బీటెక్ చదువుకున్న అమ్మాయి తర్వాత బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేసింది. అలా చేస్తున్న క్రమంలో 2017లో ఒక కామెడీ షోకి వెళ్ళినప్పుడు నేను కూడా ఇలా చేస్తే బాగుండు అని అనిపించింది. మరి అలా అనిపించడానికి కారణం ఏంటి అంటే, మామూలుగా గెట్ టుగెదర్లు పార్టీలు ఇలా ఏమైనా జరిగితే వాళ్ళ అమ్మగారు ఎక్కువగా మైక్ పట్టుకొని మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు టీచర్ అనమాట, ఉపాధ్యాయురాలు. సో అలా ఒక్కసారి మైక్ పట్టుకొని మాట్లాడిందంటే సో నవ్వులు ఎక్కువగా అంట నవ్విచ్చేది, అట్ ద సేమ్ టైం చాలా విషయాలు చెప్పేది, ఇమిటేట్ చేస్తూ చెప్పడం, స్పాంటేనియస్గా జోకులు వేయడం, అది కూడా ఒకరిని ఏమంటారు కించపరచడానికి కాకుండా ఏదో ఒక విషయాలు అంటే చుట్టూ జరుగుతున్న సమాజంలో జరుగుతున్న విషయాలపై నవ్వుతూ నవ్విస్తూనే అవగాహన కల్పించేదట వాళ్ళమ్మ. మరి వాళ్ళ అమ్మని చూసి నేర్చుకున్న ఆ కళ, ఆ ఆర్ట్ ఇప్పుడు తనకి ప్రొఫెషన్గా మారింది. ఆ అమ్మాయి పేరే సుష్మా చిట్టా. మరి ఇప్పుడు స్టాండప్ కమెడియన్గా ఎన్నో స్టేజ్ షోలను అందిస్తూ ఎన్నో విషయాలపై అవగాహన కల్పిస్తున్న సుష్మా చిట్టా గురించి మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా May 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకుంటున్నాం స్టాండప్ కమెడియన్ సుష్మిత, సుష్మా చిట్టా గురించి. మరి తను వాళ్ళ అమ్మను చూసి ఎలాగైనా తను కూడా అలా చేయాలి, మైక్ పట్టుకుని మాట్లాడాలి, అందరినీ నవ్వించాలి అని అనుకున్నారు. అలా 2017లో ఒక కామెడీ షోకి వెళ్ళినప్పుడు తను అనుకుంది. కాకపోతే ఇంకా తర్వాత కోవిడ్, ఇలా చాలా ఏళ్ళు గడిచిపోయాయి. 2022లో ఫస్ట్ టైం వాళ్ళ కంపెనీలో ఒక చిన్న పార్టీ గెట్ టుగెదర్లు, కామన్ కదా కంపెనీస్లో, సో అలా ఏర్పాటు చేసినప్పుడు పాడేవాళ్ళు, డాన్స్ చేసేవాళ్ళు ఉన్నారా, సో వేదిక మొత్తం మీదే అని ఒక చిన్న అనౌన్స్మెంట్ వచ్చింది. అప్పుడే ఆవిడ పాడటం, డాన్స్ చేయడం అందరూ చేస్తారు, కానీ అక్కడ ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని నవ్వించడం అంటే నిజంగా కత్తి మీద సాము లాంటిదే. నేను జోక్స్ చెప్పాలి అనుకుని సరే ఎలాగైనా సరే ఒక్కసారి టెస్ట్ చేసుకుందామని సరే నేను చెప్తాను అనే ధైర్యంతో పేరిచ్చిందట. పేరిచ్చినప్పుడు వాళ్ళు అక్కడ టైం స్లాట్ అవన్నీ ఉంటాయి కాబట్టి జస్ట్ 10 నిమిషాలు మాత్రమే అని మైక్ ఇచ్చారు. కట్ చేస్తే 45 నిమిషాలు ఆవిడ అలా గలగల మాట్లాడుతుంటే అందరూ నవ్వుతున్న వాళ్లే తప్ప టైం అయిపోయింది ఆపు అనలేదట. ఎందుకంటే ఆ రోజు సుష్మా చెప్పిన పాఠాలన్నీ, ఐ మీన్ జోక్స్ అన్నీ కూడా పేరెంటింగ్ సాధక బాధకాల మీదే ఉన్నాయట. ఎందుకంటే అప్పటికి సుష్మా గారికి 3 ఏళ్ల పాప ఉంది. సో తల్లిగా తన అనుభవాన్ని అండ్ అలాగే ప్రతి ఒక్కరూ ఎలా అంటే పేరెంట్స్ బాధలు చాలా ఉంటాయి కదా, సో అవన్నీ కలిపి ఒక స్క్రిప్ట్గా మార్చుకొని అలా మొత్తానికైతే 10 నిమిషాలు ఇచ్చిన స్లాట్లో 45 నిమిషాలు ఆపకుండా మాట్లాడగలిగింది. అది ఆ రోజు మోగిన చప్పట్లు, ఆ రోజు వచ్చిన కాంప్లిమెంట్సే తర్వాతి కాలంలో తను స్టాండప్ కమెడియన్గా అవ్వాలని తన కోరికను స్ట్రాంగ్ చేశాయన్నమాట. మరి తర్వాత ఏం జరిగింది? ఈరోజు మనం సుష్మా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే ఎవరూ మాట్లాడకూడని అంటే మాట్లాడలేని ఒక విషయం గురించి అద్భుతమైన అంటే ఒక పెద్ద వేదిక మీద అవగాహన కల్పిస్తూనే కామెడీతో అవగాహన కల్పించింది కాబట్టి ఈరోజు మనం సుష్మా చిట్టా గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఏ

నిశ్చయమై మాట్లాడారు, ఏ విషయంలో అవగాహన కల్పించారు తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా 10వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: 2:43 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకుంటున్నాం స్టాండప్ కమెడియన్ సుష్మా చిట్టా గురించి. అయితే ఫస్ట్ టైం తను మైక్ పట్టుకున్నప్పుడు 45 నిమిషాలు ఆపకుండా మాట్లాడగలిగింది. పైగా అందరూ మెచ్చుకున్న వాళ్ళే. ఇక తర్వాత ఏంటంటే అందరికన్నా భిన్నంగా చేయాలి అన్న ఉద్దేశంతో చాలా షోస్ అటెండ్ అయ్యి నేర్చుకుందాము అని అనుకున్నారు. కానీ అక్కడంతా కూడా డార్క్ అండ్ అడల్ట్ కామెడీ కనిపించింది. ఫ్యామిలీ అంతా సరదాగా కూర్చొని నవ్వుకునే ఒక్క షో కూడా కనిపించలేదు. అంతే, దాన్నే ఆధారంగా చేసుకుని అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి, అంటే టీ పెట్టడం దగ్గర నుంచి ట్రాఫిక్ కష్టాలు, ఎండలు, ఎన్ఆర్ఐలు ఇండియాకు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, సో ఇవన్నీ కంటెంట్గా మార్చుకుని దానికి తోడు మ్యూజిక్ని కూడా యాడ్ చేసి, అంటే పాటల లిరిక్స్ని పరిస్థితులకు తగ్గట్టుగా లెక్క దాన్ని ఏమంటారు మార్చేసి రాసి పాడడం మొదలుపెట్టింది. సో అలా 2 సంవత్సరాల క్రితం పీరియడ్ పావర్టీ మీద కామెడీ చేసే ఒక ఛాన్స్ వచ్చింది. ఎంత కష్టమైన టాపిక్ కదా, అది నవ్వుకునేది కాదు అలా అని చెప్పేసి దాని గురించి అందరి దగ్గర మాట్లాడాలి కూడా. మరి అలాంటి ఆ టాపిక్ని తీసుకొని అద్భుతంగా రన్ చేసింది సుష్మా చిట్ట. దానికోసం 3 రోజులు కష్టపడి స్క్రిప్ట్ రాసుకుందట. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అందరూ పెద్ద పెద్ద డెలిగేట్స్ వచ్చారు. అసలు ఇది హిట్ అవుతుందా కాదా అని అనుకుంది. కానీ పరిశుభ్రత, భయం, సాంప్రదాయాల పేరుతో ఈ తలాతోకలేని పద్ధతుల వల్ల ఎవరు ఎలాంటి ఫేస్, అంటే ఐ మీన్ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనే విషయాన్ని అద్భుతంగా అక్కడందరి ముందు ఆవిష్కరించింది. అంటే ప్రతి షోలో చివరిలో, అంటే సుష్మా చిట్టాకి మిగతా స్టాండప్ కమెడియన్స్కి ఉన్న తేడా ఏంటి అంటే, తన ప్రతి షో చివరిలో మహిళల కష్టాలు, అమ్మల బాధ, ఐ మీన్ విమెన్ ఉనికి పట్ల ఏదో ఒక సందేశం ఇస్తుంది సుష్మా. మరిన్ని వివరాలు ఇవాటి తర్వాత తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: 250 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి మీ ఆర్జే స్వాతితో మనం మాట్లాడుకుంటున్నాం. సాఫ్ట్వేర్ గా వర్క్ చేస్తూనే స్టాండప్ కమెడియన్ గాను రాణిస్తున్న సుష్మా చిట్టా గురించి. మొత్తానికైతే పీరియడ్ పావర్టీ మీద అద్భుతమైన షో చేసి ఎంతో గొప్ప అవగాహన కల్పించింది. అయితే ప్రస్తుతం అయితే సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నా కూడా సో పేరెంట్స్ అండ్ అలాగే ఫ్యామిలీ అందిస్తున్న ఎంకరేజ్మెంట్తో చాలా కామెడీ షోస్ తను నిర్వహిస్తున్నారు. 2025లో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీకి సంబంధించి స్త్రీ శక్తి అవార్డు కూడా అందుకుంది సుష్మా చిట్టా. ఇక 2026 మార్చిలో అంటే మొన్నే ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా తీసుకున్నారు. సో ఫైనల్గా స్టాండప్ కామెడీ చేస్తూ తను చేయాలనుకుంటున్న లక్ష్యం ఏంటి అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఫ్యామిలీ అందరూ కలిసి స్టాండప్ కామెడీ షోస్కి వచ్చి నవ్వుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ అయితే ఉంటుంది కదా, మరి ఆ బాధలన్నీ మర్చిపోయి కొన్ని నిమిషాలైనా, ఒకప్పుడు రోజంతా హ్యాపీగా ఉండాలి అని చెప్తూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు కొన్ని నిమిషాలైనా బాధల్ని మర్చిపోయి నవ్వుకోగలిగితే చాలు అనుకునే స్టేజ్కి వచ్చేసాం కాబట్టి అందరినీ నవ్వించాలి అన్న ఉద్దేశం తనదనమాట. సో ఏవో ఏవో ఆలోచిస్తూ భారంగా మనసుతో వచ్చిన వాళ్ళందరినీ హాయిగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళేలా చేయాలి అనుకుంటున్నారు సుష్మా చిట్టా. నిజంగా నిజమే, ఎందుకంటే నవ్వించడం అనేది చాలా అంటే చాలా కష్టం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక బాధతోనూ కష్టాలతోనూ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. బాధలు కష్టాలనే కాదు, పగలు ప్రతీకారాలు కూడా ఉంటాయి, అందులో జలసి ఈగో ఇలాంటివి కూడా ఉంటాయి. సో వాటన్నిటితో ఫైట్ చేస్తూ ఉంటారు వాటన్నిటిని కూడా పక్కకు తోసి నవ్వించాలి అనుకునే ఈ టెక్నిక్కి ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ కూడా చెప్పాలి అనిపిస్తుంది. సో మీరు కూడా ఫంక్షన్స్లలో బాగా నవ్విస్తారా? ఫ్రెండ్స్ అందరూ కలిస్తే మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటారా? అయితే ఆలోచించండి, మరి మీరు కూడా ఇలా నవ్వించగలిగే శక్తి మీలో ఉంటే స్టాండప్ కమెడియన్గా మీరు కూడా కెరీర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఏమంటారు ఆలోచించండి. మరి ఇది ఇవాళ శక్తిశీలి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే స్వాతి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 3 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముంబై నుంచి రిలే వింటారు.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. प्रस्तुत है कार्यक्रम मन चाहे गीत. विविध भारती
2: मन चाहे गीत.
3: मन चाहे गीत.
2: मन चाहे गीत.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయము 5 గంటలు. ఇప్పుడు వినండి అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. మరి కార్యక్రమంలో కోరుతున్న శ్రోతలు, ముందుగా కర్ణాటక రాష్ట్రం నుంచి కోరుతున్న శ్రోతలు చిన్న తిరుపతి, ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత, వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కోరుతున్న సినిమా ఓం నమో వెంకటేశాయ సినిమా నుండి ఇదే పాటను వినిపించమని నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓ స్కాల్ నుండి కోరుతున్న శ్రోతలు నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రాజు, రవి, వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై ఓం నమో వెంకటేశాయ సినిమా నుండి ఈ పాట వినిపిద్దాం.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, గంగారెడ్డి, భూమేశ్వర్, వీరందరి కోరికపై పూజాఫలం సినిమా నుండి ఈ పాట విందాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై అభిరుచి కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి కోరుతున్న శ్రోతలు బిజిలి వెంకటేశం, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్రకుమార్, సాయి ప్రకాష్, విజయకుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రీతిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోరికపై స్వాతిముత్యం సినిమా నుండి ఈ పాట విందాం.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, జైత్యాల జిల్లా వెల్లుల్లి లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, బండి కిషోర్, దాసరి రాజేశ్వర్, లలిత, శ్రీనిధి, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, మహాశ్రీ, బాస నరేందర్, శ్యామల, భారతి, విష్ణు, శోభ, రాజేశ్వర్, రాధ, శ్రీనిధి, గుజ్జేటి ఆనంద్, సరస్వతి, శ్యామ్ వారి మిత్రబృందం, వీరందరి కోరికపై వసంతం సినిమా నుండి ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాఠం కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆర్మూర్ గ్రామం నుండి నేతాజీ, అభి, శకుంతల, దోండి జగదీష్ మరియు కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై శ్రీకృష్ణ సత్య సినిమా నుండి ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా కోరుతున్న శ్రోతలు, వెల్లిట్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, రాజేశ్వర్, శివాజీ, నరసయ్య వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై శుభ సంకల్పం సినిమా నుండి ఈ పాట విందాం.

ఆ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి 5:45 సినీ రంజని కార్యక్రమంలో మరికొన్ని పాటలు విందాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు వినండి లలిత గీతాలు.

0: కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ 26 నుంచి 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన 26 నుంచి 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
6: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
7: ముఖాన 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
8: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

ఆ పాటతో ఈనాటి లలిత గీతాలు సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు వినండి సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా హలో బ్రదర్ సినిమా నుండి ఈ పాట విందాం.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై సినీ రంజని కార్యక్రమం. మరి మరో పాట గులాబీ సినిమా నుండి ఈ పాట విందాం.

0: Fogart, accusing her of indiscipline and anti-doping rule violations. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10 ప్రకటన అనంతరం తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
3: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. రాష్ట్రంలో తమ ప్రభుత్వం హిందూ ముస్లింలను రెండు కళ్లుగా భావిస్తూ మైనారిటీ సంక్షేమానికి కట్టుబడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సుమారు 8,000 కోట్ల రూపాయల విలువగల అభివృద్ది పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు గోన సంచులు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు ఆరోపించారు. జనగణనకు సంబంధించి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పలు అవగాహన ర్యాలీలు నిర్వహించారు. తమ ప్రభుత్వం హిందూ ముస్లింలను రెండు కళ్లుగా భావిస్తూ మైనారిటీల సంక్షేమానికి కట్టుబడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హజ్ యాత్రికుల బస్సును హైదరాబాద్ నాంపల్లి హజ్ హౌస్ నుంచి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ యాత్రికుల విమాన ఇంధన ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. రాష్ట అభివృద్ది కోసం ప్రార్థించాలని ఆయన యాత్రికులను కోరారు. ఓటర్ జాబితాల సవరణ పేరుతో బీజేపీ సాగిస్తున్న కుట్రలు రాష్ట్రంలో సాగనివ్వబోమని స్పష్టం చేశారు. మైనారిటీ సంక్షేమ శాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మైనారిటీ విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటిలో నైపుణ్యాభివృద్ది, కృత్రిమ మేధ బోధనకు ప్రాధాన్యమిస్తూ ఉపాధి అవకాశాలు పెంచాలని సూచించారు. ఇమామ్ల గౌరవ వేతనాలను క్రమం తప్పకుండా విడుదల చేయాలని, కబ్రస్థాన్లకు భూములు కేటాయించాలని చెప్పారు. మూసీ రివర్షన్ ప్రాజెక్టులో భాగంగా అన్ని మతాల ప్రార్థనా మందిరాల నిర్మాణం చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ది చేయవలసి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో ఆయన ఆ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ది కోసం తెలంగాణ రైజింగ్ 2047 మాస్టర్ ప్లాన్ ఆవిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ను సిగ్నల్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని, అండర్ పాస్, సర్ఫేస్ ఎలివేటెడ్ అనే 3 స్థాయిల విధానాన్ని తీసుకురావాలని ఆమె సూచించారు. పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు బహుళార్థ పార్కింగ్ విధానాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్లో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ఆర్టీసీలు, ఈవీ బస్సులు ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. స్థాయి సంఘం చైర్మన్ మాగుంట శ్రీనివాసరెడ్డి, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కేంద్ర రాష్ట ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ లో పర్యటిస్తారు. నరేంద్ర మోదీ 3వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా రాష్ట్రానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి తమ పర్యటనలో భాగంగా సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. జహీరాబాద్ స్మార్ట్ సిటీ, జాతీయ రహదారి పనులు, IOC టెర్మినల్ వంటి కీలక ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్ చుట్టూ ఈ రాత్రి 12 గంటల నుంచి నో ఫ్లై జోన్ గా ప్రకటించినట్లు పోలీస్ కమిషనర్ సుమతి చెప్పారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులకు హైదరాబాద్ ప్రవేశంలోనే పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో రైతులు తమ ధాన్యం తూకం వేసుకునేందుకు లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందని, మొక్కల కొనుగోళ్లకు ప్రభుత్వం కనీసం గోనె సంచులు సరఫరా చేయడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి మత రాజకీయాలు తెలుసు తప్ప ప్రజల, రైతు సంక్షేమంపై ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీలో త్వరలో కొత్త కమిటీలు ఏర్పాటు చేసి యువతకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా నజరుల్ నగర్ లో లోవర్ డ్యాం మరమ్మతు

0: ప్రాజెక్టులకు ఎమ్మెల్యే కోటా నిధుల నుంచి 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు శాసనసభ్యుడు పాల్వాయి హరీష్ బాబు చెప్పారు. గ్రామంలో ఈరోజు జరిగిన రైతు వారోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, నిధులు మంజూరు చేసే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య, కరీంనగర్లో పట్టపగలు దోపిడీ వంటి సంఘటన ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఆరోపించారు. నేరస్తులను పట్టుకోవడంలో విఫలమైన ప్రభుత్వం తమ పార్టీ సామాజిక మాధ్యమాల ఇన్ఛార్జ్ కృషాంక్ వంటి వారిపై అక్రమ కేసులు పెడుతోందని ఆయన విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ది పనులను వేగవంతం చేయాలని, పరిశ్రమల స్థాపనకు విలుగా మౌలిక సదుపాయాలు సిద్దం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. నిమ్స్ పరిధిలోని సేకరించిన భూముల ప్రస్తుత స్థితి, భూముల అభివృద్ది తదితర అంశాలపై ఉన్నత స్థాయి అధికారులతో ఆయన ఈరోజు సమీక్షించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, టీజీఐఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్టంలో ఎల్లుండి నుంచి నిర్వహించే జనగణన ప్రక్రియకు సంబంధించి ప్రజలకు అవగాహన కలిగించేందుకు అధికారులు సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. జనగణనలో పాల్గొనడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులపై అవగాహన ఏర్పడుతుందని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ చెప్పారు. సంబంధిత సిబ్బంది ఇంటింటికి వచ్చి సేకరించే సమాచారంలో భాగంగా మొత్తం 34 ప్రశ్నలుంటాయని, ప్రజలిచ్చే సమాచారం గోప్యంగా ఉంటుందని స్నేహ శబరీష్ విలేకరుల సమావేశంలో చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి నుంచి బతుకమ్మ ఘాట్ వరకు ఈరోజు నిర్వహించిన మ్యారథాన్ను జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరిమా అగర్వాల్ ప్రారంభించారు. సమగ్రమైన ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని, ఈ ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు.
1: డిజిటల్ రూపంలో చేస్తున్న బెస్ట్ సెన్సస్, ఈసారి మొదటిసారి కంప్లీట్ గా ప్రాసెస్ ఒక యాప్ ద్వారా ఫోన్ లోనే చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం సెన్సస్ లో ఒక కొత్త ఇనిషియేటివ్ పెట్టడం జరిగింది, అంటే సెల్ఫ్ ఇన్ఫర్మేషన్. మన దగ్గర ఉన్న ప్రతి ఒక రెసిడెంట్ మన జనగణ వాళ్ళు వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకి నిమోడం ఉండాలి అనే నేను కోరుతున్నాను.
0: వరంగల్ జిల్లాలో ఎల్లుండి నుంచి ఇంటింటికి జనగణన ప్రారంభమవుతుందని, ప్రజలు విధిగా తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఈరోజు వరంగల్లో జరిగిన అవగాహన సమావేశంలో తెలియజేశారు. మెదక్ జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో జాప్యానికి కారణం ఏమిటని శాసనసభ్యుడు మైనంపల్లి రోహిత్రావు అధికారులను ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేయాలంటే రైతులు ధర్నాలకు దిగడం శోచనీయమని ఆయన అన్నారు. దానికి అదనపు కలెక్టర్ నగేష్ స్పందిస్తూ 4-5 రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను ముమ్మరం చేస్తామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ధాన్యాన్ని సకాలంలో తూకం వేసేందుకు సరిపడా హమాలీలను నియమించుకోవాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అభిలాష్ అభినవ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. ఈ నెల 22-25 తేదీల్లో ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. ఈ నెల 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల కోసం జనగామ జిల్లాలో 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలియజేశారు. నల్గొండ నగరపాలక సంస్థ పరిధిలో ఇంటి నంబర్లు సరైన లింక్ డాక్యుమెంట్ లేని ఇళ్ల సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. నగరం పరిధిలో సుమారు 9645 ఇళ్లకు ఇంటి నంబర్లు, లింక్ డాక్యుమెంట్లు లేక యజమానులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆయన చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఇంటి యజమానులు తమ ఇళ్లలో పనిచేసే సహాయకులు, వంట మనుషులు, భద్రతా సిబ్బంది, డ్రైవర్ల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఒక ప్రకటనలో తెలియజేశారు. విశేషాలు మరొకసారి. రాష్ట్రంలో తమ ప్రభుత్వం హిందూ ముస్లింలను రెండు కళ్లుగా భావిస్తూ మైనారిటీ సంక్షేమానికి కట్టుబడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ పర్యటనలో 8,000 కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు గోనె సంచులు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. జనగణ

0: అందుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అవగాహన ర్యాలీలు జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. శుభేందు అధికారి పశ్చిమ బంగాళస్య ప్రథమ భాజపా ముఖ్యమంత్రి సంజాతః. తేన సహ పంచాన్యైః మంత్రిభిః అపి పదగోపనీయతాయాః శపథం గృహీతం. తమిళనాడురాజ్యే నూతన సర్వకార్యరచనాయై టీవీకె దళేన ప్రమాణితం యత్ తేషాం పార్శ్వే వింశత్యుత్తరశతం విధాయకానాం సమర్థనం వర్తతే. రాష్ట్రీయ విధిక సేవా ప్రాధికరణేన అశేషే హి దేశే వివాదానాం సౌహార్దపూర్ణ రీత్యా నిస్తారణార్థం రాష్ట్రీయ లోక న్యాయాలయస్య ఆయోజనం విహితం. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర ద్విపక్షీయ సహయోగం సుదృఢీకర్తుం త్రినిదాద్ అండ్ టొబాగో దేశస్య ప్రధానమంత్రిణా సహ మేళనం సాధితవాన్. అపి చ క్రికెట్ స్పర్ధా మాలికాయాం అద్య జయపుర నగరే రాజస్థాన్ రాయల్స్ దళం గుజరాత్ టైటన్స్ దళేన సహ క్రీడిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. శుభేందు అధికారి పశ్చిమ బంగాళస్య నూతన ముఖ్యమంత్రిత్వేన శపథం గృహీతవాన్. ఇత్థం పశ్చిమ బంగాల రాజ్యే ప్రథమం తావత్ భాజపా దళస్య ప్రశాసనం సంఘటితం జాతం. అవధేయం యత్ భాజపా దళం విధానసభా నిర్వాచనేషు ఐతిహాసికం జయం సమర్జ్య తృణమూల కాంగ్రెస్ దళస్య పంచదశ వర్షాత్మకస్య శాసనస్య అంతం కృతవత్. కోలకాతా నగరస్య బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఇతి స్థలే రాజ్యపాలః ఆర్ ఎన్ రవిః శ్రీ శుభేందు అధికారిణం పదగోపనీయతాయై ప్రతిశ్రావితవాన్. తేన సహ పంచాన్యైః మంత్రిభిః అపి పదగోపనీయతాయాః శపథం గృహీతం.
2: आज का दिन बहुत महत्वपूर्ण है देश के लिए, बंगाल के लिए. इसलिए प्रधानमंत्री का इच्छा था नया सरकार रविंद्र जयंती का दिन अपना कार्यकाल शुरू करे. इसलिए हम लोग प्रधानमंत्री जी का नेतृत्व में गोभी गुरु को प्रणाम करते हुए आज संविधान को मानते हुए ओथ टेकिंग किया.
1: తమిళనాడు రాజ్యే నూతన సర్వకార రచనాయై టీవీకె దళేన ప్రమాణితం యత్ తేషాం పార్శ్వే వింశత్యుత్తర శతం విధాయకానాం సమర్థనం వర్తతే. చతుస్త్రింశదధిక ద్విశతం సదస్యానాం విధానసభాయాం బహుమతాయ అష్టాదశోత్తర శతం విధాయకాః ఆవశ్యకాః ఆసన్. చెన్నై నగరె వార్తాహరైః సహ భాషమాణః టీవీకె దళస్య నేతా అధవ అర్జునః అవదత్ యత్ విసికె తథైవ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇత్యుభాభ్యాం దళాభ్యాం తస్మై పక్షాశ్రయం వినా సమర్థనం ప్రదత్తం. అధునా నిర్వాచనె అష్టాధికైకశతం ఆసనాని జిత్వా టీవీకె సర్వబృహత్తమ దళత్వేన ఉద్భూతం. యద్యపి దళనేతా సేఫ్ విజయః ద్వయోః క్షేత్రయోః విజయీ జాతః అతః తేన ఏకం స్థానం పరిత్యక్తం భవిష్యతి యేన దళస్య సంఖ్యా సప్తదధికైకశతం భవిష్యతి. తథాపి కాంగ్రెస్ దళస్య పంచ విధాయకాః సిపిఐ సిపిఐఎం విసికె తథా ఐయుఎంఎల్ ఇత్యతేషాం ప్రత్యేకం ద్వౌ ద్వౌ విధాయకౌ చ మిలిత్వా సహాయక దళానాం కులసంఖ్యా త్రయోదశ వర్తతే యేన బహుమతస్య మార్గః ప్రశస్తో జాతః. రాష్ట్రీయ విధిక సేవా ప్రాధికరణం అద్య సంపూర్ణ దేశే ఐషమః ద్వితీయ రాష్ట్రీయ లోక న్యాయాలయస్య ఆయోజనం విదధాతి. ప్రాధికరణస్య సదస్య సచివః సంజీవ పాండేయః ఆకాశవాణిం విజ్ఞాపయత్ యత్ లోక న్యాయాలయ సహమతేః యోగ్యేషు ఆపరాధిక ప్రకరణేషు వాదశ్రవణం విధీయతే. అస్య ఆయోజనస్య ఉద్దేశ్యం న్యాయాలయేషు లంబిత ప్రకరణానాం సహమత్యానుసారం నిస్తారణం ఇతి వర్తతే. శ్రీపాండేయః అవోచత్ యత్ త్రయోవింశత్యధిక ద్విసహస్రతమాబ్దాత్ పంచవింశత్యధిక ద్విసహస్రతమాబ్దం యావత్ ద్వాదశ రాష్ట్రీయ లోక న్యాయాలయానాం ఆయోజనం విధాయ షడ్వింశతిః కోటి ప్రకరణానాం సమాధానం అభవత్.
3: आज राष्ट्रीय लोक अदालत का आयोजन पूरे देश में एक ही समय पे किया जा रहा है. इसका मुख्य उद्देश्य है कि न्यायालय में लंबित मामलों का बोझ कम किया जाए तथा जो मामले जो विवाद न्यायालय में और प्री लिटिगेशन स्टेज पे लंबित हैं उनको समझौते के आधार पर निस्तारित किया जाए.

తలతును శ్రీగణనాథుని తలతును గురు బ్రహ్మ విష్ణు వృద్ధున నిన్న తలతును శ్రీ జగదాంబను తలతును ఏ తిరు ఋషులు తలసి భజించే

0: శక్తి.
1: సర్వకాలమునకు సర్వవస్తులకైనా కాని కాపాడే దానను
0: దానవు
1: నా యొక్క నామకరణమైనా కాని పార్వతి.
0: పార్వతి దేవి నామకరణమమ్మా.
1: సరే
0: సరే ఇంకా ఏది విధమో చెప్పండి తల్లి.
1: మనమున ఒక చిన్న ఆలోచన కనదు. ఏమిటనగా హరిహరాదులకైనా కాని
0: కాని
1: జనన మరణములు లేవు. మరి అదే ప్రకారముగా మనకు కూడా జనన మరణములు లేకపోవడానికి కారణమేమిటో తెలుసుకొని నా యొక్క భర్తలు అడుగుదాము. వెళ్దాం పదండి.
0: సరేనమ్మా వెళ్దాం పదండు.
2: ఓయి నందీశ్వర హరుడను పార్వతి.

0: స్వామి మహాప్రభు,
1: ఈ భక్త జనావళిని రక్షించే భగవంతుడను,
0: భగవంతుడవు
1: దక్షుని అల్లుడను,
0: అల్లుడవు
1: పార్వతి మనోహరుండను, గంగను తలదాల్చిన దయామయుండను, నా నామకరణము శివశంకరుడు అంటారు.
0: శివశంకరుని నామకరణము?
1: అవును.
0: సరే ఇంకా ఏది విధంగా చెప్పండి స్వామి.
1: సరే, నా భార్య వచ్చే సమయం అయ్యాదో.
0: సరే స్వామి, ఇక వస్తున్నారు.
2: నీకైనా ఇదే నమ శుభాంజలు స్వామి.
1: సార్వాణి చల్లగా వర్దిల్లండి. అమ్మా, నీవు వచ్చినటువంటి విషయార్థం ఏమిటి? సుందర

0: దేవి కాత్యాయని
1: రాణీశ్వరా పెడవల్లబా
0: గౌరీ దేవి దేవి పార్వతి
2: స్వామి
0: సుందర పాటుగా నా వద్దకి ఏదించినావు కారణం ఏమో విన్నవించండి చెలీమని
1: ఆ ప్రకారమా
0: అవును
2: సుందరారు

0: నా సందేహము కలదు స్వామి, నాపైన దయ ఉంచి నాకైనా చిన్న మార్గము చెప్పండి.
1: ఆ సందేహము ఏమిటో విన్నవించినా నీకు మార్గము విన్నవించదను.
0: ఆ ప్రకారమా?
1: అవును
0: స్వామి. మీ హరిహరాదులకైనా జనన మరణములు లేవు, కాబట్టి అటువంటి మాటను నాకు తెలపండి స్వామి.
1: ఓహో అలాగనా?
0: అవును.

0: శార్వాణి. నీవు కోరే కోరిక చిన్నది కాదు దేవి పార్వతి. జనన మరణంబులు సమంజసమే కదా. పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి జన్మము తప్పదు. కనుక కోరరాని కోరిక కోరుచున్నావు, ఏమైనా శ్రీహరి కడకు వెళ్ళి నీ సందేహము తెలుపుడు, అతడే నీ కోరిక తీర్చగలడు.
1: ఆ ప్రకారమా స్వామి?
0: అవునమ్మా.
1: శాంతమూర్తి.

0: స్వామి పరమేశ్వర ప్రణనాయక నీవు చెప్పిన విధముగా మా అన్నయ్య శ్రీ మహావిష్ణు వద్దకు వెళ్ళి నా సందేహము నివృత్తి చేసుకుంటాను.
1: సరే చెలియా, వెళ్ళి రండు. ఇదే నా యొక్క ఆశీర్వాదం.
0: సరే స్వామి.

0: స్వామి మహాప్రభు.
1: దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అవతారకునయి లక్ష్మీదేవి మనోహరునయి నా యొక్క నామదేహమైన శ్రీహరి అంటారు.
0: శ్రీహరిని నామదేహము
1: ఏమి ఏమిటో నా సోదరియగు పార్వతి నా కడకు వచ్చుచున్నది కదా
0: అన్నయ్యా.
1: తల్లి క్షేమమేనా?
0: అంతా క్షేమమే అన్నయ్యా.
1: చల్లగా వర్దిల్లుము.
0: నీ యొక్క పాదాలకి ఇదే నమస్కారములు అన్నయ్యా.
1: చల్లగా వర్దిల్లుము. కానీ మరి ఎందు కొరకై వచ్చావు? నీ ఎదలో ఏమో సంశయము తోచుకొని వచ్చావు తల్లి, ఏమి కారణము
0: అన్నయ్య?

0: అమ్మా తల్లి ఏమిటి నువ్వు కోరిక ఏమిటమ్మా?
1: మీ హరిహరాదులకైనా కానీ జనన మరణములు లేవు. అదే విధముగా మాకు కూడా జనన మరణములు లేకుండగా ఉండటానికి మాకు చిన్న ఆలోచన చెప్పండి అన్నయ్యా.
0: తల్లి ఏమిటమ్మా నీ కోరికకు ఆ కారణమేమిటి?

0: నీవైనా మృత్యుంజయ మంత్రాన్ని కోరుచున్నావే, కోరరాని కోరిగా కోరుచున్నావు, అది సాధ్యమా తల్లి? నీవైనా ఓకే పట్టుపట్టకుండగా ఆ మంత్రమునికు వద్దు తల్లి, నా మాట వినండి.
1: అన్నయ్యా చిన్న మాట అన్నయ్యా.
0: ఏమిటి?

0: ఆత్మముల సాక్షిగా మీరు చెప్పిన విధముగా ఏ రీతి చెప్తారో ఆ రీతిగా తూచా తప్పకుండా నేను ఆ కార్యాన్ని నిర్వర్తిస్తానన్నయ్యా, నాకు తెలపండి.
1: అమ్మా, మృత్యువును జయించడానికి ఒకే పట్టుబట్టినావు కనుక నీవు ఏలాగూ ఆ మంత్రాన్ని కోరుచున్నావో ఆ మంత్రాన్ని జపిస్తాను, నీవైనా జపించండి. సరేనా?
0: సరే.

0: జయించడానికి నీవైనా ఒక పటుపటావు. కనుక ఒక దినానికి ఒక లక్ష మార్లు నారాయణ అష్టాక్షరి మంత్రము నీవు జపించినా నీవు మృత్యువును జయించగలవు. తల్లి, మృత్యువును జయించడానికి నన్ను అనుసరించావు కనుక ఏగ్రకతలో రాలవై నియమ నిష్ఠల చేత అష్టాక్షరి మంత్రమును జపించిన నీవు మృత్యువును జయింపగలవు. వెళ్ళిరా తల్లి.
1: సరే అన్నయ్యా.
0: ఆ మంత్రమును చెప్తాను, నీవు నా దరికి రండు.
1: సరే అన్నయ్యా.
0: నీ కర్ణములో చెప్తాను.
1: సరే సరే సరే.
0: ఓ

0: ఈ మంత్రాన్ని నియమ నిష్ఠల చేత నీవు తలపిన నీకు శుభంభవును కాక తల్లి, వెళ్ళి రండు.
1: సరే అన్నయ్య, సరే. మా అన్నయ్య అయినా కాని నాకు ఈ యొక్క జపాన్ని నా చెవిలో చెప్పినాడు. నేను జపానికి వెళ్ళేదే గాక. దివ్యజ్ఞ.

0: మనకైనా మనకైనా ఇక్కడ
1: బగబగా మన పెయ్యల్లా మంటలు లేస్తున్నావి. కనుక ఈ అపచారం ఏమిటి? ఈ మంత్ర జపం ఎవరు చేస్తున్నారు? ఆహా, ఈ అగ్ని జ్వాలలకు తాళలేకుంటున్నామే. జలములు చూడండి. ఓహో, ఇక్కడ మన అనురంతలో ఈ కోనేరు ఉన్నదే. ఈ కోనేరులో మనమందరూ ఉషాదమంత కూడి ఈ కోనేరులో దూకుదాం పదండి. నమో నారాయణ.
2: ఏమిటి, నేను జపములో ఉండగా, కోనేరులో నేను జపములా ఉండగా ఈ మునీశ్వరులందరూ వచ్చి నా ప్రక్కలో ఉన్నారు కదా. హా దైవమా, ఏమి చేయాలి? ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలంటే నేను స్త్రీని, వాళ్ళు పురుషులు. ఈ ప్రకారము కాదు, నేను చేసే ఈ యొక్క జపము నిష్ఠగా ఉంటే, ఈ యొక్క అష్టాక్షరి మంత్రము నిజమైతే ఈ మునీశ్వరులందరూ స్త్రీలు కావలేను. ఓం నమో నారాయణాయ.
3: హా దైవమా, ఏమి ఏమి మేమైనా గాని మునీశ్వరులందరమైనా కానీ ఇక్కడ అరసుడిగా మారామే, దీనికి ఉపాయం ఏమిటి?
2: ఏ మునీశ్వరులారా, చింత చెందకండి. మీరైనా మళ్ళీ అదే కోనేరులో దునికినా మీకైనా శాప విమోచనం అవును.
3: సరే అమ్మా, మీ యొక్క చిత్తము.
0: ఓం నమో నారాయణ. ఆహా, ఏమో ఈ ఋషశ్వరులారా,
3: స్వామి
0: మళ్ళీ మనమందరూ పురుషులమయ్యామే. సరే, ఇదే విధంగా వెళ్ళిపోయా.
3: తపస్సు.

0: నామకరమైన కానీ చంద్రుడు. కానీ నేను ఈ వనవింతలు చూడడానికి వచ్చాను. కానీ ఈ వనవింతలు చూసిన ఎడల ఇక్కడ తాటకమనగా కోనేరు ఉన్నాడు. ఈ కోనేటి నగరం నేను దునికి స్నానమాచరించుదనుగాక.
1: సరే స్వామి.
0: ఓం నమో నారాయణాయ.
2: ఆహా దైవమా, ఏమి వ్యాట మార్గమునకు ఈ తాటకములో స్నానము చేయగానే నా మగ రూపము వదలి స్త్రీ రూపము వచ్చాను కదా. హా దైవమా, నాకు దిక్కు ఎవరు? హా శ్రీమన్నారాయణ.

0: ఆపత్కాల బంధవ అపనరక్షక దీనదయాల.
1: ఏ శ్రీహరి, ఏమిటి ఈ కోనేరులో దూకగానే శ్రీరూపమెత్తుతిని కదా, ఈ విరహతాపానికి తాలకున్నాను. బావా, నీవు నన్ను కరుణించి కటాక్షించు తండ్రి.
2: ఆహా, ఏమి ఇక్కడ మా భావమరిది మరది చంద్రుడైనా నన్ను వేడుకుంటున్నాడే. ఆ జలదిలో దూకి స్త్రీరూపం పెతి ఇక నన్ను అనుసరించడానికి కోరుచున్నాడు. సరేనే, వెళ్ళలేగాక. అమ్మా,
0: బాబా ఇదే వందనములు.
2: ఏమిటి, ఏనాడు లేనిది నన్ను నీవైనా వేడుకుంటున్నావు ఎందులకని?
0: ఈ కోనేరులో దూకగానే స్త్రీరూపమైనా గాని దాల్చాను, ఆ మారుబారికి తాళకున్నాను. నీవు నన్ను కరుణించి నన్ను ప్రేమించినా నేను కృతార్థురాలను అవుతాను బావాజా.
2: ఓహో, ఆ విధమా?
0: అవును.
2: ఆ మాట తగు తల్లి, వలదు వలదు.
0: హరేనా.

0: ఏమిటి
1: ఈ శ్రీరూపమెత్తినంతలో మారుబారికి తాళకున్నాను, నా పైన దయను చూపి నా ప్రేమ తీర్చండి.
0: అరే నా క్షిపారాత్రులను

0: ఏమిటి? కోరరాని కోరిక కోరుచున్నావు కనుక నీవు ఈ మాట తగదు.
1: బావా ఒక చిన్న మాట.
0: ఏమి
1: బావా? నాతో

0: శ్రీహరి.
1: ఏమిటి
0: ఏమిటి అదేమి వాక్కులు? నాతో బుట్టువైన లక్ష్మీదేవియే కదా, నేను మీ బావమరిదినే కదా, షెమిషేమి ఏమిటి? నన్ను కాదనే కన బావా.

0: చంద్ర సరే కానీ నీ మరుని వ్రతాపంపుకు వరవజాలకున్నావు.
1: సరే నీ కోరిక తీర్చడానికి ఇదిగో శృంగార వనములో శయ్యపరిచి ఉన్నాడు. నీ కోరిక తీరుస్తాను, రండి రండి.
2: ఆహా, ఏమిటి ఈ విచిత్రము? హనునందలో నవ గడియలలో చక్కని కుమారుడు జన్మించాడు కనుక మా బావ శ్రీహరితో విన్నవిస్తాను. మురహరి.

0: ఇంద్రాయ మహనీయ గురుత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సమస్త మంగళామి సంతు. అసతో మా సద్గమయ, సమతో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం బాసరా సరస్వతి మాతాకి జయ. బులో శ్రీ మహావిష్ణు రూప మహారాజకి జయ.
1: మీరింతవరకు సత్య హరిశ్చంద్ర జననం బుర్రకథ విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

చౌడు నేలలను సారవంతం చేయడం ఎలా? ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ఈ చౌడు నేలలు ఉన్నటువంటి మన ప్రాంతంలో ముఖ్యంగా ఏ విధంగా దానిని ఈ చౌడును తీసివేసి సారవంతం ఏ విధంగా చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా మనకు అందజేస్తున్నారు. మన రాష్ట్రంలో కొన్ని లక్షల హెక్టార్లలో నేల వ్యవసాయానికి అనుకూలంగా లేదు. వీటిలో పంటలు సరిగా పండకపోవడం, పండవలసినంత పండకపోవడం జరుగుతుంది. రైతులకు సమస్యలను సృష్టించే ఇటు నేలలను సమస్యాత్మక నేలలు అంటారు. అంటే ఈ నేలలు సమస్యలు తీసుకొచ్చి పంట దిగుబడి రాకపోవడం వలన వీటికి సమస్యాత్మక నేలలని తెలియజేస్తున్నారు. ఈ నేలల్లో పంటలు సరిగా పండవని రైతులు వీటిని వదిలేస్తుంటారు. కానీ వీటిని గుర్తించి బాగు చేయడం, సాగు చేయడంలో తగిన మెలకువలు పాటిస్తే నిస్సందేహంగా మంచి దిగుబడులు సాధించుకోవచ్చు. ఈ చౌడు నేలలు ఏర్పడడానికి కారణాలు ఈ విధంగా ఉన్నాయని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు, మురుగునీరు పోగు సౌకర్యం లేని నేలలు, సముద్ర తీర ప్రాంతపు భూములు, తక్కువ లోతులో భూగర్భ జలాలున్న భూములలో సాధారణంగా ఈ చౌడు భూములు ఏర్పడుతుంటాయి. ఇది కాకుండా మనం వ్యవసాయ పద్ధతుల ద్వారా కూడా చౌడు భూములు ఏర్పడతాయి. సేంద్రియ ఎరువులు వాడకుండా రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడటం, నాణ్యత సరిగా లేని నీటిని పెట్టుకోవడం, ఈ విధంగా మనకు ఈ చౌడు నేలలు ఏర్పడడానికి కారణాలు తెలియజేశారు. అయితే పాల చౌడు నేలల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. నేల పై భాగంలో ఎండాకాలంలో తెల్లని ఉప్పు కలిగి ఉంటుంది. కొన్ని రకాల నేలలు గాలిలోని తేమను పీల్చుకొని ఎల్లప్పుడూ తడిగా ఉండే లక్షణం కలిగి ఉంటాయి. కొన్ని చోట్ల భూమి మెత్తటి పొడిగా పొంగి ఉంటుంది. దీనిపై కాలు వేసినప్పుడు నేల కృంగడం కూడా గమనించవచ్చు. లవణాలు తట్టుకునే ఉప్పాకు మొక్కలు ఈ నేలలో పెరిగి ఉంటాయి. వీటి ఆకులు ముదురు ఆకుపచ్చ రంగు కలిగి తాకినప్పుడు మైనం వలే మెత్తని జిగురుగా ఉంటాయి. పైరు వేసినప్పటికీ పొలం మీద మొక్కలు అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. పైరు సరిగా ఎదగదు. పెరుగుదల ఎగుడిజిగుడిగా ఉంటుంది. ఆకులు ముడుచుకొని ఉంటాయి. చివర్లు ఎండి ఉంటాయి. ఈ లక్షణాల ఆధారంగా పాలచౌడు నేలలను గుర్తించవచ్చు. మరి ఈ పాలచౌడు నేలలను ఏ విధంగా మనం సారవంతం చేసుకోవాలి? నాణ్యత గల సాగునీరు కావాలి. మురుగునీరు పోయే సౌకర్యం ఉండాలి. పొలాన్ని చదును చేసి సుమారు 20-25 సెంట్ల మడులుగా విభజించి గట్లు వేయాలి. మొదటిసారి సుమారు 9 అంగుళాల నీరు పెట్టి బాగా దమ్ము చేసి రోజంతా తీరనిచ్చి మరుసటి రోజు మురుగు కాలువ ద్వారా నీటిని పారదోయాలి. రెండవసారి 4-5 అంగుళాల నీరు సరిపోతుంది. పొలాన్ని దమ్ము చేసి తర్వాత రోజు తీసివేయాలి. ఈ విధంగా 4-5 సార్లు చేస్తే లవణ పరిమాణం తగ్గిపోతుంది. నేల సాధారణ స్థితికి వస్తుంది. సాగునీటిని నేరుగా మడిలోకి వచ్చే విధంగా, మురుగునీరు బయటకు వెళ్లే విధంగాను వేరువేరు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక మడిలోని నీరు మరొక మడిలోకి పారించరాదు. మురుగు కాలువలు కనీసం 18 అంగుళాల లోతు ఉండాలి. మురుగునీరు తీసివేయడంలో అత్యంత జాగ్రత్త వహించాలి. ఇక ఈ నేలను ఏ విధంగా సాగు చేసుకోవాలంటే, బాగు చేసిన పొలంలో సేంద్రియ ఎరువులు అధికంగా వాడాలి. జీలుగ వంటి పచ్చి రొట్టె పైర్లు వేసి భూమిలో కలియదున్నాలి. 2 వారాల వరకు మురగనిచ్చి నీటిని తీసివేసి కొత్త నీరు పెట్టి వరిని మొదట పంటగా వేయాలి. సాధారణంగా వేసే ఎరువుల కన్నా 20% అధికంగా వేయాలి. ఎకరాకి 20 కిలోల జింక్ సల్ఫేట్ చివరి దుక్కిలో కానీ నాటడానికి ముందు కానీ వేయాలి. సూక్ష్మ పోషకాల లోపాలు పైరుపై ఎప్పటికప్పుడు గమనించి సవరించాలి. యూరియా, అమోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, డిఏపి, ఎన్పికే కాంప్లెక్స్ ఎరువులు వేయొచ్చు. అమోనియం క్లోరైడ్, మ్యూరేట్ ఆఫ్ పొటాస్ వేయకూడదు. ఇక కారు చౌడు అధిక క్షార నేలలు గుర్తించడం ఎలా? నేల ఎండినప్పుడు గుణపం వేసినా దిగబడనంత గట్టిగా ఎండబారి రాయవలే ఉంటాయి. తగినంత నీరు తేమ ఉన్నప్పుడు మెత్తటి చిక్కటి బురద తయారవుతుంది. కాలు పెడితే దిగుబడి పోతుంది. నీరు ఎప్పుడూ తేరుకోదు, మడ్డిగా ఉంటుంది. రోజుల తరబడి నీరు ఇంకదు. గాలి నీరు చొరబడే శక్తి తక్కువగా ఉంటుంది. నేల యొక్క భౌతిక లక్షణాలు క్షీణించి ఉంటాయి. నేలలో

సేంద్రియ పదార్థం హ్యూమస్ కలిగి చౌడు కారణంగా కారు చౌడు నేలలకు అందులో నిలబడిన నీటికి ఒక విధమైన నల్లని రంగు వస్తుంది. ఈ నేలల్లో సాధారణంగా మొక్క మలవదు. మలచినా అక్కడక్కడ మాత్రమే ఉండి తగినంత ఎదుగుదల కనిపించదు. ఇట్టి భూముల్లో సోడియం ఇయాన్ మార్పిడి శాతం 15 కన్నా మించి ఉంటుంది. ఈ స్థితి 8.5 కన్నా ఎక్కువ ఉదజని సూచిక గల ఎర్ర నేలల్లోనూ, 9 కన్నా అధికంగా గల నల్ల నేలలోనూ కనిపిస్తుంది. నీటిలో కరిగే లవణాలు మాత్రం తక్కువ స్థాయిలో సామాన్య స్థితిలో ఉంటాయి. కారు చౌడు లక్షణాల ఫలితంగా మొక్క తీసుకోవలసిన పోషక సమతుల్యత దెబ్బతింటుంది. అవసరమైన కొన్ని పోషకాలు అందుబాటు కాకపోవటం, అవసరం లేని కొన్ని పోషకాలు అధికంగా అందుబాటులోకి వచ్చి మొక్కకు హాని కలిగించడం జరుగుతుంది. నేల భౌతిక లక్షణాలు, ముఖ్యంగా నేల నిర్మాణం క్షీణించి ప్రతికూలంగా మారుతుంది. అనుకూలమైన నేల నిర్మాణం ప్రత్యేకించి మెట్ట ఆరుతడి పైరులో అధిక ప్రాముఖ్యం వహిస్తుంది. అధిక దిగుబడి సాధించడంలో కీలక స్వభావం చూపుతుంది. మరి ఇటువంటి నేలను ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి, ఏ విధంగా సారవంతమైన నేలలను తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా అందిస్తున్నారు. ఈ 2 దశలుగా ఉంటుందని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. మార్పిడి అయ్యే సోడియంను నీటిలో కరిగే లవణాలుగా మార్చడం, కరిగిన లవణాలను మురుగునీటి ద్వారా బయటకు పంపడం, కారు చౌడు నీళ్ళల్లో సోడియం శాతం 15 కన్నా తక్కువ స్థాయికి తీసుకురావడం, ఉదజని సూచికను అనుకూలమైన స్థాయికి తగ్గించడం ముఖ్యమైన అంశాలు. ఈ విధంగా తీసుకురావడానికి అవసరమైన సవరణ పదార్థాలను సాయిల్ అమెండ్మెంట్స్ అంటారు, నేలకు వేయాలి. జిప్సం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, అల్యూమినియం సల్ఫేట్, గంధకం, కాల్షియం క్లోరైడ్ మొదలైన రసాయనాలను సవరణ పదార్థాలుగా వాడొచ్చు. అయితే వీటిలో ముఖ్యమైనవి చౌకగా లభించేవి, బాగా అందుబాటులో ఉండేది జిప్సం అంటే కాల్షియం సల్ఫేట్ అనే రసాయన పదార్థం. ఇందులో 24% కాల్షియం, 18% గంధకం ఉంది. నేలలో మార్పిడి అయ్యే సోడియం శాతాన్ని తగ్గించడానికి, కాల్షియం ఉదజని సూచికను తగ్గించడానికి గంధకం ఉపయోగపడుతుంది. కారు చౌడు నేలలు బాగు చేయడానికి తగినంత నీటి వసతి, మురుగునీరు సౌకర్యంతో పాటు జిప్సం అందుబాటులో ఉండాలి. ఎకరానికి వేయాల్సిన జిప్సం పరిమాణం నేల క్షారత తీవ్రతపై, అనగా మార్పిడి చెందే సోడియం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. దీనిని ప్రయోగశాలలో పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. నేలను బాగా చదును చేసి సుమారు 20-25 సెంట్లు మడులుగా విభజించి సరైన గట్లు వేసుకోవాలి. బాగా పొడి చేసిన జిప్సం నేలపై సమానంగా పడేటట్లు చల్లి దున్ని నీరు పెట్టి ఇంకేటట్లు చేయాలి. పూర్తిగా ఇంకిన తర్వాత మరల నీరు పెట్టి ఇంకేటట్లు చేయాలి. మొదట నీరు ఇంకడం నెమ్మదిగా ఉంటుంది. 3-4 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ సమయం పట్టొచ్చు. జిప్సం నీటిలో తక్కువగా నెమ్మదిగా కరిగే స్వభావం కలది కనుక ఆ చర్య కూడా నెమ్మదిగా జరుగుతుంది. భూమిలో వేసిన జిప్సం రసాయన చర్య జరిగే కొద్దీ నీరు త్వరగా ఇంకడం ప్రారంభమవుతుంది. ఈ విధంగా 3-4 సార్లు నీరు పెట్టి ఇంకిన తర్వాత చివరగా నీటిని అధికంగా పెట్టి దమ్ము చేసి తీరనిచ్చి మరునాడు మురుగు కాల్వల ద్వారా నీటిని తీసివేయాలి. ఈ ప్రక్రియలో జిప్సంలోని కాల్షియం నేలలో చొరబడి నేలలో ఉన్న మార్పిడి అయ్యే సోడియం ధాతువు సోడియం సల్ఫేట్గా మార్పు చెందుతుంది. ఇది మురుగునీటి ద్వారా బయటకు పోతుంది. ఫలితంగా మార్పిడి అయ్యే సోడియం శాతం తగ్గుతుంది. దీనితో పాటు ఉదజని సూచిక కూడా తగ్గి నేల సాధారణ స్థితికి వస్తుంది. ఇక నేలను బాగు చేసిన తర్వాత జీలుగను పచ్చిరొట్ట పైరుగా వేసి పూత దశలో నేలలో కలేదున్నాలి. బాగా నీరు పెట్టి 2 వారాలు మురుగనిచ్చి నీటిని తీసివేయాలి. మరల నీరు పెట్టి మొదటిగా వరి నాటాలి. రసాయన ఎరువులు సాధారణంగా వేసే దానికన్నా 25% అధికంగా వేయాలి. ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. పైరుపై ఇతర పోషకాల లోపాలు కనిపిస్తే వాటిని గుర్తించి వెంటనే సవరించుకోవాలి. నారు చిక్కగా నాటి తగిన నిమ్మకలు ఉండేటట్లు చూడాలి. ఈ నేలలో లేత నారు కన్నా ముదురు నారు సులభంగా నిలదొక్కుంటుంది. పొలానికి నీరు పలచగా ఎక్కువసార్లు పెట్టడం మంచిది. సాధారణంగా రసాయన ఎరువులన్నీ వాడవచ్చు. మొదటి వరి పంట వేసిన తర్వాత ఇతర పంటలు వేసుకోవచ్చు. కారు చౌడు తట్టుకునే పైరు ఎన్నుకోవాలి. విత్తన పరిమాణం మామూలుగా వాడేదానికన్నా ఎక్కువ వాడి మొక్కల సంఖ్య తగ్గకుండా చూడాలి. ఇలాంటి మంచి పద్ధతులు పాటించితే చౌడు నేలలను

సాగుకు అనుకూలంగా మార్చుకొని మంచి దిగుబడులు సాధించుకుంటారని మన వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ విధంగా మన రైతు సోదరులకు అందించారు.

0: అంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:01:30. ప్రసార వివరాలు.

ఈ సాయంత్రం మరియు రేపటి ప్రభాత ప్రసారంలో ప్రసారమయ్యే కొన్ని ముఖ్యాంశాలు. ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. 7:45 చిత్రసీమ. 8:00 అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:30 లలిత గీతాలు. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. అఖిల భారతీయ రవివాసరీయ సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు. ఇవి ఈ సాయంత్రం ప్రసారాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ప్రసారమయ్యే కొన్ని ముఖ్యాంశాలు. 6:10 భక్తిరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:40 సూక్తి సుధ. 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు.

7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కల్లీలవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రము, ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ది

0: ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు తమకు 120 మంది సభ్యుల మద్దతు లభించిందని టీడీపీ అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్ తెలియజేశారు. అత్యాధునిక అగ్ని క్షిపణిని మన దేశం పరీక్షార్థం విజయవంతంగా ప్రయోగించింది. ఐపీఎల్ క్రికెట్ లో ఇంకొద్దిసేపట్లో జైపూర్ లో ప్రారంభమయ్యే మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి రద్దీని తగ్గించేందుకు 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు, కాజీపేట రైల్ అండర్ పాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులు కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకి చెందినవి. వివిధ సెక్షన్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల రైళ్ల వేగవంతమైన రాకపోకలతో రద్దీ తగ్గుతుంది, సమయ పాలన మెరుగుపడుతుంది. ఈ ప్రాంతంలో సరుకు రవాణాగా కూడా ఊతం లభించనుంది. హైదరాబాద్ బలర్షా విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గించి రైల్ అండర్ పాస్ కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్ లోని పేరడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రేపు ఒకరోజు పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి బెంగళూరు వెడతారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు, వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయం చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్ అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. రేపటి నుంచి 2 రోజుల పాటు గుజరాత్ లో కూడా నరేంద్ర మోదీ పర్యటిస్తారు. తన పర్యటనలో 2 రోజున ఎల్లుండి సోమనాథ్ ఆలయ పునరుద్దరణ 75వ వార్షికోత్సవాన్ని పునరుస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ఈ వేడుకల భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఒక స్మారక స్టాంపును, నాణ్యాన్ని విడుదల చేస్తారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వడోదరా కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేరువేరుగా వసతి సౌకర్యాలతో పాటుగా సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి అనేక సదుపాయాలు ఉన్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సిఏక్యూఎం ఒక ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించింది. ఈ తనిఖీలో ప్రధానంగా రోడ్లపై కనిపిస్తున్న ధూళి స్థాయిని అంచనా వేయడం, నగరంలో రోడ్ల శుభ్రత, ఊడ్చే పనులను సమీక్షించడంపై దృష్టి సారించారు. నోయిడా అథారిటీ పరిధిలోని 46 రోడ్డు మార్గాలను కవర్ చేస్తూ మొత్తం 19 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయని పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలో మెకనైజ్డ్ స్వీపింగ్, నీటిని చల్లడం, పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను సకాలంలో తొలగించడం ద్వారా ధూళి నివారణ చర్యలను ముమ్మరం చేయాలని కమిషన్ సంబంధిత అధికారులను ఆదేశించింది. వాయు కాలుష్యంలో హాట్స్పాట్స్ ను గుర్తించడానికి, స్థానిక కాలుష్యం కారణాలను తగ్గించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీ దేశ రాజధాని ప్రాంతం అంతటా ఆపరేషన్ క్లీనర్ డ్రైవ్లు కొనసాగుతాయని కూడా కమిషన్ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత శుభేందు అధికారి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్ లో వైభవంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు 5 కేబినెట్ మంత్రులకు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব।
0: দিলীপ ঘোষ, অগ্নিমিত্রা পাল, অশোক কীর্তনিয়া, নিশিত প্রামাণিক, সুধীরাম তুডু మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మే 13వ తేదీన విధానసభలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్డీఏ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీజేపీకి చెందిన ఇతర ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకోగా గత 15 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకు పరిమితమైంది. తమిళనాడులో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగవేట్రీ కళగం, 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం అవసరం చేయడానికి అవసరమైన 118 మెజారిటీ మార్కులు చేరుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు తమకు బేషరత్ మద్దతు ప్రకటించాయని టీవీకే తెలియజేసింది. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ టీవీకే నాయకుడు అథవార్జున, విడుదలై చిరుదైగల్ కచ్చి వీసీకే తమ పార్టీకి మద్దతు తెలియజేసిందని, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా విజయ్ నేతృత్వంలోని పార్టీకి మద్దతుంటుందని హామీ ఇచ్చిందని తెలియజేశారు. 2 నియోజకవర్గాల నుంచి గెలుపొందిన విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేయవలసి ఉంటుంది. దానివల్ల టీవీకే బలం 107కి తగ్గుతుంది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఎంఐఆర్వి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ వ్యవస్థ కలిగిన అత్యాధునిక అగ్ని క్షిపణిని పరీక్షార్థం భారత్ నిన్న విజయవంతంగా ప్రయోగించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుదూర భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న వివిధ లక్ష్యాలను ఛేదించేలాగా మల్టిపుల్ పేలోడ్స్తో ఈ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఎంఐఆర్వి సామర్థ్యం కలిగిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, డిఆర్డీఓ, భారత సైన్యం, రక్షణ పరిశ్రమ వర్గాలను అభినందించారు. పాకిస్తాన్ మానవ హక్కుల మండలి ఈరోజు పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపును తీవ్రంగా ఖండించింది. దీన్ని ప్రజలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటర్కు 14.92 రూపాయలు, హైస్పీడ్ డీజిల్ ధరను లీటర్కు 15 రూపాయలు మెరవించిన నేపథ్యంలో ఈ విమర్శలు వెలువడ్డాయి. సవరించిన ధరలు ఇవాటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్కు 415 పాకిస్తాన్ రూపాయలకు చేరగా డీజిల్ ధర కూడా లీటర్కు 415 రూపాయలుగా ఉంది. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రజలకు ఊరట కల్పించాలని మానవ హక్కుల సంస్థ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉన్నత వర్గాలు అనుభవిస్తున్న అనవసరమైన ప్రోత్సాహకాలను తగ్గించాలని కూడా మానవ హక్కుల మండలి డిమాండ్ చేసింది. హంటర్ వైరస్ వ్యాప్తికి గురై కెనరీ ఐలాండ్స్ వైపు వెడుతున్న ఒక క్రూజ్ షిప్ నుంచి 140 మందికి పైగా ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా తరలించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి ఈరోజు స్పెయిన్ చేరుకున్నారు. ప్రయాణికులు, సిబ్బంది, ఆరోగ్య నిపుణులు సురక్షితంగా ఓడదిగేలా పర్యవేక్షించేందుకు తాము స్పెయిన్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి టెనరిఫ్ ద్వీపానికి వెడుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ తెలియజేశారు. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటి వరకు 3 మరణించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. బీజేపీ నాయకుడు శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు తమకు 120 సభ్యుల మద్దతు లభించిందని టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్ తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జైపూర్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 7:15. ఇప్పుడు వినండి కిసాన్ వాణి.

0: ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో పత్తి పంట సాగు గురించి రేంజల్ మండలం కందకుర్తి గ్రామ అభ్యుదయ రైతు రవీంద్రబాబు గారితో పరిచయం, ఇంకా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడికి సూచనలు మున్నగు అంశాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 14,777 రూపాయలు, కనిష్ట ధర 9,019 రూపాయలు, మోడల్ ధర 12,550 రూపాయలు. పసుపు దుంప రకం క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 12,711 రూపాయలు, కనిష్ట ధర 8,006 రూపాయలు, మోడల్ ధర 11,200 రూపాయలు. పసుపు పొడి క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 12,289 రూపాయలు, కనిష్ట ధర 7,095 రూపాయలు, మోడల్ ధర 9,000 రూపాయలు. ఆమ్చూర్ క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 35,000, కనిష్ట ధర 10,200 రూపాయలు, మోడల్ ధర 25,800 రూపాయలు. మొక్కజొన్న హైబ్రిడ్ రకం క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 1,650 రూపాయలు, కనిష్ట ధర 930 రూపాయలు, మోడల్ ధర 1,330 రూపాయలు. కందులు గరిష్ట కనిష్ట ధరలు 6,150 రూపాయలు, మోడల్ ధర కూడా 6,150 రూపాయలు. తెల్ల నువ్వులు క్వింటాలొక్కింటికి 10,900 రూపాయలు గరిష్ట ధర, కనిష్ట ధర 9,870 రూపాయలు, మోడల్ ధర 10,900 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 39 నుండి 42 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 25 నుండి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 58 నుండి 62% మరియు మధ్యాహ్నం 36 నుండి 41% మధ్య ఉండవచ్చు. ఆగ్నేయ దిశ నుండి గాలులు సరాసరి గంటకు 5 నుండి 14 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

0: प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित
1: और 60 वर्ष की आयु से 3000 रुपए मासिक पेंशन होगी सुनिश्चित।
0: 55 रुपए से 200 रुपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान।
1: इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान।
0: सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं
1: और अपना निःशुल्क नामांकन कराएं।
0: प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर।
2: कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
3: अरे सुन तो।
4: मुझे क्या सुनाना चाहते हो? जो सुनाओ मेरी सौतन को।
3: किसको?
4: अरे वही तुम्हारा मोबाइल फोन जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं।
3: अच्छा ये बात है।
4: हाँ क्यों, क्या हुआ, अब बात नहीं होती क्या?
3: अब तो झट से बात हो जाती है।
4: ऐसा क्या?
5: हाँ अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है। और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है। ये देखो आ गया।
4: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म।
3: हाँ।
4: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है।
6: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें। किसानों का दोस्त किसान कॉल सेंटर।
7: किसान वाणी व्यवसाय दारुल कार्यक्रम వింటున్నారు। కార్యక్రమంలో ఇప్పుడు పత్తి పంట సాగు గురించి రేంజల్ మండలం కందకుర్తి గ్రామ అభ్యుదయ రైతు రవీంద్ర బాబు గారితో పరిచయం। రైతు సోదరులకు నమస్కారం। ఇప్పుడు మన ముందు రేంజల్ మండలం కందకుర్తి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు రవీంద్ర బాబు గారు ఉన్నారు। వీరు వివిధ రకాల పంటలు సాగు చేస్తూ వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధిస్తున్నారు। మరి రాబోయే ఖరీఫ్కి వేసవిలో రైతులు ఎలాంటి వ్యవసాయ పనులు చేసుకోవాలి, అలాగే ఖరీఫ్లో ఏ ఏ పంటలు సాగు చేసుకోవచ్చు అనే అంశం గురించి రవీంద్ర బాబు గారిని అడిగి తెలుసుకుందాం। నమస్కారం అండి రవీంద్ర బాబు గారు।
8: నమస్కారం మేడం।
7: రవీంద్ర బాబు గారు, మరి ఖరీఫ్లో కానీ రబీలో కానీ వివిధ రకాల పంటలు సాగు చేస్తూ ఉంటారు కదా, ప్రస్తుతం రబీలో ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారు?
8: రబీలో శనగ, కుసుమ, ఈసారి మొక్కజొన్న కూడా వేసుకున్నాం మేడం। గత సంవత్సరం పొగాకు పంటలో రైతులు చాలా నష్టపోయారు, కనుక ఈసారి పొగాకు పంటను తగ్గించి మొక్కజొన్న దాదాపుగా ఒక 1500 ఎకరాలలో మా శివారులో వేసుకున్నాం మేడం।
7: అయితే రవీంద్ర బాబు గారు, మరి ఈ వేసవిలో రైతులు అంటే రాబోయే ఖరీఫ్కి ఏ విధంగా సమాయత్తం అవ్వాలి, మీరు ఏ ఏ పనులు చేస్తుంటారు ఈ వేసవిలో?
8: ఫస్ట్ భూమికి మాత్రం మనం ప్లో చేసుకోవాలి, లోతైన దుక్కు దున్నుకున్నట్టుకైతే భూమిలో ఉన్నటువంటి క్రిమి కీటకాలు అవన్నీ చనిపోయి మనకు భూమి గుల్లగా అవుతుంది, వర్షాలు పడేసరికి మనకు భూమి రెడీ అయిపోతుంది, అందుకొరకు మనకు లోతైన దుక్కులు వేసుకోవాలి। అసలు సీజన్ వచ్చేసరికి మనకు రసాయనిక ఎరువులు కానివ్వండి, సేంద్రియ ఎరువులు వేసుకున్నట్టు అయితే కూడా భూమికి బాగా బలం వస్తుంది। సీజన్లో మనకు ఎరువుల కొరత ఏర్పడుతుంది, కనుక విత్తనాలు కానీ ఎరువులు కానీ మనం ముందే తెచ్చుకొని ఉంచుకున్నట్టు బాగుంటుంది। కల్తీ విత్తనాలతో రైతులు మోసపోతున్నారు, కనుక మనం నాణ్యమైన బ్రాండెడ్ కంపెనీల విత్తనాలు మాత్రమే తెచ్చుకోవాలి।
7: రవీంద్ర బాబు గారు, మీరు రబీలో శనగ, కుసుమ, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నామని చెప్తున్నారు కదా, మరి ఖరీఫ్లో ఏ పంటలు సాగు చేస్తారు?
8: వర్షాకాలంలో సోయాబీన్, మినుము, పెసర, ప్రత్తి ఈ పంటలు వేసుకుంటాం।
7: అయితే పత్తి పంట సాగు చేస్తున్నామని చెప్తున్నారు కదా, మీ కందకుర్తి గ్రామంలో ఎన్ని ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తున్నారు?
8: మా ప్రతి పంట దాదాపుగా 150 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు మా శివారులో మేము పంట పండిస్తాం। ఇంతకుముందు ప్రతి పంట బాగానే పండించేవాళ్ళు, కాబట్టే ఈ మధ్యన ప్రత్తిని వేరడానికి కూలీల కొరత ఒకటి, మళ్ళీ మార్కెట్ ఇక్కడ లేకపోవడం కానీ మధ్య ధరలకు అమ్ముకోవడం వల్ల మార్కెట్ అక్కడ ఆదిలాబాదు భైంస అక్కడ వెళ్ళి అమ్ముకోవాల్సి ఉంటుంది, కనుక రైతులు ఈ పంట మీద కొంచెం మొగ్గు తగ్గించి వేరే పంటలకు అలవాటు పడుతున్నారు।
7: అంటే పసుపు పంటలో మరి దిగుబడి ఏ విధంగా ఉంటుంది, లాభం ఏ విధంగా ఉంటుంది పంట సాగు చేసినప్పుడు?
8: దిగుబడి బాగానే వస్తుంది, దాదాపుగా అదృష్టవశాత్తు పురుగులు అట్లాంటి ఏవి సోకకుండా మంచి పంట పండించవచ్చు।
7: అయితే మరి ఈ పత్తి పంట సాగు చేసుకునేటప్పుడు భూమిని ఎలా దున్నుకోవాలి? ఇందాక చెప్పారు మీరు వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలని చెప్పారు కదా, మరి భూమిని ఎలా దున్నుకోవాలి, భూమిలో ఏ ఎరువులు వాడాల్సి ఉంటుంది?
8: సేంద్రియ ఎరువులు మాత్రం ఖచ్చితంగా వాడాలి, ఒక ఎకరానికి 4 నుంచి 5 ట్రాక్టర్లు సేంద్రియ ఎరువు వేసుకుంటే పొలానికి బాగా బలంగా ఉంటుంది, పంట కూడా బాగా పండుతుంది। పశువుల పేడతో కూడినటువంటి సేంద్రియ ఎరువు వేసుకుంటే బాగుంటుంది. తొలకరి వర్షం కురవంగానే ఒక్కసారి దున్నుకున్న తర్వాత మనము పత్తి విత్తనాలను విత్తుకోవాలి. ఈ పత్తి విత్తనాలు మొక్కకు మొక్కకు 3-4 ఫీట్ల దూరంగా ఉండేటట్టు సాలుగా విత్తుకోవాలి. నత్రజని, పొటాష్, భాస్వరం ఎరువులు దుక్కిలోనే వేసి కలియదున్నుకోవాలి.
7: రవీంద్రబాబు గారు, మరి మీరు ఈ పత్తి పంటలో నీటి తడులు ఏ విధంగా ఇస్తున్నారు? అంటే వర్షాకాలంలో ఈ పంటను సాగు చేస్తుంటారు కదా, మరి పత్తి విత్తిన తర్వాత ఎన్ని రోజులకు నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది? ఎప్పుడెప్పుడు నీటి తడులు పెడితే ఆరోగ్యవంతమైన పంటను మనం పొందడానికి అవకాశం ఉంటుంది?
8: వర్షాకాలంలో అంటే సెప్టెంబరు నెల వరకు అంతే అవసరం ఉండదు ఈ పంటకు. తర్వాత అక్టోబర్లో అట్లా చలికాలం మొదలవుతుంది కనుక అప్పుడు 20-25 రోజులకు ఒకసారి ఈ పంటకు మనం తడులు ఇచ్చుకోవాలి. ఇది 9 నెలల పంట కనుక వర్షాకాలంలో అయితే నీరు అవసరం ఉండదు, చలికాలంలో తేమతో ఉంటుంది కనుక చలికాలం దాటుతుంది అన్నప్పుడు ఒక 2

0: తడులు అయితే ఈ పంటకు సరిపోతుంది. ఎక్కువ నీరు పెట్టడం వల్ల కూడా మొక్కలు మురిగిపోతాయి, కనుక 2-3 తడులు ఇచ్చుకుంటే సరిపోతుంది.
1: మరి ప్రతి పంటలో కలుపు సమస్య అనేది ఉంటుంది కాబట్టి ఈ పత్తి పంటలో కలుపు వచ్చినప్పుడు దాన్ని మీరు ఎలా నివారిస్తున్నారు?
0: మామూలుగా గడ్డ అయితే మనం దుండాలు కొట్టి ఇది చేయొచ్చు. ఇంకా ఎక్కువ గడ్డి ఒకవేళ మొలిచినట్టుగా అయితే మనుషులతో కూడా తీయించుకోవాలి. ఇక బాగా కలుపు ఉన్నట్టుగా అయితే, గడ్డి ఎక్కువ ఉన్నట్టుగా అయితే పత్తి విత్తే ముందు ఫ్లూక్లోరాలిన్ 45% ఎకరానికి లీటర్ చొప్పున స్ప్రే చేసుకొని మళ్ళీ భూమిలో కలిపి దున్నాలా. అట్లానే పెండి మిథాలిన్ మందును ఎకరానికి 1 లీటర్ నుంచి 1.5 లీటర్ చొప్పున మనం స్ప్రే చేసుకున్నట్టుగైతే ఈ గడ్డిని మనం నివారించుకోవచ్చు.
1: అయితే రవీంద్రబాబు గారు, పత్తి పంటలో ఎక్కువ సూక్ష్మధాతు లోపాలు సంభవిస్తుంటాయని చెప్తుంటారు, ఏ ధాతు లోపాలు ఎక్కువగా మీరు గమనించారు, మరి వాటి నివారణకు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
0: ఈ పంటలో మనకు జింకు లోపము మళ్ళీ బోరాన్ లోపము కనిపిస్తుంది. ఈ ధాతు లోపము మొక్క మధ్య ఆకుల మీద కనబడుతుంది. ఆకులు ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్యన భాగం ఏమో పసుపు పచ్చగా మారుతుంది. కొమ్మ చివర ఆకులు చిన్నవిగా ఉండి ముడతలు పడిపోతాయి. మళ్ళీ సేంద్రియ ఎరువు ఎక్కువైనా కానీ తక్కువైనా కానీ ఈ లోపం మనకు కనిపిస్తుంది. అయితే దీని నివారణ కొరకు సున్నం పాలు మళ్ళీ భాస్వరం ఎక్కువగా ఉన్న నీళ్ళల్లో ఈ లోపం కనబడుతుంది. ఈ జింక్ లోప నివారణకి ఆకిరి దుక్కిలో 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసి బాగా కలియదుంతాం, కనుక ఈ జింక్ లోపాన్ని మేము నివారించుకుంటున్నాం. ఈ బోరాన్ లోపం వచ్చినప్పుడు ఈ మొక్క యొక్క ఆకులు చిన్నగా మారి ముడుచుకుంటాయి. ఆకులు ఒకే రీతిన ఉండక కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా పలచబడిపోయి అక్కడక్కడ రింగు రింగుల మచ్చలు ఏర్పడతాయి. ఈ లోపం బాగా ఉంటే పూత మొగ్గ దశలో ఎండిపోతుంది. ఈ లోపము ఎక్కువైనప్పుడు పూత ఎండిపోతుంది, మళ్ళీ చిన్న చిన్న కాయలు రాలిపోతాయి, మళ్ళీ కాండం మీద పగుళ్ళు ఏర్పడతాయి, కాయలు సరిగ్గా డెవలప్ కావు, పెరగాయి. కనుక ఈ బోరాన్ లోప నివారణ కొరకు 60 నుంచి 90 రోజుల లోపల బోరాక్స్ 2 సార్లు స్ప్రే చేసుకున్నట్టుగైతే దీన్ని మనం నివారించుకోవచ్చు.
1: రవీంద్రబాబు గారు, మరి ఇందాక మీరు ఈ జింక్ అలాగే బోరాన్ లోపం వచ్చినప్పుడు పూత పిందె రాలే అవకాశం ఉంది అని చెప్పారు కదా, మరి పూత పిందె రాలకుండా ఉండడం కోసం ఇంకా మీరు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తారు?
0: ప్రతికూల పరిస్థితులలో ఈ పంటలలో కూడా చాలా మార్పులు జరుగుతాయి. ఈ పంటకు 60 నుంచి 70% పూత రాలిపోతుంది, కాత రాలిపోతుంది. ఈ కాయ తొలిచే పురుగు వలన ఇట్లా 60 నుంచి 70% పంట మళ్ళీ పూత కాత రాలిపోతుంది. కనుక దీని నివారణ కొరకు పోషక పదార్థాలు హార్మోన్లు పిచికారి చేసుకున్నట్టుగైతే మనం కొంత నివారించుకోవచ్చు. అట్లానే నీటి వ్యాజం అన్న వల్ల కూడా చాలా వరకు ఈ పంటకు మనం ఈ పూత కాత రాలడాన్ని మనం నివారించుకోవచ్చు.
1: రవీంద్రబాబు గారు, మరి ఈ పంటను కాయ పిందె రాలకుండా నివారించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియజేశారు, మరి ఈ పంటకు ఏ ఏ పురుగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది, పంటకు ఏ రకమైన నష్టం కలుగుతుంది, దీని నివారణకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
0: సాధారణంగా ప్రతి పంట వేసిన 50 నుంచి 60 రోజుల వరకు రసం పీల్చే పురుగులు, పెనుబంక, పచ్చదోమ, తామర పురుగులు ఆశిస్తాయి. కానీ మారిన సాగు పద్ధతులు వల్ల వాతావరణ పరిస్థితుల వలన పెనుబంక, పచ్చదోమ దాదాపుగా ఈ పంట లాస్ట్ వరకు కూడా పంటకు ఆశించి మనకు నష్టపరుస్తాయి. అట్లానే పైరు పూత పిందె, కాయదశల్లో తెల్లదోమ, పిండి పురుగు, నల్లి, కాయదొలిచే పురుగులు, నల్ల మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగులు ఆశించి ఈ పంటకు బాగా నష్టపరుస్తాయి. ఇందులో మెయిన్గా రసం పీల్చే పురుగులో తెల్లదోమ, ఈ తెల్లదోమ ఎక్కువగా ఆశిస్తుంది. తెల్లదోమ అదుపులో ఉంచుకోవడానికి ట్రెజోఫాస్, ప్రొఫినోఫాస్ వేప నూనె కలిపి స్ప్రే చేసుకోవాలి. ఈ పురుగు తొలి దశలో అక్కడక్కడ కనిపించినప్పుడు పురుగు సోకిన మొక్క భాగాలు కత్తిరించి తగలబెట్టేయాలి. పిండి పురుగు ఆశించినప్పుడు ఎండిపోయిన మొక్కలను వీకేసి కాల్చేయాలి. పిండినల్లి పంట తొలి దశల్లోనే గుర్తించి కాండానికి మందుపూత ద్వారా నివారించుకోవాలా. కాయదొలిచే పురుగు కూడా ఆశిస్తుంది, ఇది ఆశించడం వల్ల 10% పంట నష్టం జరుగుతుంది. కాయతొలిచే పురుగు నివారించాలంటే పంట మార్పిడి పద్ధతి చేపట్టాలి. ఇంకా వేసవి దుక్కులు కూడా లోతుగా వేసుకోవాలి. 25% సేంద్రియ ఎరువులు ఉంటే 75% రసాయనిక ఎరువులను వాడుకోవాలి. ఇట్లా చేసినట్టు అయితే ఈ కాయతొలిచే పురుగును కంప్లీట్గా మనం నివారించుకోవచ్చు. శనగపచ్చ పురుగు

0: ఇందులో మెయిన్గా బూడిద తెగులు ఆశించినప్పుడు ఆకులన్నీ పసుపు రంగులోకి మారి రాలిపోతూ ఉంటాయి. దీని నివారణ కొరకు గంధకాన్ని వాడాలి. గంధకం లేకపోతే కార్బన్డైజాన్ అయినా కానీ వాడుకోవాలి. ఎకరానికి 8 నుంచి 10 కిలోల వరకు ఈ పంటపై చల్లుకోవాలి. ఇంకోటి పండాకు తెగులు. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులు ఫస్ట్ గులాబీ రంగుకు మారి తర్వాత ఎర్రగా మారి ఎండుకపోయి రాలిపోతాయి. 50 నుంచి 60 రోజులలోనే ఈ పండాకు తెగులు ఆశిస్తుంది పంటకు. నత్రజని, పొటాషియం, భాస్వరం ఈ పోషక పదార్థాలు ఈ పంటలో తగ్గినప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది. చలికాలంలో ఎక్కువ మంచు పడ్డప్పుడు కూడా ఈ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. తెగులు నివారణ కొరకు మెగ్నీషియం సల్ఫేట్, యూరియా రెండు కలిపి చల్లుకున్నట్టు అయితే ఈ తెగులను కొంతవరకు మనం నివారించుకోవచ్చు.
1: రవీంద్రబాబు గారు, మరి పత్తి తీసేటప్పుడు రైతులు ఎలాంటి మెలకువలు పాటించే అవకాశం ఉంటుంది?
0: ఈ పత్తిలా పూత దఫాలు దఫాలుగా వస్తుంది కనుక 4-5 సార్లు ఈ పంట తీయవలసి ఉంటుంది. పత్తి బాగా ఎండినప్పుడు మాత్రమే తీయాలి. డిసెంబరు జనవరి నెలల చలికాలం ఉంటుంది కనుక అప్పుడు మంచుతోటి ఉదయం పూట సాయంత్రం పూట తేమతో కూడిన పంట ఉంటుంది కనుక అది పచ్చిగా ఉంటుంది కనుక ఈ డిసెంబరు జనవరి నెలల ఎండపూట మాత్రమే పత్తిని తీయాలి. వేడి ఎక్కువ ఉన్న సమయంలో పత్తి పంట తీస్తే వాటితో పాటు గుళ్ళల వద్ద ఉన్న తొడిమెలు, ఎండిన ఆకులు ఈ పత్తి అంటుకుంటాయి. పత్తి తీయంగానే నీడల మండలేయాల. ఇట్లా చేయడం వలన పత్తి గింజ బాగా గట్టిపడి తేమ తగ్గి శుభ్రంగా ఉంటుంది. పత్తి పంట యొక్క క్వాలిటీ కూడా బాగుంటుంది, మనకు మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది.
1: రవీంద్రబాబు గారు, మరి పత్తి పంట సాగు చేయడానికి ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది, దిగుబడి ఏ విధంగా ఉంటుంది?
0: ఒక ఎకరానికి దాదాపుగా 40-45 వేల ఖర్చు వస్తుంది. ఈ పంటకు ఏ తెగుళ్ళు ఆశించకుండా మంచి వాతావరణంలో పంట బాగా వండితే మనకు 100,000 నుంచి 130,000 వరకు మనకు ఎకరానికి మనం సంపాదించుకోవచ్చు. పంట దిగుబడి బాగా వస్తే మనం దాదాపుగా 12 నుంచి 15 క్వింటాలు ఒక ఎకరానికి పండించుకోవచ్చు. ఈ పంటకు మంచి రేటు ఉన్నట్టుగా అయితే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పంటకు ఇక్కడ మార్కెట్ లేదు కనుక మేము దళారులకే అమ్ముకుంటాము. దానివల్ల కూడా కొంత నష్టం జరుగుతుంది. ఇక మార్కెట్కి వెళ్ళాలంటే అక్కడ భైంసా కానీ ఆదిలాబాద్కి కానీ ఈ పంటను తీసుకువెళ్ళవలసి ఉంటుంది. సన్నకారు చిన్నకారు రైతులకు కొంత నష్టమే కానీ అది ఒకవేళ పెద్ద రైతులు అయితే ఒక 10 నుంచి 15 ఎకరాలకు పండించుకున్నటువంటి రైతు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకొని ఎక్కడి వరకైనా కానీ తీసుకెళ్ళి గవర్నమెంట్ రేట్ ప్రకారంగా అమ్ముకునే అవకాశాలు ఉంటాయి.
1: రవీంద్రబాబు గారు, మరి మీరు ఖరీఫ్లో సాగు చేయబోతున్నటువంటి పత్తి పంట సాగు గురించి చాలా వివరాలు తెలియజేశారు. మరి మీకు ఆకాశవాణి తరఫున, రైతు సోదరుల తరఫున ధన్యవాదాలు.
0: నమస్కారం మేడం.
1: ఇంతవరకు మీరు పత్తి పంట సాగు గురించి రేంజల్ మండలం కందకుర్తి గ్రామ అభ్యుదయ రైతు రవీంద్రబాబు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఎం శశిరేఖ. ఇప్పుడు ఒక జానపద గీతం.

జానపద గీతం విన్నారుగా. ఇప్పుడు వినండి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడికి సూచనలు. రైతులు వివిధ పంటల్లో సరైన యాజమాన్య పద్ధతులను పాటించటం వలన తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందటానికి అవకాశముంటుంది. మొదటిది, నాణ్యమైన విత్తనాన్ని తమంతట తామే ఉత్పత్తి చేసుకోవడం, విత్తన శుద్ధి చేయడం, సేంద్రియ ఎరువుల వాడకం, రసాయనిక ఎరువుల వాడకంలో మెలకువలు పాటించటం, సకాలంలో కలుపు సస్యరక్షణ చర్యలు చేపట్టడం, అపరాల పైర్లను అంతర పంటలుగా సాగు చేయడం, ఎకరాకు సరిపడా మొక్కల సంఖ్యను వేయటం. ప్రతి రైతు తనకు కావలసిన విత్తనాన్ని రకాన్ని 10 లేదా 20 సెంట్ల విస్తీర్ణంలో వేసుకుని పైరు వివిధ దశలలో, ముఖ్యంగా పిలక దశలోనూ, వెన్ను దశలోనూ, ధాన్యం గింజ పాలు పోసుకునే దశలోనూ కేలి మొక్కలను పూర్తిగా తీసేయాలి. ఈ విధంగా విత్తనం ఎవరికి వారే ఉత్పత్తి చేసుకోవడం వల్ల విత్తనంపై ఖర్చును ఎంతో ఆదా చేసిన వారవుతారు. ఇక విత్తన శుద్ధి చేయడం. విత్తనాన్ని తప్పకుండా శుద్ధి చేయడం వల్ల చీడపీడల నుండి మొక్కలను నెల రోజుల పాటు కాపాడుకోవచ్చు. సస్యరక్షణపై ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు. పంటలను సరైన కాలంలో లేదా సీజన్లో సరైన దూరంలో నాటుకోవాలి. తర్వాత చీడపీడల ఉధృతి బాగా తగ్గి పైరుపై ఖర్చులు తగ్గుతాయి. ఇక మూడవది, ఎకరాకు సరిపడా మొక్కల సంఖ్యను వేయటం. వరుసల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం సిఫారసు చేసినట్లుగానే పాటించటం వల్ల అధిక దిగుబడులనివ్వటమే కాకుండా నికరాదాయం ఎక్కువగా వస్తుంది. వరిలో ప్రతి చదరపు మీటరుకు 33 కుదుళ్లు ఉండేటట్లు చూసుకోవాలి. ఇక నాలుగవది, సేంద్రియ ఎరువుల వాడకం. సేంద్రియ ఎరువులు వాడటం వలన భూసారాన్ని పెంచుతాయి, భూభౌతిక లక్షణాలను మెరుగుపరుస్తాయి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి, సూక్ష్మధాతు లోపాలను నివారిస్తాయి. తరువాత వేసే పైర్లకు పోషక పదార్థాలను అందించి పైర్ల దిగుబడులను గణనీయంగా పెంచుతాయి. సేంద్రియ ఎరువులలో కంపోస్ట్, పశువుల ఎరువు, పచ్చిరొట్ట పైర్లు లేదా వేపపిండి, వేపచెక్క వంటి వాటిని రైతు వీలును బట్టి వేసుకోవచ్చు. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా నాణ్యమైన ఉత్పత్తులను పొందవచ్చు. పంటకు సిఫారసు చేసిన ఎరువుల మోతాదు

0: 30% నుండి 90% వరకు సేంద్రీయ ఎరువులు వాడుకుని సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు అవలంబించటం వల్ల రైతులు తక్కువ ఖర్చుతో నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు. ఇక 5వది, రసాయన ఎరువుల వాడకంలో మెలకువలు పాటించటం. పంటకు సిఫారసు చేసిన ఎరువుల మోతాదులో 50% నుండి 70% వరకు రసాయన ఎరువులను ఉపయోగించాలి. కాంప్లెక్స్ ఎరువులు, ఉదాహరణకి డిఏపి 17-17-17 లాంటి ఎరువులను ఎప్పుడూ దుక్కిలోనే వేయాలి, పైపాటుగా వేయకూడదు. పంట మార్పిడి పద్ధతులు అవలంబించినట్లయితే కలుపును నివారించుకోవచ్చు. ఉదాహరణకి జొన్నపైరు నాశించే పొగమల్లే అనే పరాన్న కలుపు మొక్కను పంట మార్పిడి పద్ధతిని అనుసరించి సులభంగా అరికట్టవచ్చు. ఇక 6వది, అపరాల పైర్లను అంతర పంటలుగా సాగు చేయటం. అపరాల పైర్లను అంటే పెసర, మినుము, కంది, అలసంద మొదలగు పప్పుజాతి పైర్లు అంతర పంటలుగాను, ముఖ్య పైర్లు ముందుగాని తర్వాత గాని వీలైనంత వరకు సాగు చేయడం వల్ల అధిక దిగుబడులతో పాటు తోడ్పడవచ్చు. యూరియా వేసినప్పుడు యూరియాకు వేపపిండి, తారు ఉపయోగించి పూత వేసినట్లయితే యూరియా వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. యూరియా నీటిలో తొందరగా కరిగిపోకుండా కొన్నాళ్లపాటు నిల్వ ఉంచి మొక్క అవసరాలకు తగిన సమయంలో అందిస్తుంది. వేపపిండి వలన కొంతవరకు చీడపీడల ఉధృతి కూడా తగ్గుతుంది. పైపాటుగా ఎరువులను వేసే ముందు పొలంలోని నీటిని పూర్తిగా తీసేసి ఆ తర్వాత ఎరువులను వేసి యూరియా, పొటాష్ తిరిగి 2 రోజుల తర్వాత నీరు పెట్టినట్లయితే ఎరువుల వినియోగం బాగా పెరుగుతుంది. ప్రతి 3 పంటలకు ఒకసారి 20 కేజీల జింక్ సల్ఫేట్ ఎకరానికి చివరి దిక్కులో వేయాలి. జింకు లోపం మొక్కలపై కనిపించినట్లయితే 0.2% 2 గ్రాముల జింకు సల్ఫేట్ ను 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రతి 3 సంవత్సరాలకొకసారి భూసార పరీక్షను చేయించుకోవాలి. ఎరువులు వేసిన వెంటనే కలుపు తీయడం చాలా మంచిది. వేసవిలో జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి పైర్లను 40-45 రోజులు పెంచి పూత దశలో భూమిలో కలియదున్నట ఎంతో శ్రేయస్కరం. ఇక 7వది, కలుపు సస్యరక్షణ చర్యలు చేపట్టడం. సకాలంలో విత్తుకున్నట్లయితే మొక్కలు ఏపుగా పెరిగి చీడపీడలను అవలీలగా తట్టుకుంటాయి. వేసవిలో లోతు దుక్కులు దున్నినట్లయితే తప్పనిసరిగా కలుపును కొంతవరకు నివారించుకోవచ్చు. మొదటి దఫ కలుపు తప్పనిసరిగా విత్తనం మొలకెత్తిన 4 రోజులలోపే వేయాలి. ఇప్పుడు చెప్పిన విషయాలను వివిధ ప్రాంతాల రైతులు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఈ సాంకేతిక విషయాలను పరిగణలోకి తీసుకుని తమ పొలాలకు అన్వయించి అనుసంధానం చేసుకుని అధిక దిగుబడులు సాధిస్తూ వ్యవసాయ ఖర్చులు గణనీయంగా తగ్గిస్తారని ఆశిద్దాం. ఇంతవరకు మీరు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడికి సూచనలు విన్నారు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:45. ఇప్పుడు వినండి, కొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతుంది.

ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐ లో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండ్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ నిమి ఆన్లైన్ అడ్మిషన్స్ డాట్ ఇన్ ద్వారా మే 10 తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. మరి కార్యక్రమంలో కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామనంది గ్రామం నుంచి కోరుతున్న శ్రోతలు, శ్రీరామ్, వసంత, భారతి, హనుమాన్లు, హరీష్, అరుణ్, విజయ్, అజయ్ మరియు కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై పాండురంగ మహత్యం సినిమా నుండి ఈ పాట విందాం.

చూపితివట నీ నోటను బాపురే పదునాలుగు భువన భాండముల ఆ రూపము గనిన యశోదకు తాపమునసించి జన్మధన్యతగా చిన్న

శ్రోతలకు గమనిక. ఈ నెల 11వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనీల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: శ్రోతలకు గమనిక, ఈ నెల 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు.
3: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
4: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9440004837.
2: శ్రోతలకు గమనిక, ఈ నెల 11వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బ్లడ్ ప్రెషర్ వల్ల గుండె వ్యాధి గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ కెంచి గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం మోహన్రావుపేట నుండి ఆలగడ్ల రమేష్, వర్షిణి, ప్రియాంక, మహాశ్రీ, వేదాశ్రీ, శాంతాబాయి, ఆలగడ్ల రవి, మానస, సమృద్ధ్, గోదావరి, పూజిత, నవీన్, భాగ్యవీర్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై తోడికోడన్లు సినిమా నుండి ఈ పాట విందాం.

0: శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలకు గమనిక. డాక్టర్, రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టర్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాట మరి కోరుతున్న శ్రోతలు జైత్యాల జిల్లా శివాజీనగర్ నుండి వేముల రాజేశ్వర్, రాధా, వేముల రాజశేఖర్, గౌతమి, వేముల శ్రీనిధి, బండి కిషోర్, మేడిపల్లి గంగా రాజం వారి మిత్రబృందం వీరందరి కోరికపై ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమా నుండి ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా జక్రానిపల్లి మండలము తొర్లికొండ గ్రామం నుంచి కోరుతున్న శ్రోతలు, అశోక్

మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.